ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 3వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 38 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నేటి ప్రసార వివరాలు. ముందుగా ఉదయం 6:10 భావన కార్యక్రమంలో మేలు డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం శివకీర్తనలు. 6:35 పొలం పనులు కార్యక్రమంలో పచ్చిరొట్టె పంటల సాగు గురించి కొన్ని వివరాలు. 7:00 రంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ బి రమేష్. ఈ ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో పోకూరి కాశీపట్య అవధాని సాహిత్య సేవ శ్రీ గార్లపాటి గురు బ్రహ్మచారి గారి ప్రసంగం. అనంతరం ఇది మన చట్టం శీర్షికన సైబర్ క్రైమ్స్లో నూతన పోకడలు. ఈ అంశం గురించి సీడాక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సిహెచ్ఏఎస్ మూర్తిగారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమాలు ఈ ఉదయం 7:15

సైబర్ క్రైమ్స్లో నూతన పోకడలు. ఈ అంశం గురించి సీడాక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సిహెచ్ఎస్ మూర్తిగారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమాలు ఈ ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో, 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పప్పు చంద్రశేఖర్ గారి వీణావాద్యం, 9:00 వార్తల ముఖ్యాంశాలనంతరం చిత్రసీమ, 9:30 ఇన్సైట్స్ ఆంగ్ల కార్యక్రమంలో వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ స్పెషల్ ఇన్సైట్స్, తల్లి బిడ్డ యొక్క పోషకాహార అవసరాలపై ఎంఎస్ మీనా పటాంగే గారితో పరిచయం ప్రసారమవుతుంది. 11:03 హిందీ పాఠం, ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా హరికిషన్ బుర్గు గారితో పరిచయం, పరిచయకర్త మాల్యవిక గారు. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ హరిప్రసాద్ చౌరాసియా గారి వేణుగానం. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం, 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో సాఫ్ట్వేర్ పరిష్కారం కృష్ణకుమారి గారి కథానిక, 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం. ఇక సాయంకాలం ప్రసారంలో 5:00 వార్తల ముఖ్యాంశాలనంతరం జానపద సంగీతం కార్యక్రమంలో నల్లపోచమ్మ కథ ఒగ్గు కథ వినిపిస్తారు శ్రీ సాయిల్ల వెంకటయ్య బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో ఎత్తుమడుల పద్ధతిలో సోయా చిక్కుడు పంట సాగు గురించి కొన్ని వివరాలు. 7:00 మార్కెట్ ధరలు. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలీ కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 పార్లమెంట్ కార్యకలాపాలపై సమీక్ష. 9:15 స్పాట్ లైట్. 9:30 పబ్లిక్ స్పీక్. ఈరోజు రాత్రి 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం రికార్డింగ్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఈ ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో పోకూరి కాశీపట్య అవధాని సాహిత్య సేవ శ్రీ గార్లపాటి గురు బ్రహ్మచారి గారి ప్రసంగం, అనంతరం ఇది మన చట్టం శీర్షికన సైబర్ క్రైమ్స్లో నూతన పోకడలు ఈ అంశం గురించి సీటాక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సిహెచ్ఏఎస్ మూర్తి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమాలు ఈ ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో

0: మేలు చేయడం అంటే ఇదే. ఆ విద్యార్థి అతని తండ్రి వారి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అంతేగాక ఈ విద్యార్థి కుటుంబం చిక్కుల్లో తాము తోడ్పడ్డారు, ఆ చిక్కుల నుండి బయటపడడంలో సహాయం చేశారు, మేలుకు ప్రతిమేలు చేశారన్నమాట. మేలు చేసిన వారికి ప్రతిగా మేలు చేయడమే కాదు, అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేయాలంటాడు సుమతి శతకారుడు. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయే వివరింపంగా, అపకారికి ఉపకారము నిపమెన్నక చేయువాడే నేర్పరి సుమతి. మేలు చేసిన వారికి మేలు చేయడం కాదు, నీకు కీడు చేసిన వారికి కూడా మేలు చేయడం గొప్ప అని సుమతి శతక పద్యం సందేశం ఇస్తున్నది. అంటే అటువంటి వారిలో కూడా పరివర్తన వస్తుందన్నమాట. ఒకరికి ఒకరు మేలు చేసుకుంటూ బతకడంలోనే ఏకత ఏర్పడుతుంది, శాంతి నిర్మాణమవుతుంది, సహజీవన సౌభాగ్యం లభిస్తుంది. ఒకరికొకరు సహాయం చేసుకోకుండా ఉన్న తన కొడుకులను చూచి ఓ తండ్రి కలిసి ఉంటే కలదు సుఖం అని ఓ ఉదాహరణ చూపించాడు. కొడుకులందరికీ ఒక్కొక్క కట్టెపుల్లనిచ్చాడు. నలుగురు కొడుకులు ఆ కట్టెపుల్లలను తీసుకున్నారు. అందరినీ విరవండి అన్నాడు. వాళ్ళు ఆ కట్టెలను విరిచేశారు. ఈసారి కట్టెపుల్లలు నాలుగింటిని కలిపి ఇచ్చి విరవండి అన్నాడు. వాళ్ళు ప్రయత్నం చేసి కూడా విరవలేకపోయారు. చూడండి, ఆ కట్టెపుల్లలు పరస్పరం కలిపి ఉన్నాయి, ఒకదానినొకటి తోడుగా ఉండి మేలు చేసుకున్నాయి, అందుకే మీరు విరవలేకపోయారు. అలా మీరు కూడా ఒకరికొకరు మేలు చేసుకుంటూ కలిసి ఉన్నట్టయితే బలంగా ఉంటారు, ఏ కష్టాలు వచ్చినా ఎదుర్కోగలుగుతారని తండ్రి చెప్పారు. ప్రేమ, ఆత్మీయత, సహజీవనం, కరుణ తదితర గుణాల వల్ల పరస్పరం సహకరించుకునే అంటే మేలు చేసుకునే సుగుణాలు ఏర్పడతాయి. పశుపక్ష్యాదుల విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. నీళ్లల్లో పడ్డ ఓ పురుగును కాపాడాలని ఓ పక్షి ఓ ఆకును నోట కరుచుకుని వెళ్ళి ఆ పురుగు ముందు వేసింది. ఆ పురుగు ఆ ఆకు మీదకి వచ్చి ప్రాణం కాపాడుకుంది. ఆ ఆకును నోట కరుచుకుని ఒడ్డుకు తెచ్చింది ఈ పక్షి. తనకు చేసిన మేలును ఆ పురుగు మర్చిపోలేదు. ఒకసారి ఆ పక్షి చెట్టు మీది గూటిలో ఉన్న తన పిల్లలకు తాను తెచ్చిన మేత తినిపిస్తున్నది. అప్పుడు పక్షులను పట్టుకుని వెళ్ళి ఒక బోయవాడు దానిమీద బాణ ప్రయోగించాడు. ఆ సమయంలో ఈ పురుగు అతని కాలును కరిచింది, పురుగు ముట్టిందన్నమాట. అందువల్ల అతడు ప్రయోగించిన బాణం ఆ పక్షిని తాకకుండా పక్కకు వెళ్ళిపోయింది. పక్షి బోయవాని కంట పడకుండా దూరంగా వెళ్ళిపోయింది. ఈ విధంగా పరస్పరం మేలు చేసుకున్న పశుపక్ష్యాదుల జీవజంతువుల కథలెన్నో మానవులకే మార్గదర్శనం చేసేవి ఉన్నాయి. ఇలాగే మేలు తెలియక పొరపాటు పడ్డ ఓ ఇల్లాలి కథ ఉంది. తొట్టెల్లో ఉన్న శిశువు దగ్గరికి వచ్చిన పామును ఓ ముంగిస కొరికి చంపింది. ఈ విషయం తెలియని ఆ గృహిణి ఆ ముంగిస తన శిశువుపై దాడి చేసిందని భావించి తన భుజంపై ఉన్న నీళ్ల బిందెను ముంగిసపై వేసి చంపేసింది. ఆ తర్వాత తన శిశువు క్షేమంగా ఉండడం, ఆ పక్కనే పాము చచ్చిపడి ఉండడం చూచి ఎంతో పశ్చాత్తాపపడింది. మేలు చేసిన ముంగిసకు కీడు చేశానే అని రోదించింది. తొందరపాటు తనం ఈ అనర్థానికి కారణమని ఆ కథ నీతి. ఈ విధంగానే వ్యక్తులు, కుటుంబాలు, గ్రామాలు, ప్రాంతాలు, దేశాలు పరస్పర సహకారంతో మేలు చేసుకుంటూ అనాదిగా ముందుకు సాగుతున్నాయి, సాగుతున్నారు. మేలు అనేది నిరంతరం కలిసి ఉండడానికి ఓ మంచి గుణంగా చెప్పాలి. మేలు అనే మేలు కొలుపు పిపీలికాది బ్రహ్మ పర్యంతం. అలా మేలు చేసుకుంటూ జీవిద్దాం, ప్రగతిని సాధిద్దాం.
1: మేలు డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారి లఘు ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం శివకీర్తనలు వింటారు.

0: ఇంతవరకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం శివకీర్తనలు విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛభారతికి రథసారథులవుదాం.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పప్పు చంద్రశేఖర్ గారి వీణావాద్యం ప్రసారమవుతుంది. ఈ ఉదయం 8:30

0: ఆకాశవాణి పొలం పనులు. పొలం పనులు వినే ముందుగా వాణిజ్య ప్రకటన.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2360555 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
0: ఈనాటి కార్యక్రమంలో పచ్చి రొట్టె పంటల సాగు గురించి కొన్ని వివరాలను వింటారు.
2: పచ్చి రొట్టె పంటల సాగు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు మన తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ పచ్చి రొట్టెల పంట సాగు గురించి ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని, పచ్చి రొట్టె పంటలు సాగు చేసి చక్కటి పచ్చి రొట్టె పంటల సాగు చేసుకొని చక్కటి ప్రధానమైన పంటలను ఎక్కువ అధిక ఉత్పత్తి సాధించే విధంగా వీరు మార్గం సులభం చేసుకుంటారని రైతు సోదరులకు తెలియచేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాలువలు, బోరుబావుల కింద వరి, తర్వాత వరి పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. సాధారణంగా

వానాకాలంలో వరిని నారు పోసి నాటే పద్ధతిలో రైతులు సాగు చేస్తారు. కాబట్టి వరి నాట్లు వేయడానికి 40 నుండి 50 రోజుల ముందు ప్రధాన పొలములో పచ్చి రొట్టె పంటలను పూత దశ వరకు సాగు చేసి నేలలో కలియదున్నడం పరిపాటి. ఇలా పచ్చి రొట్టె పంటలను సాగు చేసి భూమిలో కలియదున్నడం వల్ల భూమి యొక్క సారం పెరిగి నేల ఆరోగ్యం పెరుగుతుంది. అంతేగాక నేలలో సూక్ష్మజీవుల మోతాదు పెరుగుతుంది. ఆ తర్వాత వేసే వరి పంట కానీ ఇతర పంటలు కానీ వాటికి పోషకాల లభ్యత బాగా లభిస్తుంది. కనుక పంటను చక్కగా సారవంతంగా మనం పెంచుకున్న వారం అవుతాం. మన తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వము నీటి వనరుల సద్వినియోగం కోసం నాటే పద్ధతికి బదులుగా నేరుగా విత్తే పద్ధతిలో వరిని సాగు చేయాలని రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఇందుకు గాను నేరుగా విత్తుకోవడానికి అనువైన వరి వంగడాలు, సాగుకు అవసరమైన యంత్రాలను రైతులకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. దీనివల్ల తెలంగాణలో క్రమేణా నేరుగా విత్తే వరి సాగు విస్తీర్ణం పెరుగుతుంది. నేరుగా వరి విత్తే పద్ధతిలో పచ్చి రొట్టె పంటలను వరి పంటకు ముందు వేసి నేలలో కలియదున్నేంత సమయం అవకాశము ఉండదు. అంతేకాకుండా ప్రస్తుతము రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న మరొక సమస్య, సరైన గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల వరి తర్వాత యాసంగి వరి వేయొద్దని, దీనివల్ల రైతులు నష్టపోతారని, యాసంగి వరికి బదులుగా ఇతర ఆరుతడి పంటలను వేసుకోవాలని ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల విధానాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ పద్ధతి వల్ల రైతులకు అన్ని విధాల లాభదాయకమే. దీనివల్ల క్రమేణా కాలువలు, బోరుబావుల క్రింద రైతులు వరికి బదులుగా నూనె గింజ పంటలు, అపరాల సాగు చేపడుతున్నారు. కానీ ఆరుతడి నూనె గింజ పంటలు వేసుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు భూమిని బీడుగా పెట్టుకోకుండా పచ్చి రొట్టె పంటలను కనుక సాగు చేస్తే నేల ఆరోగ్యాన్ని పరిరక్షించడంతో పాటు పంటల ఎదుగుదలకు అవసరమైన ముఖ్యమైన పోషకాలను నేలలో పెంపొందించుకోవచ్చు. దీనివల్ల వానాకాలంలో వేసుకునే పంటకు కావాల్సిన పోషకాలు సరిపాలలో అందడం వల్ల రసాయనిక ఎరువుల మోతాదును, సాగు ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. యాసంగికి అనువైన పచ్చి రొట్టె పంటల సాగు, వాటి సాధ్య అసాధ్యాలపై వ్యవసాయ కళాశాల రాజేంద్ర నగర్లో ప్రాథమిక పరిశీలన చేయడం జరిగింది. తెలంగాణ ప్రాంతానికి అనువైన మరియు ఇక్కడి రైతులు ఇరివిగా సాగు చేసే పచ్చి రొట్టె పంటలైనటువంటి పెసర, మినుము, ఉలువ, అలసంద, జనుము, జీలుగ, పిల్లి పెసరలను యాసంగిలో సాగు చేసుకోవడం జరుగుతుంది. వివిధ పచ్చి రొట్టె పంటలను యాసంగిలో సాగు చేయగా జనుము, అలసంద ఎంతో అనువైనవిగా నిర్ధారించడం జరిగింది. జనుము, అలసంద పంటలను యాసంగిలో 50% పూత దశ దాకా సాగు చేసి నేలలో కలియదునవచ్చు. విత్తనోత్పత్తి చేసే పంట మోళ్లను నేలలో కలియదునవచ్చు. ఈ రెండు పంటలను వాటి సాగుకు సిఫార్సు చేసిన మోతాదులు, అంటే జనుముకు 5 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, అలసందకు 10 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషిని దుక్కిలను వేసుకుని సాగు చేసుకుంటే పంటల ఎదుగుదల బాగా ఉంటుంది. పప్పుజాతి పంటలకు రసాయనిక ఎరువులు వేస్తే వేరుబొడిపెల తయారీ, ఎదుగుదల తగ్గిపోయి నత్రజని స్థిరీకరణ తక్కువ ఉంటుందని ఒక అపోహ మాత్రమే. కానీ ఈ పరిశీలనలో పప్పుజాతి పంటలైనటువంటి జనుము, అలసందకి యాసంగిలో రసాయనిక ఎరువులు వేయడం వల్ల వేరుబుడిపెల ఏర్పాటు, పెరుగుదల, నత్రజని స్థిరీకరణ ఏమాత్రం తగ్గలేదని గమనించారు శాస్త్రవేత్తలు. ఇది బాగా ఆకలింపు చేసుకోవాలని రైతు సోదరులకు విన్నవిస్తున్నారు. 50% పూత దశలో జనుము సుమారు 90 సెంటీమీటర్ల నుండి 1 మీటర్ వరకు ఎత్తు పెరిగి 600 కిలోల నుండి 1 టన్ను వరకు వచ్చే పచ్చి రొట్టెను ఉత్పత్తి చేస్తుంది. అలసంద సుమారు 55 మీటర్ల ఎత్తు పెరిగి 500-800 కిలోల పచ్చి రొట్టెను ఎరకరాకు తయారు చేస్తుంది. యాసంగిలో 50% పూత దశకు చేరుకోవడానికి జనుముకి దాదాపు 58 నుంచి 60 రోజులు, అలసందకు 65-75 రోజులు పడతాయి. 50% పూత దశలో జనుము 50% పూత దశలో జనుము 3 నుండి 3.5% నత్రజని, 0.45 నుండి 0.50 భాస్వరం మరియు 1.25 నుండి 1.30 పొటాషును అందించగలుగుతుంది. అలసంద 1.5 నుండి 2% నత్రజని, 0.30 నుండి 0.40 భాస్వరము, ఇంకా 1.40 నుండి 1.45% పొటాషిని అందించగలదు. ఈ రెండు పంటలు 50% పూత దశలో నేలలో కలియదున్నప్పుడు 20-30 రోజుల్లో కుళ్ళి నేలకు పోషకాలను అందజేస్తాయి. నేలలో కలియదున్న 10 రోజులకు నత్రజని విడుదల అధికంగా ఉంటుంది. తర్వాత క్రమేణా నత్రజని విడుదల తగ్గుతుంది. కాబట్టి నీటి లభ్యత ఉండి వేసవి పంట వేసుకోవాలనుకునే రైతులు పచ్చి రొట్టె పంటలను నేలలో

0: కలీదు. నిన్న వెంటనే విత్తుకుంటే పంట మొలకెత్తిన తర్వాత మొక్కలు అవసరమైన పోషకాలను సరైన సమయంలో అందించవచ్చు. జనుము అలసంద పంటలకు 50% పూత దశలో కోయకుండా విత్తనోత్పత్తి చేసి ఒక పంట తీసుకొని వాటి మూలను నేలలో కలిదినడం ద్వారా నేల పోషణ సాధించవచ్చు. యాసంగిలో విత్తన పంటలుగా జనుము 125 నుండి 130 రోజులకు, అలసంద 110 నుండి 115 రోజులకు కోతకొస్తాయి. విత్తనం కోసం సాగు చేసినప్పుడు జనుము దాదాపుగా 1.5 మీటర్ల ఎత్తు పెరిగి ఎకరాకు 8 క్వింటాల నుండి 1 టన్ను వరకు విత్తనము మరియు 1.8 నుండి 2.2 టన్నుల రొట్టెను ఉత్పత్తి చేస్తుంది. ఇక అలసంద 1 నుండి 1.2 మీటర్ల ఎత్తు పెరిగి 6 నుండి 8 క్వింటాల విత్తనము 3 నుండి 3.5 టన్నుల రొట్టెను ఉత్పత్తి చేస్తుంది. పంట కోత తర్వాత జనుము అలసంద మూలను నేలలో కలిదినవచ్చు. జనుము మూలు 2.5 నుండి 3% నత్రజని, 0.03 నుండి 0.040 పొటాసిని అందించగలవు. అలసంద మూలు 2 నుండి 2.5% నత్రజని, 0.8 నుండి 0.10 భాస్వరం, ఇంకా 0.55 నుండి 0.60 పొటాసిని అందించగలవు. 50% పూత దశ కంటే పంట కోత తర్వాత మొలను కలియదునడం వల్ల అవి చివకడానికి 2 నీటి తడులతో దాదాపు 60 నుండి 70 రోజులు పడుతుంది. నేలలో కలియదునిన మొలలు త్వరగా చివకడానికి యూరియా 1.0%, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మిశ్రమాన్ని 1%, వీటితో పాటు వేస్ట్ డీకాంపోజర్ను ఎకరాకి 100 లీటర్లు కలిపి మొలపై పిచికారి చేసి నేలలో కలియదునితే ఇవి 40 నుండి 50 రోజుల చివికి నేలకు పోషకాలను అందించగలవు. పంట మొలలు క్రమేణా కుళ్ళడం వల్ల వానాకాలం పంట పోషణ అవసరాలను తీర్చడం జరుగుతుంది. సకాలంలో పచ్చిరొట్టె పంటల విత్తన లభ్యత రైతులకు చాలా ముఖ్యం. పచ్చిరొట్టె పంటల సాగు ద్వారా రైతులు తమ విత్తనాన్ని తామే తయారు చేసుకుని తద్వారా ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించవచ్చు. ఈ విధానంలో రైతులు పచ్చిరొట్టె విత్తన ఉత్పత్తితో పాటు నేల భూసారాన్ని పెంపొందించవచ్చు. 2-3 కాలాల పాటు పచ్చిరొట్టె పంటల సాగు చేయడం ద్వారా నేలలో సూక్ష్మ జీవుల సాంద్రత పెరిగి పంటలకు పోషకాల లభ్యత పెరుగుతుంది. అంతేకాకుండా నేల యొక్క భౌతిక రసాయనిక పరిస్థితులు మెరుగుపడతాయి. నీరు నిల్వ ఉండే పొలాల్లో, చౌడు భూములలో ఈ పద్ధతి చేపట్టడం వల్ల నేల భౌతిక లక్షణాలు మెరుగుపడి ఇతర పంటలు పండించడానికి ఇవి అనువుగా మారుతాయి. ఈ విధంగా పచ్చిరొట్టె పంటల సాగు చేసుకుని ప్రధాన పంటలను చక్కగా పెంచుకొని ఆదాయాన్ని పొందగలరని రైతు సోదరులకు మన శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.
1: పచ్చిరొట్టె పంటల సాగు గురించే కొన్ని వివరాలను విన్నారు.

పొలం పనులు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: మాదక ద్రవ్యరహిత వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. తెలంగాణను ప్రపంచస్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గనులు భూగర్భవనాల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. జాతీయ అవయవదాన అవగాహన దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు. మాదక ద్రవ్యరహిత వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన నషామక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ కార్యక్రమంలో విజయవాడలోని లోక్భవన్

0: నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఆయన నిన్న పాల్గొన్నారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై యువతలో అవగాహన పెంపొందాల్సిన అవసరం ఉందని అన్నారు.
1: నషాముక్త్ భారత్, దట్ ఈస్ డ్రగ్ ఫ్రీ ఇండియా. ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ క్యాంపెయిన్ ఈస్ టు యునైట్ ద నేషన్స్ యూత్ టు ఎంపవర్ దెమ్ యాజ్ డ్రగ్ ఫ్రీ, హెల్దీ అండ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్. యాజ్ యు ఆర్ ఆల్ అవేర్, డ్రగ్ అబ్యూస్ కెన్ లీడ్ టు హెల్త్ ఇష్యూస్, డిక్లైన్ ఇన్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ అండ్ సోషల్ ఐసోలేషన్. యూత్ ఇన్వాల్వ్డ్ ఇన్ డ్రగ్ అబ్యూస్ మే ఫేస్ లీగల్ ఇష్యూస్ అండ్ దేర్ ఫ్యామిలీస్ సఫర్ ద కాన్సిక్వెన్సెస్ బోత్ ఇమోషనలీ అండ్ ఫైనాన్షియలీ.
0: మత్తురహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా నషాముక్త్ యోఫర్ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం 100 వారాల అవగాహన కార్యక్రమాన్ని జాతీయ ఉద్యమంగా నిర్వహించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ వద్దు బ్రో పేరుతో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే ఈగల ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సమాజ భాగస్వామ్యంతో డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. తెలంగాణను ప్రపంచస్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రతినిధుల సమావేశంలో ఆయన నిన్న ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలను విదేశీ ప్రతినిధులు ప్రవాస భారతీయులకు వివరించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే భారత్ ఫ్యూచర్ సిటీ ఏర్పాటు ద్వారా పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అమెరికాలోని తెలుగు పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టి రాష్ట అభివృద్దిలో భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. దివ్యాంగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొలు రవీంద్ర తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో రాష్ట దివ్యాంగుల కార్పొరేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు 3 చక్రాల సైకిళ్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నడవలేని స్థితిలో ఉన్నవారికి సహకారం అందించేందుకు రాష్ట వ్యాప్తంగా సుమారు 1800 ట్రైసైకిళ్లు అందిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులకు పింఛన్ను 6000 రూపాయలకు పెంచడంతో పాటు వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ,
2: రాష్ట్ర వ్యాప్తంగా కూడా దివ్యాంగులకి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతూ ఉన్నాయి. త్రిచక్ర వాహనాలను కూడా వారికి అందించడం జరుగుతోంది. 45 లక్షల రూపాయలతో వాహనాలు వారికి అందించడం జరుగుతోంది. ప్రభుత్వం దివ్యాంగులకి పెన్షన్ మరి 6000 రూపాయలు చేయడం జరిగింది. అలాగే పూర్తిగా మంచానికి పరిమితం అయితే 15000 రూపాయలు అందిస్తున్నాం. అది కాకుండా బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం మహిళలకే కాకుండా దివ్యాంగులకు కూడా గతంలో 50% మాత్రమే టికెట్ రాయితీ ఉండేది. ఇవాళ దివ్యాంగ సోదరులందరూ కూడా 100% రాయితీ ఇస్తూ ఇవాళ
0: నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్లో పులుల సంరక్షణ నిర్వహణ చర్యలను సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 సభ్యులతో అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కమిటీని నియమించారు. ఇటీవల నల్లమల అడవుల్లో ఆడపులి అనుమానాస్పద మృతి ఘటనపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి, పులులు వాటి ఆవాసాల సంరక్షణపై సమగ్ర నివేదిక సమర్పించాలని కమిటీకి సూచించారు. పులుల జనాభాకు ఎదురవుతున్న ముప్పులు, సంరక్షణ చర్యలు, సిబ్బంది సామర్థ్యాల పెంపు, మౌలిక సదుపాయాల బలోపేతం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై సిఫార్సులు చేయాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జాతీయ అవయవదాన అవగాహన దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. అవయవదానం ద్వారా ఎంతో మందికి తిరిగి జీవితాన్ని అందించవచ్చనే అంశం పట్ల అవగాహన కలిగించేందుకు ప్రతి ఏటా మన దేశంలో 3వ తేదీన అవయవదాన అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సహజంగా మరణించినా, రోడ్డు ప్రమాదంలో మరణించినా, బ్రెయిన్ డెడ్ అయినా, వారి అవయవాలను అవసరమైన వారికి అమర్చడం ద్వారా వారికి నూతన జీవితాన్ని ప్రసాదించవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ సంచికలో అవయవదాన విశిష్టతను గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రాణాపాయంలో ఉన్నవారిని కాపాడే మహత్తర కార్యక్రమమైన అవయవదానం చేసేందుకు మరింత మంది ముందుకు రావాలని ప్రధానమంత్రి పిలుపునిస్తూ,
3: ఆధునిక మెడికల్ సాయన్స్ కే ఇస్ దౌర్ మే ఆర్గన్ డొనేషన్ కిసీ కో జీవన్ దేనే కా ఏక్ బహుత్ బడా మాధ్యమ బన్ చుకా హై. కహతే హై జబ్ ఏక్ వ్యక్తి మృత్యు కే బాద్ అప్నా శరీర్ దాన్ కర్తా హై తో ఉస్సే 8 से 9

0: तो लोगों को एक नया जीवन मिलने की संभावना बनती है। संतोष की बात है कि आज देश में ऑर्गन डोनेशन के प्रति जागरूकता भी बढ़ रही है। साल 2013 में हमारे देश में ऑर्गन डोनेशन के 5000 से भी कम केसेस थे।
1: వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ఎలక్ట్రిక్ వాహన రంగం కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో ఒక ప్రైవేటు వాహన పరిశ్రమ రూపొందించిన తొలి ఎలక్ట్రిక్ బస్సుతో పాటు ఇథనాల్ ఆధారిత విద్యుత్ జనరేటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ విద్యుత్ వాహనాలు, వ్యాక్సిన్ తయారీ, గ్రీన్ ఎనర్జీ తయారీ వంటి అనేక రంగాల్లో భారత్ ప్రపంచ దేశాలతో పోటీ పడుతోందని తెలిపారు. అరుదైన ఖనిజాల విషయంలో స్వయం సమృద్ది సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రస్తుతం దేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని తగ్గించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో భూగర్భ కోల్ గ్యాసిఫికేషన్, తెలంగాణలో ఉపరితల కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను చేపట్టనున్నట్టు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలో బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో నిర్వహించిన నషామక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అవగాహన కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మంత్రి మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశాన్ని మాదక ద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దే జాతీయ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల బారిన పడకుండా యువతను కాపాడడం అందరి ఉమ్మడి బాధ్యత అని అన్నారు. యువతలో అవగాహన పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, క్రీడా కార్యక్రమాలు, వాకథాన్లు నిర్వహిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా అద్దంకిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ 148 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ అందించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి సహాయపడుతుందని చెప్పారు. అర్హులైన ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అనంతరం ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించిన మంత్రి సమస్యలను సత్వరమే పరిశీలించి పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల నియోజకవర్గంలో 4,38,00,000 రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న పులిమద్ది రహదారి అభివృద్ది పనులకు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ నిన్న భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేజర్ డిస్టిక్ట్ రోడ్స్ ఎండీఆర్ పథకం కింద ఈ నిధులను మంజూరు చేసినట్టు చెప్పారు. నాణ్యత ప్రమాణాలతో రహదారిని నిర్మించి ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నంద్యాల నియోజకవర్గంలోని అన్ని రహదారులను దశల వారీగా అభివృద్ది చేస్తామని మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాదక ద్రవ్యరహిత వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. జాతీయ అవయవదాన అవగాహన దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: अनेकाः युवानः भागं गृहीतवन्तः। अत्र माय भारत इत्येतस्य राष्ट्रियसेवायोजनायाः च स्वयंसेवकाः, महाविद्यालयविश्वविद्यालयानां प्रतिनिधयः, युवकमण्डलानाम् अशासकीयसङ्घटनानां च तथा आध्यात्मिकसंस्थानां सदस्याश्च भागं गृहीतवन्तः। केन्द्रीय युवकार्यक्रीडामन्त्री डॉ. मनसुख मांडविया अवदत् यत् मादकद्रव्यमुक्तभारतस्य स्वप्नं केवलं जनसहभागितया यूनां नेतृत्वेन च पूर्णा भवितुमर्हति। विकसितभारतसङ्कल्पाभियानस्यान्तर्गतं नशामुक्तयुवाभियानस्य राष्ट्रियशुभारम्भानन्तरम् असौ फरीदाबादस्थिते अमृतचिकित्सालये आयोजिते एकस्मिन् कार्यक्रमे एतदवदत्। डॉक्टर मांडविया एतत् शतसप्ताहकात्मकम् अभियानं यूनः राष्ट्रनिर्माणे प्रवर्तयितुं राष्ट्रव्यापि जनान्दोलनम् इति वर्णितवान्। बिहार गुजरात मध्यप्रदेशानां च त्रयाणां विधानसभाक्षेत्राणाम् उपनिर्वाचनानां कृते अद्य मतगणनायै सर्वाः व्यवस्थाः कृताः सन्ति। बिहारस्य बांकीपुरे, गुजरातस्य मंजलपुरे, मध्यप्रदेशस्य दतिया आसने च मतदानं गतमासस्य 30 दिनांके जातम्। अद्य प्रातः 8 वादने मतानां गणना आरभ्यते। प्रथमं पोस्टलिति मतपत्राणां गणना भविष्यति। तदनन्तरं प्रातः 8:30 वादने मतदानयन्त्रेषु अभिलेखितानां मतानां गणना भविष्यति। निर्वाचनायोगेन त्रिषु राज्येषु सुगम गणनां सुनिश्चेतुं दृढ़ सुरक्षाव्यवस्था कृतास्ति। मध्यप्रदेशे दतिया विधानसभाक्षेत्रस्य गणना प्रशासकीय पॉलिटेक्निक महाविद्यालये भविष्यति, यत्र 20 गणनापट्टिकाः स्थापिताः सन्ति। राष्ट्रपतिपदासीना द्रौपदी मुर्मू अद्य ओडिशाराज्यस्य 3-दिवसीयायां यात्रायां भविष्यति। यात्रावधौ राष्ट्रपतिः गंजम जनपदस्य कटक भुवनेश्वर ब्रह्मपुर तप्तापानी स्थलेषु शैक्षणिक सांस्कृतिक आधिकारिक कार्यक्रमेषु भागं ग्रहीष्यति। अद्य राष्ट्रपतिः कटकनगरे जगद्गुरु कृपालु विश्वविद्यालयस्य उद्घाटनं करिष्यति। एकादशदिनात्मकानां स्पर्धानां समापनानन्तरं ह्यः ग्लास्गोनगरे भव्यसमारोहेण राष्ट्रमण्डलक्रीडा सम्पन्ना। भारतमेकोनचत्वारिंशत्पदकैः सह पदकतालिकायां 4th स्थानम् अधिगतवत्। एतेषु 13 स्वर्णपदकानि, 17 रजतपदकानि, 9 कांस्यपदकानि च सम्मिलितानि सन्ति इति वार्ताः।
1: ఆకాశవాణి రంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందిస్తారు శ్రీ బి రమేష్.
2: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామంలో పర్యటించిన కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల ఎంపీడీఓల బృందం, మహిళా సంఘాలు, ఉపాధి హామీ పనులు, నర్సరీలు, కంపోస్ట్ యార్డ్, ఇందిరమ్మ ఇళ్ల అమలును పరిశీలించింది. హైదరాబాద్ ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పనుల్లో భాగంగా నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ అధికారులు రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్, మొయినాబాద్ ప్రాంతాల్లో సర్వే చేపట్టారు. బుల్లెట్ ట్రైన్ కారిడార్ కోసం పలు గ్రామాల్లో గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లను గుర్తించి మార్కింగ్ నిర్వహించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వికారాబాద్ మీదుగా ముంబై వరకు హైస్పీడ్ రైలు మార్గం ప్రతిపాదించారు. ఈ నెల 24లోగా ఎస్ఐఆర్ పనులు పూర్తి చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, పరిశీలన, డిజిటలైజేషన్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటర్కు ఫారం అందేలా చర్యలు తీసుకుని గడువులోగా పూర్తి చేయాలని, వివరాలతో బీఎల్ఓలకు సమర్పించేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. దేశాభివృద్దిలో గిరిజనులు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలోని కన్హా శాంతివనంలో జరిగిన ఫ్రెండ్స్ ఆఫ్ ట్రైబల్ సొసైటీ వార్షిక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గిరిజనుల జీవన విధానం, సంప్రదాయాలు దేశ సంస్కృతికి ఆదర్శమని పేర్కొన్న మంత్రి, గిరిజనుల సాధికారత, వారి వారసత్వ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్మేట్ మండలం ఇంజాపూర్లోని సర్వే నంబర్ 126 ప్రభుత్వ భూముల ఆక్రమణలపై హైకోర్టు ఆదేశాలతో రెవెన్యూ యంత్రాంగం కదిలింది. అధికారులు భూములను సర్వే చేసి హద్దులు గుర్తించి ఆక్రమణలను నమోదు చేశారు. 3 నెలల్లో విచారణ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించడంతో అక్రమ నిర్మాణాలు, కబ్జాలపై అధికారులు చర్యలు వేగవంతం చేశారు. సీజనల్ వ్యాధుల నివారణకు వైద్య అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్ మయ్యి ఆదేశించారు. కలెక్టరేట్ లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని

0: మాట్లాడారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా నియంత్రణతో పాటు మాతా శిశు ఆరోగ్యం, జాతీయ టీకాల కార్యక్రమం, క్షయవ్యాధి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం రావులపల్లి కలాస్కు చెందిన మహమ్మద్ రహీం కరాటేలో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు. గచ్చిబౌలిలో నిర్వహించిన షోటోకాస్ కరాటే పోటీలో ప్రతిభ కనబర్చిన రహీం కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంస్థ ధృవీకరణ పత్రం, మెడల్ అందజేసింది. ప్రభుత్వ పాఠశాలలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ను సందర్శించి మాట్లాడారు. విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడి ఉత్సాహపరిచారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, దేశభక్తిని పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. వర్షాల అస్థిరత నేపథ్యంలో రైతులు మట్టి సంరక్షణ చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుజాత సూచించారు. నేల తేమను కాపాడేందుకు మల్చింగ్, కాంటూరు బండింగ్, ఫామ్ ఫాండ్లు, చెక్ డ్యాంలు ఏర్పాటు వంటి పద్దతులు పాటించాలని తెలిపారు. తెలంగాణ అమరవీరుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి జుపల్లి కృష్ణారావు అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో అమరవీరుల స్తూపాన్ని ఆవిష్కరించిన ఆయన తెలంగాణ రాష్ట్రం అమరుల త్యాగాల ఫలితమేనని పేర్కొన్నారు. అనంతరం మహాత్మాగాంధీ, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, బూర్గుల రామకృష్ణారావు గద్దర్ విగ్రహాలను ఆవిష్కరించారు. జిల్లా యాచారం మండలం మొండి గౌరెల్లి గ్రామంలోని అసైన్డ్ భూముల కబ్జాదారుల తొలి జాబితాను రెవెన్యూ అధికారులు విడుదల చేశారు. 77 మంది రైతులకు చెందిన 70.09 ఎకరాల భూమికి త్వరలోనే అవార్డులు ప్రకటించి ఎకరానికి 30 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు తెలిపారు. అయితే జాబితాలో భూమి విస్తీర్ణం తగ్గించారని కొందరు రైతులు రీసర్వే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. దివ్యాంగుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం చిలుకూరులో కాంగ్రెస్ దివ్యాంగుల విభాగం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన దివ్యాంగుల కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా రైతుల త్యాగాలతోనే ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ కంపెనీలు వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్లో ప్రీమియర్ ఎనర్జీ సోలార్ మాడ్యూల్స్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. అభివృద్ది కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, సీతారాంపూర్లో భూములు ఇచ్చిన వారికి ఇంటి పట్టాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయిస్తామని తెలిపారు.
1: రంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ బి రమేష్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05, తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 3 రోజుల పాటు ఒడిశాలో పర్యటిస్తారు. బ్రిక్స్ కూటమి దేశాల జాతీయ గణాంక సంస్థల అధిపతుల సమావేశం భారత అధ్యక్షతన ఈరోజు నుండి 2 రోజుల పాటు లక్నోలో జరుగుతుంది. చురుకైన ప్రజా భాగస్వామ్యం, యువత నాయకత్వం ద్వారానే డ్రగ్స్ రహిత భారతదేశం అనే కల సాకారమవుతుందని కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ నిన్న రాత్రి అధికారికంగా ముగిశాయి. దీంతో 2030 అహ్మదాబాద్ కామన్వెల్త్ గేమ్స్ కౌంట్డౌన్ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 3 రోజుల పాటు ఒడిశాలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి కటక్, భువనేశ్వర్, బ్రహ్మపూర్, గంజాం జిల్లాలోని తప్తపాని ప్రాంతాల్లో జరిగే పలు విద్యా, సాంస్కృతిక, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాష్ట్రపతి ఈరోజు కటక్లో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తారు. రేపు దక్షిణ ఒడిశాలో జరిగే పలు కార్యక్రమాలకు హాజరయ్యే ముందు తప్తపాని సమీపంలోని మా కంధునీదేవి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. రాష్ట్రపతి పర్యటన నిమిత్తం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. భువనేశ్వర్, కటక్లలో సుమారు 40 ప్లాటూన్ల పోలీసు బలగాలను మోహరించారు. రాష్ట్రపతి కార్యక్రమాలు సజావుగా సాగేలా ట్రాఫిక్ నియంత్రణ, నిఘా, ఇతర భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. బ్రిక్స్ కూటమి దేశాల జాతీయ గణాంక సంస్థల అధిపతుల సమావేశం భారత అధ్యక్షతన ఈరోజు నుండి 2 రోజుల పాటు లక్నోలో జరుగుతుంది. స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తం ఆధారంగా ఈ సమావేశం జరుగుతుంది. ఇది డేటా నాణ్యత, ఆవిష్కరణలు

0: గణాంక వ్యవస్థల పట్ల ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ప్రధాన బ్రిక్స్ గణాంక ఉత్పత్తులను బలోపేతం చేయడం, జాతీయ గణాంక వ్యవస్థల్లో ఆవిష్కరణలు, సంస్కరణలు, డేటా వ్యాప్తి, అందుబాటులు పెంచడం, స్థూల ఆర్థిక రంగాల వారి గణాంకాలను బలోపేతం చేయడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఈరోజు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బీహార్లోని బాంకీపూర్, గుజరాత్లోని మంజల్పూర్, మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గాలకు గత నెల 30వ తేదీన పోలింగ్ జరిగింది. ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఉదయం 8:30 గంటల నుండి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో నమోదైన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ 3 రాష్ట్రాల్లో లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. ఆల్ ఇండియా కోటా కింద ఎంబీబీఎస్, ఇతర అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మొదటి విడత కౌన్సిలింగ్ రేపటి నుండి ప్రారంభమవుతుంది. అలాగే 2026-27 బ్యాచ్ విద్యా సంవత్సరం సెప్టెంబర్ 8 నుండి ప్రారంభమవుతుంది. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం డీమ్డ్ కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు మొదటి విడత కౌన్సిలింగ్ రేపటి నుండి ఈ నెల 17 వరకు జరుగుతుంది. కాలేజీల్లో చేరడానికి చివరి తేదీ 2022. 2వ విడత కౌన్సిలింగ్ 2024 నుండి సెప్టెంబర్ 2 వరకు, 3వ విడత కౌన్సిలింగ్ సెప్టెంబర్ 10 నుండి సెప్టెంబర్ 18 వరకు జరుగుతుంది. ఇక మిగిలిన సీట్ల భర్తీ సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు షెడ్యూల్ చేయబడింది. ఆ తర్వాత కాలేజీల్లో చేరడానికి చివరి తేదీ 10 అక్టోబర్. రాష్ట్ర కోటా సీట్ల విషయానికొస్తే మొదటి విడత కౌన్సిలింగ్ ఈ నెల 13 నుండి 22వ తేదీ వరకు జరుగుతుంది. 2వ విడత కౌన్సిలింగ్ 30 నుండి సెప్టెంబర్ 8 వరకు, 3వ విడత కౌన్సిలింగ్ సెప్టెంబర్ 16 నుండి సెప్టెంబర్ 26 వరకు నిర్వహిస్తారు. రాష్ట్ర కోటా కింద మిగిలిపోయిన సీట్ల భర్తీ 3 అక్టోబర్ నుండి 5 అక్టోబర్ వరకు జరుగుతుంది. కౌన్సిలింగ్లో పాల్గొనే అన్ని విద్యాసంస్థలు, రాష్ట కౌన్సిలింగ్ అధికారులు, నిర్దేశిత సంస్థలు ఈ షెడ్యూల్ను ఖచ్చితంగా పాటించాలని ఎంసీసీ ఆదేశించింది. చురుకైన ప్రజా భాగస్వామ్యం, యువత నాయకత్వం ద్వారానే డ్రగ్స్ రహిత భారతదేశం అనే కల సాకారమవుతుందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ కోసం నషాముక్త యువ జాతీయ ప్రారంభోత్సవానంతరం మంత్రి మాట్లాడుతూ, ఈ 100 వారాల ప్రచారంలో దేశ నిర్మాణంలో యువతను సమీకరించే లక్ష్యంతో చేపట్టిన దేశవ్యాప్త ప్రజా ఉద్యమమని అన్నారు. వికసిత్ భారత్ విజన్ను సాధించడంలో ఆరోగ్యవంతమైన, అవగాహన కలిగిన, సాధికారత పొందిన యువత ప్రధాన భూమిక పోషిస్తుందని పేర్కొన్నారు. మైభారత్ వేదిక 2,24,00,000 కంటే ఎక్కువ మంది యువతను దేశ నిర్మాణ కార్యక్రమాలతో అనుసంధానించిందని మంత్రి తెలిపారు. వికసిత్ భారత్ దిశగా ముందుకు సాగుతున్న ప్రస్తుత తరుణంలో దేశ యువత శారీరకంగా దృఢంగా, మానసికంగా బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన నషాముక్త యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ ప్రారంభ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వ్యసనం వ్యక్తులను వారి లక్ష్యాల నుంచి దారిమళ్లించి కలలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుందని ప్రధాని పేర్కొన్నారు.
1: నషా కేవల్ శరీర్ కో నుక్సాన్ నహీ పహుంచాతా, నషా ఏక్ మా కీ ముస్కాన్ ఛీన్ లేతా హై, నషా ఏక్ పితా కే సపనో కో చూర్ చూర్ కర్ దేతా హై, ఔర్ జబ్ పరివార్ మే సమాజ్ మే ఐసా హోతా హై ఔర్ కహీన్ నా కహీన్ రాష్ట్ర కీ శక్తి భీ కమ్జోర్ పడ్ జాతీ హై, ఔర్ ఇస్లీ హమే హర్ ఏక్ యువా కో నషే కే చుంగల్ మే ఫంస్నే సే బచానా హై.
0: నిన్న రాత్రి గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ ముగియడంతో 2030 అహ్మదాబాద్ కామన్వెల్త్ గేమ్స్ కౌంట్డౌన్ అధికారికంగా ప్రారంభమైంది. ముగింపు వేడుకల సందర్భంగా జరిగిన బాధ్యతల అప్పగింత

0: ప్రదర్శనలో భారతదేశం తన ప్రాచీన తత్వశాస్త్రం, సమకాలీన కళాత్మక కథ, సాంస్కృతిక వైభవాన్ని మేళవించి ప్రపంచానికి అహ్మదాబాద్ ఘనంగా ఆహ్వానం పలికింది. కింగ్ చార్లెస్ III తరఫున హాజరైన ఎడెన్బర్గ్ డ్యూక్ ప్రిన్స్ ఎడ్వర్డ్ గ్లాస్గో క్రీడలు ముగిసినట్టు అధికారికంగా ప్రకటించారు. 4 ఏళ్ల తర్వాత జరగబోయే 24వ కామన్వెల్త్ గేమ్స్ సంబరాల కోసం అహ్మదాబాద్ను సందర్శించాలని అన్ని దేశాల అథ్లెట్లకు పిలుపునిచ్చారు. వేదికపై కామన్వెల్త్ గేమ్స్ జెండా ప్రదర్శనతో అధికారిక హ్యాండోవర్ ప్రక్రియ ప్రారంభమైంది. 11 రోజుల పాటు జరిగిన పోటీల తర్వాత 2026 గ్లాస్గో క్రీడల్లో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి మొత్తం 39 పతకాలు గెలుచుకుని పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచిన భారత అథ్లెట్లు సంతృప్తితో స్వదేశానికి పయనమయ్యారు. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రేపటి వరకు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, ఒడిశా, ఛత్తీస్గఢ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, కేరళ, మాహే, లక్షద్వీప్, ఉత్తర కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో రేపటి వరకు ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. జమ్మూకాశ్మీర్ కథువా జిల్లాలోని ఉజ్ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ప్రస్తుత స్థితిగతులు, దశలవారీ అమలు ప్రణాళికను కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమీక్షించారు. ఈ ప్రాజెక్టు అమలు బాధ్యతలను నిర్వర్తిస్తున్న జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ వాప్కోస్ అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 3 రోజుల పాటు ఒడిశాలో పర్యటిస్తారు. బ్రిక్స్ కూటమి దేశాల జాతీయ గణాంక సంస్థల అధిపతుల సమావేశం భారత అధ్యక్షతన ఈరోజు నుండి 2 రోజుల పాటు లక్నోలో జరుగుతుంది. చురుకైన ప్రజా భాగస్వామ్యం, యువత నాయకత్వం ద్వారానే డ్రగ్స్ రహిత భారతదేశం అనే కల సాకారమవుతుందని కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ నిన్న రాత్రి ముగిశాయి. దీంతో 2030 అహ్మదాబాద్ కామన్వెల్త్ గేమ్స్ కౌంట్డౌన్ అధికారికంగా ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: శ్రోతలకు నమస్కారం. ఉదయ తరంగిణికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా పోకూరి కాశీపట్య అవధాని సాహిత్య సేవ ఈ అంశం గురించి శ్రీ గార్లపాటి గురు బ్రహ్మచారి గారి ప్రసంగం వింటారు.
1: చిత్ర కవిత్వం అంటే ఆశ్చర్యము కలిగించినట్టిది. అచ్చ తెలుగులో అద్భుతము, విచిత్రము, పద చమత్కారము రకరకాల. ఆయన దీంట్లో కూడా పద్యభ్రమకము, పాదభ్రమకము, బంధ కవిత్వము, ఓస్త్యము, నిరోస్త్యము, బంధములు, నాగబంధము, రథబంధము, శైలబంధము, చురికాబంధము, గోమూత్రిక, పుష్పమాలిక అనే ఈ కాశీపత్య అవధానుల గారు రాయడం జరిగింది. మీరు సాహిత్యం పుట్టి దగ్గర నుంచి మీరు వెతికితే ఆదిగా దశా పదాక్షరాల కావ్యం మీకు కనపడనే కనపడదన్నమాట. యా రా లా వా సా షా సా హ రా పదక్షరములతోటి శౌరి శైశవలీలనే గ్రంథాన్ని వారు రాశారు. ఈ కావ్యము

నిష్కేవల స్వర నిర్బిందు నిష్పంచవర్గ నిర్గజ్య దశాక్షరీయ గ్రంథం. నిష్కేవలం అనగా స్వరము అనగా కేవలం 16 అచ్చులు లేవు. నిర్బిందు అనగా సున్నాలు లేవు. నిష్పంచవర్గం అనగా కచట తప గజడ దప అనే పంచవర్గాలు లేవు. నిర్గజ్య అనగా వచనము లేదు. దశాక్షరయం అనగా యా రా లా వా శా షా సాహ ల రా అని 10 అక్షరాల్లో కావ్యం రాయబడింది. ఈ కావ్యం పేరు కూడా 10 అక్షరాల లోపలే ఉండేటట్లే రచించడం కాశీపత్యావధానులు గారి ప్రతిభకు ప్రబల తార్కాణం. ఇందులో అనునాసికాక్షరములు లేకపోవటం వల్ల దీనిని ముక్కు మూసుకొని చదవచ్చు. ఈ గ్రంథము యొక్క పేరు దేవకీ వసుదేవుల వివాహం మొదలుకొని కృష్ణ జననము, కంసవధ, కంసుని జనకుడైన ఉగ్రసేనుని పట్టాభిషేకం వరకు చిత్రించబడినది. కవిత్వం పుట్టినప్పటి నుండి ఇట్టి నియమాలతో వ్రాయబడ్డ గ్రంథము లేదని కాశీపతి గారు తొడతరిచి చెప్పారు. కానీ ఉన్నట్లయితే చూపించిన వారికి నమస్కరించినదను. చూపించకుండానే ఇలాంటి గ్రంథాలు పూర్వం లేకపోదులని ఈసడించే వారికి ముఖభంగం చేస్తానని తెనాలి రామకృష్ణ వలె చాటుకున్నాడు. ఈ కాశీపతి గారు ఎక్కడ జన్మించారు? గుంటూరు జిల్లా పల్నాడు తాలూకా బదులువీడు గ్రామంలో నందననామ సంవత్సరం మాఘశుద్ధ దశమి అనగా 27/1/1893 ఉదయాన జన్మించారు. వీరి తల్లిదండ్రుల పేరు పోకూరి సుబ్బయాచారి గారు, శ్రీమతి రామలక్ష్మాంబ గారు నందననామ జన్మించారు అన్నమాట. వీరికి 5వ ఏడు రాగానే బోదలివీడు వీధి బడిలో అక్షరాభ్యాసం జరిగినది. కమ్మకుల సంజనితుడు అయిన మేడికొండ నాగయ్య గారిచే అక్షర స్వీకారం పొందినారు. తరువాత 4వ తరగతి వరకు వెల్లుర్తి మరియు 7వ తరగతి జంటచంతల్లో మిషన్ స్కూల్లో చదివినారు. వీరి యొక్క గురువుగారులు డికే యజ్రా, డికే పెదజానయ్య గారు. బాల్యదశలో కాశీపతి గారు యొక్క సమయ స్ఫూర్తిని, ఏకసంధాగ్రహణ శక్తిని గ్రహించిన ఉపాధ్యాయులు వీరు భవిష్యత్తులో మహాకవి కాగలడని జోస్యము చెప్పినారు. రామాయణ, భారత భాగవతాది పురాణ ఇతిహాస గ్రంథాలను తదితర గ్రంథాలనగా ముకుంద విలాసము, విజయ విలాసము ఆమూలాగ్రముగా చదివి ఆకళింపు చేసుకున్నారు. స్వయం కృషి వల్ల 20 సంవత్సరములకే వీరు చతుర్విధ గర్భ బంధ చిత్ర ఆసు కవిత్వ విశారదులైనారు. ఆసుగా కవనం చెప్పటంలో అష్టావధానం ఆరంభించారు. వీరు అవధాన ప్రారంభం 1116వ సంవత్సరంలో కాశీపతి గారు మొట్టమొదట అవధానం చేశారు. ఆనాడు ఆహూతులైన పండితుల సమక్షంలో జరిగిన అష్టావధానం పండిత కవులు ప్రశంసలు అందుకున్నది. ఒక సువర్ణ పథకము, 1116 నూతన వస్త్రాలతో, కాశ్మీరు పట్టుశాలతో కాశీపతి గారిని ఘనంగా సన్మానించారు. ఈ మహాసభలోనే కాశీపతి గారు ప్రసిద్ధ పండిత కవని నర్రా బ్రహ్మయ్య గారు అష్టావధాని అని పూసపాటి కోటిలింగం గారు లోక విదితం చేశారు. వీరు గద్వాల సంస్థానంలో చాలా మహబూబ్నగర్ జిల్లాలో పెద్ద సంస్థానం ఉండేది. ఆ రోజుల్లో దానికి సంస్థానాధిపతులు మహారాజరాజశ్రీ బహదూర్ సీతారాం భూపాల్ గారు, లక్ష్మీదేవమ్మ గారు ఉన్నారు. ఆ సంస్థను పరిపాలించారు. ప్రతి సంవత్సరం కూడా అక్కడ ఈ యొక్క మాఘమాసం జరిపే విద్యుత్ సభలకు వెళ్తూ ఆసు కవిత నైపుణ్యం చూపుతూ శ్రీమంతుల వారి వల్ల ఉత్తమోత్తమ వర్షాసనము వడసి ఉన్నారు. వారు 1915 నుండి 1928లో ప్రతి సంవత్సరం వెళ్తూ ఉండేవాళ్ళు ఆ కార్యక్రమాలకి. సీతారాం భూపాల్ గారికి నిరోష్ట్య, నిర్వచన, శుద్ధాంధ్ర, హరిశ్చంద్రోపాఖ్యానం అనే గ్రంథాన్ని రాసుకొని తీసుకొని అక్కడ సమర్పించారు గద్వాల సంస్థానంలో. ఈ గ్రంథం యొక్క గొప్పతనం ఏమిటంటే, నిరోష్ట్యం అంటే పెదవికి పెదవి తగలకుండా, వచనము లేకుండా, సంస్కృతం లేకుండా అచ్చ తెలుగులో రాసిన గ్రంథము. ఈ యొక్క గ్రంథం వారికి సమర్పిస్తే ఒక పద్యం మెయిన్ ప్రథమ

మొట్టమొదటి రాశారు అట్ట మీద, శ్రీ లలరు నెలదారి జేజేదలంచు అట్టి కైసింగడను దనరారు జాణ కాశీరాయుడు చేసిన కైత నోటి తెరలు గలియక నుడిలేక తీరి అచ్చ తెలుగరి చందు కథన తేజరిల్లే. రాజుగారి కావ్యాన్ని చూసి, కవితా చాతుర్యం చూసి కవిగారిని మెచ్చుకొని, కానీ గిట్టని కవులు కొంతమంది అక్కడ ఈ ప్రౌఢకావ్యం కాసిపట్టిగా రాయలేదని శంక వెలబుచ్చారు. రాజావారు కవిగారిని పరీక్షించుటకు చిన్న సమస్య ఇచ్చారు. అదేమనగా, సీతారాం భూపాల్ అనేవాళ్ళు మా పూర్వీకులు చాలామంది ఉన్నారు, అనేక మంది మా వంశంలో ఉన్నారు. కాబట్టి మీరు ఏ సంవత్సరం ఈ గ్రంథం తనకు అంకితం ఇచ్చినట్లు ఒక పద్యాన్ని రాసి తెమ్మని చెప్పగా, దానికి కవిగారు అంగీకరించి, ఈ పద్యకావ్యము నిరోష్ట శుద్ధాంధ్ర కావ్యం అవటం వలన శాలివాహన శకం వేద్దామంటే వహ ఉన్నది, విక్రమార్క శతకం వేద్దామంటే వీ మాలు కుదరవు అని, దుర్మతి నామ సంవత్సరం వేద్దామంటే మావడి అడ్డొచ్చేది, ఫసలీ వేద్దాం అనుకుంటే ఫా కారం నిషిద్ధము, పోతే హూణశకం వేద్దామనుకుంటే 1921 వలన ఎలా రాద్దామని, పెదవికి తగిలే పా పా బా బా మావా నిషిద్ధం అక్షరాలు. అందుకని కవిగారు రాత్రి నిద్రాహారాలు మాని ఆలోచిస్తూ తెల్లవారుజామున భగవద్ అనుగ్రహం వలన ఒక ఆలోచన తట్టింది. వెంటనే కవిగారు ఈ పాదాల్లో ఒత్తులు, అంటే కింద మన ఒత్తులు ఉన్నాయి కదా, ఆ ఒత్తు గుణింతంలో ఒత్తులతోటి ఆ యొక్క పద్యాన్ని పూర్చించాడు. అదేంటంటే, తెలుగు లేచి కస్తి గల్గలా కల్గగ కైగేయ నేసుక్రీస్తు సరిన ఏండ్ల ఇందు తొంటి ఎంజ నెనసిన నాలుగంకెల ఏడు తొడరి తీర్చినాడ దీనిని. వాళ్ళు ఎక్కడుందా సంవత్సరం, ఎక్కడున్న సంవత్సరం అన్నారు. తెలుగు ఒళ్ళు కింద గహొచ్చుంది, లేచి వలపల గెలక వచ్చేసి 9, కస్తి అంటే 2, కల్గగా అంటే 1. యేసుకు అని ఒక పద్యాన్ని వ్రాశాడట. ఇటువంటి ప్రయోగం ఇంతవరకు సాహిత్య చరిత్రలో ఎవరూ రాయలేదు. మొదటి పాదంలో అక్షరాల క్రింద అంకెల వలెనున్న గుణింతాలు సంవత్సరాన్ని తెలుపుతూ యేసుక్రీస్తు గతించిన అన్ని సంవత్సరాలకు తాము ఈ కావ్యాన్ని రచించి శ్రీ సీతారాం భూపాల్ వారికి అంకితమిచ్చినట్లు ఆ పద్యభావాన్ని, అందులోని యుక్తి చాతుర్యాన్ని మెచ్చుకొని రాజావారు ఆ కావ్యాన్ని కృతినందటానికి ఇష్టపడమేగాక కవిసింహ అనే బిరుదునిచ్చి సత్కరించి తమ ఆస్థాన కవిగా నియమించుకున్నారు. పూర్వ కవుల్లో ఏకాక్షరం వాసిన వారున్నారు, కానీ ఇంత సులభంగా వ్రాయలేదు. కానీ ఏకాక్షరి జాగ్రత్తగా విడదీసి, నేను ఎన్నైనా నేనన్నానా, నేను ఆననంటే ఊనను నన్ను అడనవు అని వీడియో రావచ్చు, నేను నానన్ లజ్జను అని నానా అన్నన్న అని చదువుకుంటే సులభంగా అర్థమవుతుంది. అట్లాగే ఇంకొక పద్యం, హరిచంద్రుని చేత అబద్ధం చెప్పించవాలనని విశ్వామిత్రుడు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైపోగా విశ్వామిత్రుడు తనలో తాను విచారిస్తూ, అన్నీ గుడుసులు ఉంటాయి అన్నమాట దీంట్లో, కినిసి సిరిదీసి నీలిగి తిని నిగ్గిడి కింగిరికిని దిగి తీరితి గిత్తిని జీరి నుంచి చిక్కిడి తిని జియ్యాయింటి కిరితిని నిలిచిసి. ఈ పద్యం కంద పద్యంలో చాలా కష్టం అన్నమాట, అన్నీ గుడుసులతో రాయడం. ఈ పద్యాల అక్షరాలని గుడుసులి హరిచంద్రునిపై కోపగించుకొని, ఇతను ఐశ్వర్యమంతా పోవునట్లుగా చేశాను, సిగ్గులేక నీచ కార్యమునకు దిగాను, అగ్ని వంటి హరిచంద్రుని పిలిచి నిందించి చాలా చిక్కులు పెట్టాను, అయినా ఈ రాదు రాణి కీర్తిని నిలుపుకున్నారు అని దీని భావము. విశ్వామిత్రుడు ఇస్సి తనకు తాను నిందించుకుని సందర్భమున, కాబట్టి అన్ని గుడుసలతో పద్యము రాయటం చాలా ఔచిత్యం ఉంది. ఈ గ్రంథం ఆశాంతం కూడా చాలా అద్భుతమైన కావ్యము. నేను దీనికంతా వ్యాఖ్యానం రాయించి ముద్రణ చేయటం జరిగింది. తర్వాత నెక్స్ట్ అదే ఆస్థానంలో ఉండి సారంగధరీయం అని ఒక గొప్ప కావ్యం, కాశీ పచ్చావధానుల గారి రచనలో ఇది ఉత్తమోత్తమ గ్రంథం. ఇటీవల కాలంలో ఇటువంటి రచన ఎవరూ చేయలేదని చెప్పవచ్చు. అందులో చిత్రకవిత్వం, బంధకవిత్వంతో పాటు పద్యాలను రచించటం ఇంత తేలికైన పని కాదు. ఈ సారంగధరీయం అంటే శివపార్వతుల కళ్యాణము, తారా శశాంక చరిత్ర, రాజమండ్రి సారంగధరుడు అంటే రాజరాజేంద్ర కుమారుడు సారంగధరుడు.

కర్ణుడు చిత్రాంగి యొక్క చరిత్ర ఈ యొక్క త్రయాధికావ్యము అంటారు. మూడు పురాణాలు కూడా సమన్వయం చేసుకొని చేశాడనమాట. ఇది ఈ పద్యం మత్స్యభం. అతి చిత్రంబుల కాటపట్టున మహాత్యర్థి ప్రబంధమునన్ ప్రతిపద్యంబున రసాస్పదంబునన్ భసిల్లు నట్టి మత్కృత సారంగధరీయమును గుణము పూర్తింజేసి అర్పించితిన్ దత గద్వాల పురీష ముష్టేపలి సీతారామ భూపాల అని రాశారనమాట. స్త్రీని వర్ణించడం ఎలాగ, కుధర సమాకృతి లాభం అధికంగ గునే కుచద్వయం వండాండ కుధముఖ లిపులు సనినగ అత్యధర దృగంభో గోక్తి నాసి కాస్య నఖములవు. అంటే అసలు ఈ యొక్క వర్ణన చూడండి, ఆమె యొక్క కుచద్వయం పర్వతముకు సమానమైన ఆకృతిని అధికంగా పొద్దాయని కుధర సమాకృతి లాభం అను దాని నుండి ఒక్కొక్క అక్షరం తీసివేస్తూ పోతే కటి అధరము దృక్కులు శరీరము ఉక్తి నాసిక అస్యము నఖములు అనే వాటితో సరిపోతాయని దీని అర్థం. ఈ యొక్క చూడండి, కుదర సమాకృతి లాభము పర్వతమునకు సమానమైన ఆకృతిని ఒక అక్షరం తీసేసేయాలన్నమాట, కూ తీసేయాల. ధర సమాకృతి లాభము భూమికి సమానమైన ఆకృతిని, రసమాకృతి లాభము అమృత సంపద వంటి రూపము, సమాకృతి ఎగుడు దిగుడు గాది రూప ప్రాప్తిని, మాకృతి లాభము లక్ష్మీదేవి వంటి ఆకార ప్రాప్తిని, కృతి లాభము కావ్య రచన రూపాన్ని అంటే చమత్కారాన్ని, తిలాభము నువ్వు పువ్వు లాంటి నాసిక ముక్కు అనమాట, లాభము లా అంటే చంద్రుని వంటి, అభము మిక్లి దీప్తిని వరుసగా పొందినవని ఇంత చక్కటి పాని ఆంధ్ర వాంగ్మయమునకే అలంకారమైనది కదా. ఇంకా అసలు ఇంకా ఈ పద్యము ఒక్కొక్క అక్షరాన్ని తీసేసుకుంటూ వేరు, ఇంకొక పద్యం ఉన్నది, ఇవి శివుని స్తోత్రపరంగా సర్వలఘువులు, అన్ని లఘువులే అనమాట. దాంట్లో చూడండి, నగసదన ఘనతన యశ నగర దమన నవ దవళ కరధర తతభర భయహర ప్రమద వర యనవరత సదమ వరద హర గరళ గడభవ కసద దమ సమనయన. శివుని స్తోత్రపరంగా ఇట్లా రాసుకొచ్చాడు. ఇంకొకటి, శివుని స్తోత్ర ప్రారంగానే అపంచ వర్గీయం అంటే కా నుండి మా వరకు వచ్చే పద 25 అక్షరాలతో రాసింది అనమాట. సర్వ శైలవాస సార సారి విలాస హర యశో విశాల సరసశీల సార శేషహార సర్వేశ సురవర వృషవరాశ్వ ఏల ఏల నేల అని శివస్త్రోత్ర పరంగా పాపభావాలతో ఆ కావ్యంలోనే పద్యభ్రమకము పాదభ్రమకము అనే పద్యాలు కూడా రాశారు. అన్నీ కొములతో రాశారు. తర్వాత అన్ని ఏత్వాలతో కూడా రాశారు. కేలేదే తేతేవే వేలేవే మెట్లే దేదే భే మేల్చడే అని వేరే ఎగ్జే లేదే ఏడ్చది వేలని రాశాడు. తర్వాత ఈ యొక్క సాహిత్య చరిత్రలోనే ఒక పద్యానికి 30 పద్యాలు వచ్చేటట్టుగా రాశాడనమాట. పూరి జఠర గురుడు నీరజాంబక భూతి మహిత కరుణహీన మణి కళాపు అనగు సద్గ్రేసుడు అగ్రగోపుడు మహామత్య సింహుడేలు. అంటే గణపతి శివుడు బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు అగ్ని యముడు నైరుతి వరుణుడు వాయువు కుబేరుడు అష్టదిక్పాలకు నవగ్రహాలు సూర్యుడు చంద్రుడు సముద్రుడు మేఘుడు హిమవంతుడు ఆదిశేషువు గరుడు గజేంద్రుడు ఆంజనేయుడు నందీశ్వరుడు వీరభద్రుడు కుమారస్వామి మన్మధుడు నారదుడు దత్తేత్రేయుడు విశ్వకర్మ వీళ్ళందరూ వచ్చాడనమాట. తర్వాత ఒక అష్టావధానం జరుగుతుంటే మద్రాసులో కాఫీని గురించి ఆసువుగా చెప్పవలసిందిగా ఆంధ్ర విశారద తాపీ ధర్మారావు గారు అవధాన్ని కోరారు. కవిసింహ కాఫీ దండకం ప్రారంభించారు. శ్రీ మన్మహాదేవి లోకేశ్వరి కాళికా సన్నిభాకారణి లోక సంచారణి అంబ కాపి జగన్మోహిని తొల్లి శ్రీకృష్ణుడా స్వర్గమున్ చేరి పోతంబునవు పారిజాతంబున్ దెచ్చియున్ నాతికిన్ ప్రీతిక నిత్యు కాలంబునంద సుమంబునందు గలుగు లోక భేదంబుచే కాఫీ భూజంబుగా నుట్టియు కొమ్మలన్ రెమ్మలన్ జొక్కమవు పండ్ల భాషల్ల దద్బీజలంబు నైర్లండ్ ఇంగ్లండ్ హాలెండ్ పోలెండ్ రష్యా జపాన్ జర్మనీ గ్రీకు దేశముల నాటి పెన్మ్రాకులై ఇండియన్ తోటలై విత్తనాలిచ్చుచున్నావటంచు మదీయ దోచుడి బాపురే తీపిలో నేరముగా క్షీరముగా చక్కెరన్ మించుటంగాదే నీ బీజచూన్నంబు నా మూటిలో చేర్చి సేవించి నీది బీజంబులను పెంచు మార్చి సున్నంబుగా తీపి పోదాయ నీ మాధురీ శక్తి నీ ఇంపు నీ సంపు నీ వన్యంప నేనెంత వాడను ధనాకర్షణి ప్రాణ సంరక్షణి ధాత్రి నివారలను వేకవన్ లేచియన్
నిత్యకృత్యంబులు.

0: తీర్చి మున్ముందుగా నేను పానంబు కావింపకొని ద్విజులు వేదమంత్రములు పలకగలేరు, ప్రాంచత్కవులు పద్యములు హృద్యము రీతి నిర్మింపగలేరు, శ్రావ్యంబుక శౌరిదాసులు గళం వెత్తి పాడి నృత్యంబులు చేయగలేరు, శిల్పులు మనస్ఫూర్తిగా శుద్ధి చేపట్టగలేరు, వైశ్యోత్తములు కొట్ల తాళంబులను చేయగలేరు, డ్రైవర్లు మోటార్లు స్టీలింపులు బట్టలేరు, టీచర్లు పాఠమని చెప్పగలేరు, డాక్టర్లు ఇంజక్షన్లు చేయగలేరు, వారాంగనలు కోడెగాండ్రను విషంగా తేలిలో నోడింప నోలలు ఆడింపగలేరు, ముప్పూటలను నిన్నోగిన క్రోలకును శిరోభారమై నాలుక ఎండు మనంబెంత చాంచంబల్యన్ పొందుతున్న గుండెయలు తల్లంబడచ్చు, మేను కంపించుటగాదే కటాక్షము నిత్యమును వేకమును దర్శనంబిచ్చి నిన్ను బాగుగా త్రాగు సౌభాగ్యము గూర్చి రక్షింపవే సారెకున్ కొల్చెదన్ విశ్వకర్మామందునన్ నే సత్కవీంద్రుడు చెల్లు పోకూరి కాశీపతి స్వాంతరాజావని నీకే మంగళం బావు మహాకాఫీ దేవి నమస్తే నమస్తే. అటువంటి కాఫీ దండకాన్ని రాశారు ఆయన.
1: పోకూరి కాశీపట్య అవధాని సాహిత్య సేవ శ్రీ గార్లపాటి గురు బ్రహ్మచారి గారి ప్రసంగం విన్నారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
5: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఉదయ తరంగిణిలో ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికన సైబర్ క్రైమ్స్ లో నూతన పోకడలు. ఈ అంశం గురించి సిడాక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సిహెచ్ఏఎస్ మూర్తి గారితో పరిచయం 2వ భాగం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన సైబర్ క్రైమ్స్లో నూతన పోకడలు. ఈ అంశం గురించి తెలియజేయడానికి సీడాక్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సిహెచ్ఏఎస్ మూర్తి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి మూర్తి గారు.
1: నమస్కారం అండి.
0: సైబర్ స్లేవరీ అనే పదం ఈ మధ్యలో ఎక్కువగా వింటున్నాం, అంటే ఏంటండి?
1: సైబర్ స్లేవరీ అంటే ఇప్పుడు మీరు ఈ మధ్య వియత్నాంలో కానీ లేకపోతే ఆ చుట్టుపక్కల దేశాల్లో కానీ జాబుల కోసం మనం అందరం వెళ్ళిన వాళ్ళందరినీ వాళ్ళని బంధించి వాళ్ళ ద్వారానే మన దగ్గర సైబర్ నేరాలు చేయడం మొదలుపెట్టారు అన్న న్యూస్ వచ్చింది కదా, దీన్నే మనం సైబర్ స్లేవరీ అంటాం. అంటే ఏదైనా ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి మన తెలంగాణ యువతరం కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కానీ అప్లై చేసినప్పుడు వాళ్ళు ఏదో ఐటీ జాబ్ కోసమో లేకపోతే మరో జాబ్ కోసమని వెళ్తున్నారు, కానీ వీళ్ళకి తెలుగు మాట్లాడడం వల్ల వీళ్ళు ఇండియా నుంచి సిమ్స్ తీసుకెళ్ళి వీళ్ళకి తెలిసిన వాళ్ళ పేర్ల మీద లేకపోతే ఫేక్ నేమ్స్ మీద మొబైల్స్ ద్వారా ఈ సైబర్ నేరాలు చేయడం మొదలుపెట్టారన్నమాట. ఎట్లా అంటే వీళ్ళని తీసుకెళ్ళి ఒక ఏరియాలో బంధించి ఈ పని చేయడం అనమాట, వీళ్ళతోనే కాల్ చేయించి వీళ్ళతోనే మాట్లాడించి

0: ఇప్పుడు ఎవరైనా నాకు తెలుగులో మాట్లాడుతున్నట్టే తెలుగు వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకుంటాం, కానీ ఈ అన్ని అటాక్స్ అన్నీ మీకు ఆ వియత్నాం నుంచి, లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న దేశాల్లోని లావోస్, వియత్నాం, కంబోడియా ఇలాంటి చోట్ల ఉన్న గ్యాంగ్స్టర్స్ వీళ్ళని వీళ్ళతో ఈ నేరాలు చేయించడం మొదలుపెట్టారు.
1: అంటే ఒక విధంగా మనను బంధించి మన చేతే ఫోన్ చేయించి మన వాళ్ళ పట్లే వీళ్ళు నష్టం చేసే ఒక కుట్ర.
0: రెండోది ఏంటంటే ఇక్కడ మన ఇండియాలో కూడా బ్యాంకుల దగ్గర కాచు కూర్చుంటారు, అమాయకంలో అయినా ఉన్న వాళ్ళని వాళ్ళ దగ్గర తీసుకొచ్చి వాళ్ళకి 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఆఫర్ చేసి బ్యాంక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఆన్లైన్ అకౌంట్లు క్రియేట్ చేసి, అఫ్కోర్స్ దేర్ కుడ్ బి ఏ కైండ్ ఆఫ్ బ్యాంక్లో ఎవరో ఒక ఫ్రాడిస్టర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాడు ఇందులో కూడా డైరెక్ట్గా, మీకు ఆఫర్లు ఇవ్వడం మొదలుపెట్టి ఈ ప్రతి ట్రాన్సాక్షన్కి ఇంతని ఇస్తారు, లేదంటే ఆన్లైన్ అకౌంట్లు క్రియేట్ చేసి ఈ ఆన్లైన్ అకౌంట్ ఫ్రాడిస్టర్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఈ నేరాలు చేసి మీరు ఒక డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు కదా, ఈ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక్కడ ఆన్లైన్ అకౌంట్ ఉంది కాబట్టి వీళ్ళ దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది కాబట్టి వీళ్ళు ఇక్కడ నుంచి వివిధ అకౌంట్లోకి వెంటనే ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే ఇప్పుడు మీరు డిజిటల్ అరెస్ట్లో కానీ మరో దాంట్లో కానీ చిక్కిపోయిన తర్వాత మీరు 1,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, ఆ లక్షని 20x5,000 రూపాయలు వేరే వేరే అకౌంట్లోకి ఇమీడియట్లీగా వితిన్ నో టైం ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట.
1: అట్లా అమాయకంగా దొరకబట్టిన వాళ్ళు క్రియేట్ చేసిన అకౌంట్స్ని వాళ్ళు హ్యాండిల్ చేస్తారు కాబట్టి ఆ అమౌంట్ అందులోకి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ నుంచి సైఫన్ అవుట్ చేస్తారు.
0: తర్వాత వీళ్ళనే మీరే ఈ నేరం చేశారు కాబట్టి వాళ్ళని బెదిరించి ఇంకా కంటిన్యూ చేస్తారు అన్నమాట.
1: అది కాకుండా మళ్ళీ ఈ అకౌంట్స్ ఉన్న వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంటారు, రేపు ఏదైనా సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జరిగినా ఈ అమాయకంగా అకౌంట్ ఏర్పాటు చేసుకున్న వాళ్ళే బుక్ అయ్యే అవకాశం ఉంది
0: ఉంటుంది. సో అందుకనే ఇప్పుడు మీరు బ్యాంక్ ఎంప్లాయ్తో తప్ప మరి ఏ ఇతర మెంబర్తో కూడా మీరు డిస్కస్ చేయకూడదు. ఇన్ఫర్మేషన్ అది ఇక్కడ నుంచే చిన్నదే లీక్ అవుతుంది, నా అకౌంటు, నా కార్డు, నా పిన్, అక్కడ నుంచి మనం షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇమీడియట్గా స్లావరీలోకి లాగేస్తారు. సో ఇది మన బ్యాంకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇప్పుడు కానీ, లేకపోతే ఇలాగ ఎవరితోనైనా ఆన్లైన్ క్రియేట్ చేయమని మన డీటెయిల్స్ ఇవ్వడం కానీ, ఆధార్ కార్డులు ఇవ్వడం కానీ, ఎందుకంటే మనం ఆధార్ కార్డు జనరల్గా హోటల్స్లో కానీ వీటిలో వెళ్ళినప్పుడు వాళ్ళు ఆధార్ కార్డు అడుగుతారు, మనం సింపుల్గా ఇచ్చేస్తాం, వాళ్ళు స్కాన్ చేసుకుంటారు, కానీ
1: ప్రింట్ కూడా తీసుకుంటారు.
0: 2 రోజులు 3 రోజులు మీరు ఉన్న సమయాన్ని బట్టి అప్పటి వరకు ఉంచుకుంటారు. కానీ అందులో ఎక్కడో ఒక ఫ్రాడిస్టర్ ఈ డేటా అంతా కాపీ చేసుకొని వీళ్ళకి ఇస్తాడు. అక్కడ నుంచి వీళ్ళు మీ మొబైల్ నెంబర్ ఉంటుంది, మీ ఆధార్ నెంబర్ ఉంటుంది, జనరల్గా వాళ్ళు వచ్చి కాల్ చేయడం మొదలు పెడతారు. మీ ఆధార్ నెంబర్ తెలుసు, మీరు ఇలా ఇలా చేశారు అంటారు. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది, ఆ వీక్నెస్ని ముందే కనిపెడతారు. ఈ అటాక్ అన్నది క్రిమినల్ అంత ఈజీగా చేయడు. ఒక మొబైల్ నెంబరు, ఒక ఆధార్ నెంబరు వచ్చినంత మాత్రాన మిమ్మల్ని కాల్ చేసి ఇబ్బంది పెట్టడు, మీకు పే యాప్స్ ఇన్స్టాల్ చేయడం దగ్గర నుంచి మొదలు పెడతారు. లేకపోతే మీకు కాల్ చేసి మీకు ఇందులో ఇంట్రెస్ట్ ఉందా, అందులో ఇంట్రెస్ట్ ఉందా, లేదా ఏదో ఒక అదర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మ్యాప్ చేసుకొని ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకొని దాన్ని బట్టి అటాక్ స్టార్ట్ చేస్తారు. దాన్ని బట్టే ఈ స్లేవరీ ఎవరన్నా వాళ్ళకి ఈ డేటా ఇచ్చి ఇలా మాట్లాడమని ట్రైనింగ్ ఇచ్చి చేస్తారు. ప్రతి అటాక్లో వాళ్ళకు కూడా ఒక 5% ఇస్తారు, ఇట్లా ఉంటుందన్నమాట. సో ఇది ఒక నోయిడాలో, భరత్పూర్, జైపూర్ ఇలాంటి ప్లేసుల్లో ఇది ఒక కొన్ని వందల మంది పనిచేస్తున్నారు దీనికోసం. సో ఆ విధంగా ఈ అటాక్స్ అనేది రోజు రోజుకి పెరుగుతున్నాయి. సో మనం చేయాల్సిన చిన్న పని ఏంటంటే మన డేటాని ఎక్కడికక్కడ కంట్రోల్ చేయాలి, ఎక్కడ షేర్ చేయకూడదు. ఈవెన్ సమ్ టైమ్స్ ఏదో యాప్ ఇన్స్టాల్ చేయడానికి కొంత డేటా అడుగుతారు. సో మనం ఆ యాప్ అనేది గవర్నమెంట్ యాప్ కాకపోతే అట్లీస్ట్ గూగుల్లోంచి, గూగుల్ డ్రైవ్లోంచి ఇన్స్టాల్ చేయాలి, దట్ ఓన్లీ, లేదు యాప్ ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేయాలి. మనం ఎక్కడి నుంచి వేరే చోట కానీ వెబ్సైట్లోంచి కానీ ఇన్స్టాల్ చేసినా అది ఫేక్ యాప్ అయ్యి ఉండొచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు బ్యాంక్ వెబ్సైట్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఉంటుంది బ్యాంక్ యాప్ ఇన్స్టాల్ అన్ఇన్స్టాల్ చేసుకోమని, కానీ అది క్లిక్ చేస్తే అది తిన్నగా ప్లేస్టోర్కే తీసుకెళ్తుంది. సో గూగుల్ ప్లేస్టోర్ ఈజ్ ద ఆథరైజ్ స్టోర్ ఫర్ ఆండ్రాయిడ్, సిమిలర్లీ యాపిల్ స్టోర్ ఈజ్ ద ఆథరైజ్ స్టోర్. సో ఈ ఆథరైజ్ స్టోర్లోనే ఇన్స్టాల్ చేసుకోవాలి. అయితే ఇక్కడి నుంచి కూడా అన్ఇన్స్టాల్ చేసినంత మాత్రాన ఆ యాప్ అన్నది ఎగ్జాక్ట్గా అది ఆ రిలేటెడ్ కంపెనీది అయి ఉండొచ్చు, కానీ మనం ఇన్స్టాల్ చేసే ముందు ఆ యాప్ మన డీటెయిల్స్ ఏమేమి అడుగుతుందో మాకు తెలుసుకోవాలి. సపోజ్ ఏదైనా బ్యాంక్ యాప్ మీ యొక్క ఎస్ఎంఎస్ మెసేజ్ మీద కంట్రోల్ కావాలి అంటే ఏంటి ఉద్దేశం? మీరు మీ దగ్గర ఏ ఎస్ఎంఎస్ ఉన్నాయి, అంటే మీరు ఎలాంటి డేటా ఉందని దాన్ని యాడ్ చేయాలి. అంటే ఎస్ఎంఎస్ పనిచేస్తుందా మీకు పంపించడానికి అండ్ ఆల్, మీకు వచ్చిందా లేదా కన్ఫర్మ్ చేసుకోవడానికి చేస్తాయి. అది ఒక మంచి పనికి చేసిన ఇదే టెక్నాలజీ అదర్ ఫేక్ యాప్స్ వాడతాయి. దానివల్ల ఏంటంటే మీకు ఇటువంటి మెసేజెస్ వచ్చాయి, ఆ మెసేజ్లో మీకు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టాలి అన్నది వచ్చిందనుకోండి, ఈ ఫేక్ యాప్ వెళ్ళి ఆ ఇన్సూరెన్స్ మెసేజ్ అంటే మీరు డ్యూ ఉంది, ఒక 15,000 రూపాయలు కట్టాలి.

0: ఈ ఇన్స్టాల్మెంట్ అని. అప్పుడు నాకు ఆ క్రిమినల్గా ఆ ఇన్ఫర్మేషన్ వస్తే ఏం చెప్తాను, నేను మీకు ఇమీడియట్గా కాల్ చేసి మీరు 15,000 రూపాయలు కట్టాలి కదా, మీరు మరొక 5,000 రూపాయలు కడితే మీకున్న ఇన్సూరెన్స్ 10 లక్షలది 15 లక్షలు వస్తుంది బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్, పెరుగుతుందని చెప్తా. మీరేమంటారు, ఓకే 5,000 రూపాయలకి నాకు 5 లక్షలు పెరుగుతుంది కదా, ఏముందని కడతారు. ఆ కట్టిన లింక్ ఏంటంటే మీరు ఫేక్ లింక్ కడతారు. ఒకసారి 15,000 అది ఎందుకు ఏమైంది అని చెప్తే, సార్ ఇది మీది వచ్చింది బట్ మీకు కావాలంటే మీ ఆధార్ కార్డు మీ బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి మీకు వెనక్కి ఇవ్వడానికి ఇది అని వస్తుంది. అక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ షేర్ చేస్తారు మా 5,000 తీసుకోవడానికి. ఇలాగా అది కంటిన్యూస్గా మీ దగ్గర ఉన్న డబ్బులు ఊడ్చేసే వరకు, అంటే మీరు రిలైజ్ అయ్యే వరకు వరుసగా 3 సార్లు 4 సార్లు అడితేనే మనం రిలైజ్ అవుతాం. అరే 5,000 వేసాడు, తర్వాత 15,000 అన్నాడు, తర్వాత 1,00,000 అంటున్నాడు, ఇదేదో ఫ్రాడ్ ఉందని అప్పుడు కానీ మనకు గుర్తురాదు. సో 5,000 ఇచ్చినప్పుడే మనం కొంచెం జాగ్రత్త పడి ఎందుకు ఇవ్వాలి అనేది ఒక బ్యాక్ స్టెప్. అందుకే ఒక ఏదైనా పని చేసినప్పుడు ఆన్లైన్లో ఒక 2 అడుగులు వెనక్కి వేసి ఆలోచించండి. ఆ విధంగా మనకేంటంటే అది ఎటాక లేకపోతే నిజమా అన్నది ఒక ఆలోచనలో మనం కొంచెం డెసిషన్ తీసుకోవచ్చు.
1: ప్రస్తుతం ఉండే డిజిటల్ యుగంలో డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే అప్లోడ్ చేయమంటున్నారు మూర్తి గారు. అలాంటప్పుడు ఈ రెంటల్ అకౌంట్ సంబంధించిన విషయాలు కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడడము, ఈ సైబర్ నేరాలకు వాడుతున్నారు కదా, దీని పట్ల ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఐడెంటిఫై చేయాలంటారు?
0: క్రిమినల్స్ వాడుతున్నారు రెంటల్ అకౌంట్స్ మేజర్లీ. అంటే ఇందాక బ్యాంక్ దగ్గర నేను ఒక అకౌంట్ తీసుకుని రిజిస్టర్ చేసి ఫ్రాడ్ చేసిన డబ్బులను ఆ అకౌంట్లో వేసి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా రెంటల్ అకౌంట్ కింద వస్తుంది. మీరు అన్నట్టు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం అన్నది దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఇప్పుడు మనము ఒక నీట్ ఎగ్జామ్ రాస్తున్నాం అనుకోండి, దానికి కావాలి ఎలాంటి ఎగ్జామినేషన్ డాక్యుమెంట్స్, మీ 10th క్లాస్ రిలేటెడ్ అన్నీ కావాలి. సో దీనికి బదులు మనం ఏంటంటే ఈ సర్టిఫికేట్లన్నీ డిజి లాకర్ అకౌంట్ అన్నది ఉంది, ఫర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి అది మేడ్ ఇట్ కంపల్సరీ చేశారన్నమాట. అంటే మీ స్టూడెంట్ సర్టిఫికేట్స్ అన్నీ ఈ యాప్లో పెట్టుకోండి, అక్కడ నుంచి మీరు ఆ యాప్ డీటెయిల్స్ ఇస్తే ఆటోమేటిక్గా మీ మొబైల్ నెంబర్ ఇస్తే ఇస్తుంది. ఇప్పుడు మీరు 10th క్లాస్ పాస్ అవ్వగానే ఆ సర్టిఫికేట్ అక్కడే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు డైరెక్ట్గా మీరు అకౌంట్ క్రియేట్ చేయాలి అకౌంట్, అలాగే ఇంటర్మీడియట్ మీ డిగ్రీ సర్టిఫికేట్లు అన్నీ అందులో చేస్తారు. అంతేకాకుండా ఇప్పుడు మీరు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి 10 ఏళ్ళు అయింది అనుకోండి, ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు ఆ డిజి లాకర్ యాప్లోనే పెట్టుకోవచ్చు. అక్కడ నుంచి మీరు జస్ట్ వీ హ్యావ్ టు గివ్ ఇట్ ఆల్ దీస్ డీటెయిల్స్, అంటే మీకు అప్రూవల్ ఇవ్వాలి ఆ నీట్ ఎగ్జామ్ కానీ మరి ఏదైనా అప్లికేషన్ గవర్నమెంట్ అప్లికేషన్ కానీ. సో అట్లానే మన ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఎంటర్ అవ్వడానికి మన ఫేస్బుక్ ఇది అన్నీ తీసుకున్నాం కదా డిజి యాత్ర, సో అది కూడా అంతే. వాళ్ళు ఏం చేస్తారంటే మీ డీటెయిల్స్ తీసుకుంటారు, మీరు ఒకసారి ట్రావెల్ అయిపోయితే వాళ్ళు ఆటోమేటిక్గా అది డిలీట్ చేస్తారు. మీరు చూస్తే మిగతా యాప్ల కన్నా ఈ డిజి యాత్ర యాప్ చాలా చిన్నది, చాలా సైజ్ అదా, ఎందుకంటే వాళ్ళు డేటాబేస్ మీ దగ్గర పెట్టుకోరే. ఒకసారి ఆ డేటాబేస్ కూడా మీ మొబైల్ మీ ఫోటోగ్రాఫ్ అన్నీ మీ యాప్లోనే ఉంటాయి, వాళ్ళు డేటా పెట్టుకోరు. అది యాజ్ పర్ డిపిఏ వాళ్ళ డేటా అనేది మీ ట్రావెల్ అయిపోయిన తర్వాత 24 అవర్స్లో డిలీట్ చేసేస్తారు, ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సో ఇది ఒక మంచి యాప్. దీనివల్ల ఏంటంటే మీరు ఎయిర్పోర్ట్లో చాలా ఈజీగా వెళ్ళిపోవాలి.
1: ఈ MCOVACH 2 అనేది ఎవరు డెవలప్ చేశారు?
0: ఇది MCOVACH 2 అనేది మన భారత ప్రభుత్వం సిడాక్ డెవలప్ చేసి ఇది గూగుల్ స్టోర్లోను.
1: కాబట్టి ముఖ్యంగా ఏదైనా డౌన్లోడ్ చేయాలన్నా ఏదైనా ఒక విషయం పట్ల మనము యాక్ట్ చేయాలన్నప్పుడు ఒక MCOVACH 2 ప్రభుత్వం తరఫు నుంచి ఏర్పాటు చేసిన ఈ సెక్యూరిటీ యాప్ని మనం రన్ చేసి చూసినట్టయితే అది ప్రమాదకరమా కాదా అనేది ప్రాథమికంగా తెలిసిపోతుంది. సో ఒకవేళ మనకు అది కొంచెం అనుమానాస్పదంగా ఉంటే దాన్ని జోలికి పోకపోవడమే ఉత్తమం. ముఖ్యంగా మన శ్రోతలకు తెలియజేయాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ గవర్నమెంట్ సంబంధించిన వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ ఓపెన్ చేసి అటువైపు నుంచి రక్షణ ఉన్నప్పటికీ మనము వాడుతున్న మొబైల్ కానీ సిస్టమ్ కానీ మన వైపు కనుక రక్షణ లేనట్లయితే మన ఇన్ఫర్మేషను ఆల్రెడీ ఇన్స్టాల్డ్ యాప్స్ ద్వారా సైఫన్ అవుట్ అయిపోయి సైబర్ క్రిమినల్ చేతులకు వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి ముందు మనను మనను ప్రొటెక్ట్ చేసుకోవడం అవసరం. ఆ క్రమంలో ఏ యాప్ వచ్చినా ఏ లింక్ వచ్చినా ముందు MCOVACH 2తో మనం గనక ఒకసారి స్క్రీన్ చేసినట్లయితే చాలా వరకు కాపాడుకునే పరిస్థితి ఏర్పడుతుందంటారు. ఇంతేకాకుండా ఈ మొబైల్ కానీ సిస్టమ్ని కానీ లావాదేవీలకు వాడేటప్పుడు ఏ జాగ్రత్తలు సాధారణంగా తీసుకోవాలంటారు?
0: అంటే ఇప్పుడు ఇందాక మేము చెప్పినప్పుడు మొబైల్ అయితే మీరు MCOVACH ద్వారా ఆ యాప్ సరైందో లేదో ఒకటి తెలుసుకోవచ్చు. అదే సిస్టమ్ ద్వారా అయితే మీరు వెబ్ బ్రౌజర్ ద్వారా చేస్తారు. వెబ్ బ్రౌజర్ మీరు అప్డేటెడ్ బ్రౌజర్ చేయమని చెప్తాం, అంటే బ్రౌజర్ను కూడా అప్డేట్ చేయాలి. మీరు ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ చేసిన తర్వాత అప్లికేషన్స్ కూడా ఎప్పుడు లేటెస్ట్ అప్డేట్ చేయాలి. ఆ విధంగా చేసిన తర్వాత ఏ బ్యాంక్ అయితే కనెక్ట్ అవుతున్నారో

0: లేదంటే ఏదైనా వెబ్సైట్కి వెళ్తున్నారో మీరు చూడాల్సింది ముఖ్యంగా HTTPS అవుతుందా లేదా, అక్కడ గ్రీన్ కలర్ కూడా ఉంటుంది, అంటే గ్రీన్ కలర్ ఉంటే ఇది ఎన్క్రిప్ట్ అవుతుందంటే మీరు ఏమైతే డేటా మీరు ఎంటర్ చేశారో అది ఆ సెర్వర్ వరకు ఎన్క్రిప్ట్ అయ్యి వెళ్తుందన్నమాట. HTTPS అన్నది ముఖ్యం. సో దానికి ఏంటంటే కింద గ్రీన్ కలర్, అందుకే కలర్ అండ్ లాక్ ఉంటుంది అన్నమాట సింబల్, ఆ లాక్ ఉందా లేదా చూడాలి. బ్రౌజర్ నుంచి సెర్వర్లో ఉన్న ఒక డేటాబేస్ వరకు మాత్రమే ఎన్క్రిప్ట్ అవుతుంది, కానీ మీరు ఎంటర్ చేస్తున్న డీటెయిల్స్ మీ సిస్టంలోనే ఉంటాయి. అందుకనే మనం ఏం చేస్తామంటే ఈ విండోస్ కానీ లినక్స్ కానీ ఎన్క్రిప్టెడ్ ఫోల్డర్లు క్రియేట్ చేసుకోవచ్చు. బై డీఫాల్ట్గా కదా ఎన్క్రిప్టెడ్ టూల్స్ కూడా ఉంటాయి ఆపరేటింగ్ సిస్టంలో. సో ఇలాంటి ఇంపార్టెంట్ ఏంట అంటే అట్లీస్ట్ బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ ఆధార్ నెంబర్స్ ఇవన్నీ ఒక ఫోల్డర్లో పర్సనల్ ఫోల్డర్లో పెట్టుకుని ఆ పర్సనల్ ఫోల్డర్కి జిప్ ఫైల్ అంటే జిప్పింగ్ చేసి మనం పాస్వర్డ్ కూడా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఆపరేటింగ్ సిస్టమ్తో వచ్చిన డీఫాల్ట్ టూల్స్తో కూడా ఎన్క్రిప్ట్ చేసుకోవచ్చు. ఈ రెండు విధాలుగా ఎన్క్రిప్ట్ చేసుకుంటే ఒకవేళ మీ సిస్టమ్ డేటా ఎవరి చేతిలోకి వెళ్ళినా లేదంటే మీ సిస్టంలో ఒక యాప్ ఉన్నా ఈ డేటాని తస్కరించే అవకాశం లేదు, ఎందుకంటే దానికి పాస్వర్డ్ కావాలి, ఆ పాస్వర్డ్ మీ దగ్గర ఉంటుంది. సో అందుకే ఈ పాస్వర్డ్ మర్చిపోతే ఆ డేటా రికవర్ చేయడం కూడా కష్టం అవుతుంది. అందుకని ఆ పాస్వర్డ్ని మీరు మెమరీలో మీకు ఎంత సులభంగా గుర్తించుకోగలరో గుర్తించుకుని కష్టతరంగా పెట్టాలి. అంటే కష్టతరంగా అంటే అగైన్ క్యాపిటల్ లెటరు, స్మాల్ లెటరు, స్పెషల్ క్యారెక్టర్ పెట్టుకోవాలి. ఇప్పుడు షాపింగ్ అనే పదం ఉందనుకోండి, షాపింగ్లోని ఫస్ట్ ఎస్ వస్తుంది, క్యాపిటల్ ఎస్ పెట్టుకోండి. ఈ హెచ్ ఒకటి పెట్టుకోండి, ఐ వచ్చిన దగ్గర ఎక్స్క్లేమేటర్ పెట్టుకోండి, జీ వచ్చిన దగ్గర 9 అని పెట్టుకోండి. సో మీరు షాపింగ్ వర్డ్నే పాస్వర్డ్గా పెడదాం అనుకుంటే మీరు ఈ విధంగా మార్చుకున్నారనుకోండి, అది ఎవరైనా స్కా చేయడం మీకు గుర్తుంటుంది. షాపింగ్ పాస్వర్డ్ ఓన్లీ లెటర్స్ కీ లెటర్స్ మీరు ఏం మార్చారో అది గుర్తుపెట్టుకుంటే చాలు, ఇది సులభంగా గుర్తుపెట్టుకోవడం, కష్టతరంగా పాస్వర్డ్ని పెట్టుకోవడం అన్నది మేము ఆల్వేస్ సజెస్ట్ చేస్తాం. ఈ ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు చేసుకుని మీ డేటాని ఎవరికి పడితే ఎక్కడ పడితే అక్కడ షేర్ చేసుకోకూడదు, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు మూర్తి గారు, నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ.
2: ఇది మన చట్టం.

0: ఇది మన చట్టం శీర్షికన సైబర్ క్రైమ్స్లో నూతన పోకడలు. ఈ అంశం గురించి సీడాక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సిహెచ్ఏఎస్ మూర్తిగారితో పరిచయం రెండో భాగం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి భక్త తుకారాం చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట. దేవులపల్లి రచన, సంగీతం పి ఆదినారాయణరావు.

ఇప్పుడు వినండి శుభ పంతువరాళి రాగంలో త్యాగరాజస్వామివారి కృతి నే పొగడకుంటేను ఖండచాపుతాళం.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఇంతవరకు పప్పు చంద్రశేఖర్ గారి వీణావాద్యం విన్నారు. వాద్య సహకారం శ్రీ ధర్మాల వెంకటేశ్వరరావు, మృదంగం శ్రీ నేమాని సోమయాజులు, ఘటం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పార్లమెంటులో అధికార పక్షాన్ని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష కూటమి భేటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఉభయ సభల్లోనూ అనుసరించవలసిన ఉమ్మడి వ్యూహంపై చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లు ఈ ఉదయం 10 గంటలకు సమావేశమవుతున్నారు. నేడు సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రంగం కార్యక్రమం జరుగుతుంది. ఆదివారం ప్రధాన లష్కర్ బోనాల ఉత్సవం ముగియగా జాతరలో 2వ రోజైన ఈరోజు ఉదయం ఈ క్రతువును నిర్వహించనున్నారు. చారిత్రాత్మకమైన లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వం చేపల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు చేప రొయ్య పిల్లల కొనుగోలు కోసం 116 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ పర్యాటకానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తేవడమే ప్రభుత్వ లక్ష్యమని, పర్యాటక ప్రోత్సాహం పెట్టుబడుల్లో ప్రవాస తెలుగువారు కీలక పాత్ర పోషించాలని పర్యాటక శాఖ మంత్రి జుపల్లి కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట, కరీంనగర్, కొత్తగూడెం, ములుగు, భూపాల్పల్లి, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికను జారీ చేసింది. శ్రీశైలానికి కృష్ణా ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్ల నుంచి కృష్ణమ్మ తరలి వస్తూనే ఉంది. రోజుకు 12 టీఎంసీలకు పైగానే జలాశయంలో నిల్వ పెరుగుతోంది. ఆలమట్టికి 1.03 లక్షల క్యూసెక్లు వస్తూ ఉండగా దిగువకు 1.11 లక్షల క్యూసెక్లు వదిలిపెడుతున్నారు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా కబాల్ పట్టణంలో ఆదివారం రాత్రి జరిగిన ఆత్మాహుతి దాడిలో 14 మంది మరణించినట్టు స్థానిక పోలీస్ అధికారులు తెలిపారు. ఈ ఆత్మాహుతి దాడిలో 20 మందికి పైగా గాయపడ్డారు. ఫిలిప్పీన్స్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో మహిళల డబుల్స్ భారత జంట గాయత్రి గోపీచంద్, ట్రిసా జాలీ సత్తా చాటింది. ఫైనల్లో ఈ జోడీ 16-21, 21-4, 21-17తో జపాన్కు చెందిన మికీ కనహీరో, యునా కయో ద్వయంపై విజయం సాధించి టైటిల్ను కైవసం చేసుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AR News_HVD

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పెళ్లి చేసుకుందాం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. గీత రచన సిరివెన్నెల, సంగీతం కోటి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇప్పుడు వినండి రాజా చిత్రం కోసం చిత్ర పాడిన పాట. గీత రచన షణ్ముఖ శర్మ, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: గుడ్ మార్నింగ్ పిల్లలు.
4: గుడ్ మార్నింగ్
5: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
6: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
7: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
8: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
9: కార్యక్రమంలో ఇప్పుడు వినండి మన్మధుడు చిత్రం కోసం SP చరణ్ పాడిన సిరివెన్నెల రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్దది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ఇప్పుడు వినండి కేరింత చిత్రం కోసం కార్తీక్ పాడిన పాట. గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం మిక్కీజే మేయర్.

0: అబౌట్ ఎక్స్ట్రా 300 to 400 క్యాలరీస్, 20 to 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్. సో ప్రోటీన్ బికమ్స్ ద ఫౌండేషన్ ఆఫ్ ద బేసిస్ ఫర్ గుడ్ న్యూట్రిషన్. అపార్ట్ ఫ్రమ్ దట్, సఫిషియంట్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్స్ విచ్ ఆర్ రిచ్ ఇన్ క్యాల్షియం అండ్ విటమిన్ డి, బికాస్ దే గో సినర్జిస్టికలీ, యాజ్ వెల్ యాజ్ ఐరన్, ఫోలిక్ యాసిడ్, B12, అండ్ స్పెషలీ వెజిటేరియన్ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ B12.
1: ఓకే,
0: బికాస్ B12, వన్ ఆఫ్ ద రిచెస్ట్ సోర్సెస్ ఆఫ్ B12 ఆర్ ద నాన్ వెజిటేరియన్ ఫుడ్స్. లైక్ నౌ ఫర్ ఆర్డర్ టు గెట్ గుడ్ ప్రోటీన్, ద మదర్ నీడ్స్ టు టేక్ కాన్సన్ట్రేట్ ఆన్ ఇంక్రీజింగ్ హర్ ఇంటేక్ ఆఫ్ లీన్ మీట్, ఫిష్, ఎగ్స్, చికెన్, యాజ్ వెల్ యాజ్ లిగ్యూమ్స్, పల్సెస్ అండ్ లిగ్యూమ్స్ అండ్ సోయా ప్రోడక్ట్స్, మిల్క్ అండ్ కర్డ్స్, లైక్ యు నో మిల్క్ ప్రోడక్ట్స్ విచ్ వి కాల్ మిల్క్ కర్డ్స్ యాజ్ వెల్ యాజ్ పనీర్.
1: ఓకే,
0: దీస్ ఆర్ ద ప్రోటీన్.
1: సో ద రీప్లేస్మెంట్ ఫార్ వెజిటేరియన్స్ విల్ బి లెగ్యూమ్స్, మిల్క్ ప్రోడక్ట్స్.
0: యా, లెగ్యూమ్స్, మిల్క్ ప్రోడక్ట్,
1: సోయా
0: అండ్ సోయా. అండ్ ఇఫ్ దెర్ ఈస్ అ టోటల్ కైండ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ దిస్ B12, దెన్ షీ హ్యాస్ టు టేక్ సప్లిమెంట్స్. మదర్ హ్యాస్ టు బి గివెన్ సప్లిమెంట్స్. ఆఫ్ కోర్స్ ఇఫ్ షీ కన్సల్ట్స్ ఎ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్, దే విల్ బి ఏబుల్ టు టేక్ హర్ డైట్ హిస్టరీ అండ్ ప్రిస్క్రైబ్ వాట్ ఈస్ నీడెడ్ అట్ ద సేమ్ టైమ్. యాజ్ ఐ సెడ్, ఒమేగా 3, కోలీన్ విచ్ కమ్స్ ఫ్రమ్ ఎగ్స్, ఎగ్ యోక్స్ స్పెషలీ.
1: ఓకే, బట్ యూజువలీ విమెన్ అవాయిడ్ యోక్ ఫియరింగ్ యు నో ద వెయిట్ మేనేజ్మెంట్.
0: నో, సీ, ఎగ్ ఈజ్ అ నెక్స్ట్ టు మిల్క్, ఎగ్ ఈజ్ అ కంప్లీట్ ఫుడ్, ప్రొవైడ్స్ ఎనర్జీ, ప్రొవైడ్ ప్రోటీన్స్, గుడ్ క్వాలిటీ ప్రోటీన్స్ అండ్ రిచ్ ఇన్ విటమిన్ ఏ, డి, ఈ అండ్ కే, విచ్ ఆర్ ద ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అండ్ ఆల్ బి కాంప్లెక్స్.
1: సో మ్యామ్, ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఐ వుడ్ లైక్ టు ఫోకస్ బికాస్ మెనీ టైమ్స్ ఐఎమ్ టోల్డ్ నాట్ టు ఈట్ యోక్. సో ఇఫ్ వీఆర్ ఎక్స్క్లూడింగ్ యోక్, వాట్ ఆర్ వీ మిస్సింగ్?
0: యు ఆర్ మిస్సింగ్ అ లాట్.
1: ఓకే,
0: యు ఆర్ మిస్సింగ్ అ లాట్. ఓన్లీ ఎగ్ వైట్ కంటైన్స్ ప్రోటీన్ అండ్ సర్టన్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, బట్ ద మెయిన్ న్యూట్రిషన్ దట్ కమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ విటమిన్స్ అండ్ మినరల్స్ కమ్స్ ఫ్రమ్ యోక్.
1: యోక్
0: అండ్ ద ఫ్యాట్, ద టైప్ ఆఫ్ ఫ్యాట్ ఈజ్ ఎక్సలెంట్ క్వాలిటీ ఫ్యాట్. అండ్ సీ, ఇట్స్ అ మిత్, ఇన్ ఫ్యాక్ట్ మెనీ పీపుల్ సే ఆర్ ఫీల్ దట్ ఎగ్ యోక్ షుడ్ నాట్ బి కన్స్యూమ్డ్ బికాస్ ఇట్ ఇంక్రీజెస్ ద కొలెస్ట్రాల్. No, cholesterol manufacturing happens or synthesis happens in our own liver. And the liver is the one which synthesizes, as I said. The intake of external cholesterol should not exceed a certain limit, I agree. But egg yolk becomes a very healthy source of so many other things. And this cholesterol is also very essential for hormones and brain.
1: So it becomes good cholesterol.
0: It is actually. I mean, good cholesterol in the sense, it helps your body. It's a bioactive compound. It is coming from good quality fat, right? Fat source. So it is very good for the body.
1: That's a wonderful point, ma'am. Thank you so much for joining us, ma'am. It is a very enlightening session. Not just about the child, but also with respect to mother and adolescent girls. We have got very good inputs from you. Thank you so much for your time.
0: Thank you so much. Most welcome. My pleasure.
2: ఇన్సైట్స్ ఆంగ్ల కార్యక్రమంలో వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ స్పెషల్ ఇన్సైట్స్, తల్లి పిల్లల పోషకాహార అవసరాల గురించి డాక్టర్ మీనా కుమారి పటాంగే గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: మాటైనా
4: పాటైనా
5: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
3: ఏ చోటైనా
4: శ్రోతల ఆనందాలగని
3: మధుర గానాల మనోరంజని
4: మన జనరంజని
5: మనసునే మీటకే నేస్తమా.
4: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085, మరొక నెంబర్ 2324085. జనరంజని, శ్రోతల మనోరంజని.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పార్లమెంట్లో అధికారిక పక్షాన్ని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష కూటమి భేటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఉభయ సభల్లోనూ అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లు మరికొద్దిసేపట్లో సమావేశమవుతారు. నేడు సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రంగం కార్యక్రమం జరగనుంది. నిన్న ప్రధాన లష్కర్ బోనాల ఉత్సవం వైభవంగా ముగియగా జాతరలో రెండో రోజైన ఈ ఉదయం ఈ క్రతువును నిర్వహించనున్నారు. హైదరాబాద్ గాజుల రామారంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను రెవెన్యూ అధికారులు చేపట్టారు. దిల్ సంస్థకు కేటాయించిన సర్వే నంబర్ 49 భూముల్లో వెలసిన పారిశ్రామిక షెడ్లు, దుకాణాలను అధికారులు కూల్చివేశారు. అయితే నివాస గృహాలను వదిలిపెట్టారు. ఈ కూల్చివేతలను స్థానిక ఆక్రమణదారులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దౌత్యపరమైన చర్చలకు మొగ్గుచూపారు. ఇరాన్పై భారీ దాడులను తాత్కాలికంగా నిలిపివేసి ఈరోజు మధ్యాహ్నం నుండి చర్చలు జరుపుతామని ప్రకటించారు. మిత్ర దేశాల కోరిక మేరకు విధ్వంసాన్ని నివారించి ప్రాణాలను రక్షించేందుకు సైనిక చర్య పక్కనపెట్టి సంప్రదింపులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. పెరూలోని ప్రసిద్ధ నాస్కా లైన్స్ను వీక్షించేందుకు వెళ్లిన పర్యాటక విమానం కూలి 13 మంది మృతి చెందారు. ఈకా నగరం నుంచి బయలుదేరిన ఈ ఏరోడియానా సంస్థ విమానం నాస్కా శివార్లలో ప్రమాదానికి గురైంది. మృతుల్లో ఇద్దరు పెరూ పైలట్లతో పాటు 7 ఇటలీ, 2 జర్మనీ, 2 స్పెయిన్ దేశాలకు చెందిన పర్యాటకులు ఉన్నారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026 ముగింపు వేడుకల్లో భాగంగా క్రీడల అధికారిక జెండా బాటన్ను భారత బృందం స్వీకరించింది. భారత్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష సంఘ్వీతో కలిసి అథ్లెట్ నీరజ్ చోప్రా దీన్ని అందుకున్నారు. దీంతో తదుపరి 2030 కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య బాధ్యతలు అధికారికంగా భారత్కు బదిలీ అయ్యాయి. ఈ క్రీడలను అహ్మదాబాద్లో నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని సిద్దిపేట, కరీంనగర్, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ జిల్లాలకు యెల్లో హెచ్చరికలు జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమాశ్రమ పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా రాజన్న చిత్రం కోసం మాళవిక పాడిన పాట, గీత రచన శివశక్తి దత్త, సంగీతం ఎంఎం కీరవాణి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో

0: ప్రొఫెసర్ మరియు మెక్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: ఇప్పుడు వినండి, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రం కోసం చక్రి పాడిన పాట. గీత రచన సాయి శ్రీహర్ష, సంగీతం చక్రి.

0: చూడకండి.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: నిన్నే ప్రేమిస్తా చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇప్పుడు వినండి మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం కోసం బాబా సైగల్ మురళి పాడిన పాట. గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368555 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: ఇప్పుడు వినండి, జర్నీ చిత్రం కోసం సత్య హరిణి పాడిన పాట. గీత రచన సాహితీ, సంగీతం సత్య.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
4: శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు మహాత్మా చిత్రం కోసం కార్తీక్ సంగీత పాడిన పాట. గీత రచన సిరివెన్నెల, సంగీతం విజయ్ ఆంటోనీ.

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? అగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే చల్లుతున్నావు ఏంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
1: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో, ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవగానికి తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి, డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లు అయినా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
5: కార్యక్రమంలో ఇప్పుడు వినండి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం కోసం కళ్యాణి పాడిన పాట. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం మిక్కిజే మయ్యర్.

ఇప్పుడు వినండి, ఈ అబ్బాయి చాలా మంచోడు. చిత్రం కోసం ఎంఎం కీరవాణి గంగా పాడిన పాట. చంద్రబోస్ రచనా సంగీతం, ఎంఎం కీరవాణి.

చిత్రసీమాశ్రమ పాటలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11:00. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా జరిగాయి. మహంకాళి అమ్మవారి భవిష్యవాణి కన్నుల పండుగగా సాగింది. మాతంగి స్వర్ణలత

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా జరిగాయి. మహంకాళి అమ్మవారి భవిష్యవాణి కన్నుల పండుగ సాగింది. మాతంగి స్వర్ణలత పచ్చికుండపై నిల్చొని రంగం భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది కుంభవృష్టి వర్షాలు కురుస్తాయని మాతంగి స్వర్ణలత తెలిపారు. కుంభవర్షాలతో ప్రజలు కొట్టుకుపోయే పరిస్థితి ఉందని, ప్రాణనష్టం, అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని హెచ్చరించారు. గ్లాస్కో వేదికగా కామన్వెల్త్ గేమ్స్ సంబరం ఘనంగా ముగిసింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా, భారత్, స్కాట్లాండ్ పతకాల పట్టికలో టాప్ 5లో నిలిచాయి. ముగింపు వేడుకల అనంతరం కామన్వెల్త్ గేమ్స్ బాటన్ను భారత్ బృందం స్వీకరించింది. భారత్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిటి ఉషా, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష సంఘ్వీతో కలిసి జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా అందుకున్నారు. 2030 కామన్వెల్త్ గేమ్స్కి అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. గ్లాస్కో కామన్వెల్త్ గేమ్స్లో 13 స్వర్ణాలతో 39 పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. అసాధారణ ప్రతిభ, పట్టుదలతో రాణించిన అథ్లెట్ల కృషి దేశ యువతకు స్ఫూర్తినిస్తుందని పేర్కొంటూ వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసనలు మళ్లీ ప్రారంభమయ్యాయంటూ వైరల్ అవుతున్న వీడియోను నకిలీదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజలను దారి తప్పించేందుకు పాత వీడియోను తప్పుడు సమాచారంతో ప్రచారం చేస్తున్నారని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ హెచ్చరిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరింది. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల అనంతరం ఈవీఎం ఓట్లను లెక్కిస్తున్నారు. భద్రతా ఏర్పాట్ల మధ్య ఎంపీలోని దతియాస్థానానికి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలోని 20 టేబుళ్లపై లెక్కింపు జరుగుతోంది. బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఆధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్లోనూ జన్సూరాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్పై 1161 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ రాజీనామాతో బంకీపూర్లో ఉప ఎన్నిక అనివార్యం కాగా, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. గాజుల రామారంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. దిల్ సంస్థకు కేటాయించిన భూముల్లో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. సర్వే నంబర్ 49లోని అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. హైదరాబాద్లోని భారతీయ వరి పరిశోధనా కేంద్రానికి జాతీయ జీవ వైవిధ్య ప్రాధికార సంస్థ 2.43 కోట్ల రూపాయలు విడుదల చేసింది. స్థానికంగా జరుగుతున్న పరిశోధనలు, కొత్త వరి వంగడాల ఉత్పత్తికి ప్రోత్సాహకంగా ఈ మొత్తాన్ని ప్రకటించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. స్టూడియోలో సమయం 12:11. నేను మిషాయిలు. మీ అందరికీ అవుతున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అవునండి, నిన్న సండే ఎలా ఎంజాయ్ చేశారు? ఏముందిలే, అదే పని అంటారా?

0: లేదా మస్త్ ఎంజాయ్ చేసినాం, అబ్బా ఈ సండే మస్తుండే అంటారా? ఎంత ఎంజాయ్ చేసినా, ఏం రెస్ట్ తీసుకున్నా, ఏ ఇంటి పని చేసినా, సండే ఒకటే రోజు కదా. మళ్ళీ ఈరోజు మండే, సేమ్ రొటీన్, సేమ్ జాబ్, సేమ్ క్లాస్ అని అనుకుంటున్నారా? స్ట్రెస్ ఉంటుంది అనుకోండి, బట్ ఎంజాయ్ చేస్తూ చేయండి, మీకే డిఫరెన్స్ అర్థమవుతుంది. అంతే కదా మరి, బాధపడే బదులు ఎంజాయ్ చేస్తూ చేయడం బెటర్ కదా. అయినా ఇంత తొందరగా వచ్చేసింది ఏంటి మండే అన్న ఫీలింగ్ వచ్చింది కదా పొద్దు పొద్దున్నే. అంతేలే, ఈ రోజులతో పాటు టెక్నాలజీలో కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో వెళ్తున్నాయి కదా అన్నీ. అంటే నేను మాట్లాడేది ఛాట్జీపీటీ గురించి. మనందరికీ తెలిసిన చాలా ఇంపార్టెంట్ టాపిక్ కదా ఛాట్జీపీటీ. అంటే మనమందరం ఎక్కువ దానిపైనే డిపెండ్ అయినాం కదా ప్రజెంట్, అందుకోసమే. కొన్ని సంవత్సరాల క్రితం వరకు గూగుల్లో వెతకడం కూడా ఒక పెద్ద విషయంలాగా చూసేవారు కదా. ఇప్పుడు ఛాట్జీపీటీని అడుగు అనేది చాలా సింపుల్ కామన్ అయిపోయింది. చిన్న సందేహం ఉన్నా ఛాట్జీపీటీ, ప్రాజెక్ట్ ఉన్నా, స్పీచ్ రాయాలన్నా, ప్రోగ్రామింగ్ కోడ్ కావాలన్నా, ఇంటర్వ్యూకి ప్రిపరేషన్ కావాలన్నా, అన్నిటికీ సెకండ్స్లోనే సమాధానం ఇస్తుంది. ఇది చూసి కొంతమంది అందరినీ సోమరుని చేస్తుంది అని అంటున్నారు. ఇంకొందరు ఇది మన భవిష్యత్తు అని అంటున్నారు. మరి ఛాట్జీపీటీ విద్యార్థులకు వరమా లేక? సర్లే, ఇది డిసైడ్ అదాం. కానీ దానికంటే ముందు ఒక క్వశ్చన్. హోంవర్క్ అనే పదం పూర్తిగా మారిపోతుంది కదా, అండ్ ఆల్సో టీచర్స్ పాత్ర తగ్గిపోతుందా? వాట్ డూ యూ ఫీల్? ఫస్ట్లీ ఏఐ అంటే ఏంటి? అసలు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తెలుగులో అంటే కృత్రిమ మేధస్సు. సింపుల్ మీనింగ్ అంటే ఒక చిన్న పిల్లాడు ఉన్నాననుకోండి, వాడికి కూర్చోబెట్టి ప్రతిరోజు ఏదైనా నేర్పిస్తే కొన్ని రోజుల తర్వాత తనంతట తానే అన్నీ గుర్తుపెట్టుకొని సమాధానం చెప్తాడు, అవునా కదా? అలాగే కంప్యూటర్కి కూడా సమాచారం నేర్పిస్తారు. పుస్తకాలు, వ్యాసాలు, రీసెర్చ్, వెబ్సైట్, భాషలు, వీటినన్నిటినీ నేర్చుకొని మనం అడిగిన ప్రశ్నకి అర్థం చేసుకొని సమాధానం చెబుతుంది. అది ఏఐ. ఛాట్జీపీటీ కూడా అలాంటి ఒక ఏఐ అన్నమాట.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మరి ఈ ఛాట్జీపీటీ పేరు ఎందుకు అంత ఫేమస్ అయిపోయింది? ముందు కూడా చాలా వెబ్సైట్ ఉండేవి కదా, అంటే గూగుల్ ఉండేది, యూట్యూబ్ ఉండేది, వికీపీడియా ఉండేది. కానీ వాటిలో మనమే వెతుక్కోవాలి ఏది నిజం ఉండేది, ఏది అబద్ధం అనేది కూడా మనకు అర్థమయ్యేది కాదు, అది కూడా మనమే చూసుకోవాలి. కానీ ఛాట్జీపీటీలో మీరు ఒక మనిషితో మాట్లాడినట్లు మాట్లాడచ్చు. అంటే ఇప్పుడు మీకు సింపుల్గా కావాలనుకోండి, సింపుల్గా చెప్పు ఛాట్జీపీటీ అంటే అంతా ఆన్సర్ ఇచ్చేస్తుంది. వద్దు, నాకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయవా ఛాట్జీపీటీ అనగానే ఎగ్జాంపుల్ ఇచ్చి అర్థం చెప్పిస్తుంది. అండ్ అందుకే చాలామందికి నచ్చేసింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది దీనిని ఉపయోగించడం ప్రారంభించారు. ఇప్పుడు ఊహించండి, మీరు ఇంటికి వచ్చారు, పిల్లలు మీకోసమే. అయితే మీరు ఇంటికి వచ్చారు, మీకు హోంవర్క్ ఉంది. 10 సంవత్సరాల క్రితం అయితే మీకేమైనా హోంవర్క్ ఉంటే పుస్తకాల్లో వెతికి, లేకపోతే లైబ్రరీకి వెళ్ళి ఫ్రెండ్స్ని అడుగు, టీచర్ని అడుగు రాసేవారు కదా. కానీ ఇప్పుడు ఛాట్జీపీటీలో జెమినీలో టైప్ చేస్తే ఖతం, సెకండ్స్లో పూర్తిగా అయిపోతుంది, రెడీమేడ్ ఆన్సర్ ఇచ్చేస్తుంది, హోంవర్క్ అయిపోయింది అక్కడే మనకి. కానీ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అబ్బా, హోంవర్క్ అసలు ఎందుకు ఇస్తారు? హోంవర్క్ వెనుకున్న ఉద్దేశం ఏంటి? క్లాస్లో నేర్చుకున్నది మనకి అర్థమయ్యిందా, మనం చెయ్యగలమా అనే విషయం తెలుసుకోవడానికి కదా హోంవర్క్ ఇస్తారు మనకి. కానీ మనం ఏం చేస్తున్నాం? చలో ఛాట్జీపీటీ నాకు ఆన్సర్ ఇచ్చేయి అని అంత దాన్నే అడుగుతున్నాం. ఇక్కడ మన మైండ్ ఎక్కడా యూజ్ అవుతుందో అర్థం కావడం లేదు. సరే, ఇది పక్కన పెడితే ప్రతి ఒక్క కాయిన్కి ఇంకో సైడ్ ఉన్నట్టు ఛాట్జీపీటీ వల్ల విద్యార్థులకు వచ్చే మంచి ప్రయోజనాలు ఏంటి మరి?

ముందుగా సందేహాలు వెంటనే క్లియర్ చేసేస్తుంది, అవునా కదా? టీచర్స్ లేకపోతే ఫ్రెండ్స్ బిజీగా ఉన్నప్పుడు, లేక నైట్ టైంలో చదువుతున్నారు మీరు, డౌట్ వచ్చింది అలాంటి టైంలో, ఆ కాలంలో అయితే నెక్స్ట్ డే అడిగేవాళ్ళు అనుకోండి. ఇప్పుడు మనకు తొందర ఎక్కువ కదా, మనకు అప్పుడే ఆన్సర్ కావాలని చెప్పేసి మనం చాట్ జీపీటీని అడిగేస్తున్నాం. రెండోది, ప్రతి ఒక్కరికి ఒకేలా అర్థం కాదు కదా, కొంతమందికి ఒక్కసారి చెప్తే అర్థమవుతుంది, ఇంకొందరికి ఒక 10 సార్లు చెప్తే అర్థమవుతుంది. అలాంటి టైంలో ఆ పిల్లోడు లేకపోతే ఆ చిన్న బాబు భయపడ్డారనుకోండి టీచర్ని అడగడానికి, అలాంటి టైంలో చాట్ జీపీటీని వెళ్ళి అడిగేస్తున్నారు ఈ మధ్య. ఎందుకంటే చాట్ జీపీటీ మనల్ని తిట్టదు కదా, ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు చెప్తుంది అన్నమాట. ఇంకోటి, భాష సమస్య ఉండదు, మీరు ఏ భాషలో అడిగినా సరే అది మంచిగా కూర్చోబెట్టి మీకు అర్థమయ్యే విధంగా చెబుతుంది.

0: చాట్ జీపీటీ వల్ల విద్యార్థులు నిజంగా తెలివిగా మారుతున్నారా? దీనికి సమాధానం లేదు, ఎందుకంటే అది పూర్తిగా విద్యార్థి ఇంకా చాట్ జీపీటీని ఎలా ఉపయోగిస్తున్నాడు అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. కొందరు విద్యార్థులు ఉంటారు, వాళ్ళకి అర్థం కాకపోతే సింపుల్గా చెప్పు అని అడుగుతాడు చాట్ జీపీటీని. ఇంకోడు ఉంటాడు, హోంవర్క్ని పూర్తిగా చేసి ఇవ్వవా, నేను కాపీ చేసుకుంటా అంటాడు. కాపీ చేస్తే కేవలం పని పూర్తి చేస్తున్నాడు కదా, చదవడం లేదు. మరి ఇంకోటి, ఆలోచించే శక్తి క్రమంగా తగ్గిపోతూనే ఉంది. అంటే మీరు ఇంటి కిందికి వెళ్ళాలనుకుంటున్నారు, లిఫ్ట్ యూజ్ చేస్తున్నారు కానీ మెట్లు వాడడం లేదు. ఒకరోజు లిఫ్ట్ పాడైపోయింది, అప్పుడు ఎక్కితే ఆ మెట్లు ఎక్కినప్పుడు ఊపిరాడదు, ఎందుకంటే శరీరం పనిచేయడం మర్చిపోయింది కాబట్టి. అలాగే సేమ్ ఎలాగైతే మీ శరీరం పనిచేయడం ఆగిపోయిందో, మీ మెదడు కూడా మీకు ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు లేదా ఏదైనా సమస్య ప్రశ్నకి జవాబు కావాల్సి వచ్చినప్పుడు పనిచేయడం ఆగిపోతుంది. ఎందుకంటే ఏఐని ప్రతిసారి అడిగి అడిగి మీ ఆలోచించే శక్తి క్రమంగా తగ్గిపోయింది కాబట్టి. మనం చాలాసార్లు ఒక పొరపాటు చేస్తూ ఉంటాం, మంచి మార్క్స్ వస్తే చాలు చదువు పూర్తయినట్టే అనుకుంటాం. కానీ మంచి విద్యార్థి అంటే సమాధానం గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో పాస్ అవ్వడం కాదు. ఒక మంచి విద్యార్థి తను ఏం నేర్చుకుంటున్నాడు, ఎందుకు నేర్చుకుంటున్నాడు, ఎలా నేర్చుకుంటున్నాడు, దాంట్లో ఏం నేర్చుకుంటున్నాడు, దాన్ని ఎలా తన బ్రెయిన్ని మోల్డ్ చేసుకుంటున్నాడు, అన్ని సింప్టమ్స్ని చూస్తే ఒక మంచి విద్యార్థిలాగా మారుతాడు. ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్లో ఒక కొత్త సమస్య మొదలైంది, ఏంటిది, కాపీ పేస్ట్ కల్చర్. ముందు పిల్లాడు జస్ట్ ఎగ్జామ్లో కాపీ కొట్టేవాడు ఇంకా చూసి, కానీ ఇప్పుడు మొత్తం ఏఐ నుంచి కాపీ కొట్టి అన్ని పనులు చేసేస్తున్నాడు. చూడ్డానికి బాగుంటుంది, అంటే మీరు చేసే పనులు తప్పులు ఉండవు, కానీ ఎప్పుడైనా టీచర్ ఒక ప్రశ్న అడిగింది అనుకో క్లాస్లో, అప్పుడు ఏమైపోతుంది, ఆ పిల్లోడు ఆన్సరే ఇవ్వలేడు, ఎందుకంటే జస్ట్ కాపీ పేస్ట్ చేసిండు, చదవలేదు అర్థం చేసుకోలేదు. సరే మీరు కాపీ పేస్ట్ చేసినాక అట్లీస్ట్ అది చూసి అర్థం చేసుకొని ఏమైనా నేర్చుకుంటున్నారా అంటే సింపుల్ వర్క్ కావాలని చెప్పేసి అది కూడా చేయడం ఆపేశాం. అందుకే ఈ మధ్య చాలామంది టీచర్స్ ఒక మంచి వర్క్తో ముందుకు వస్తున్నారు, ఏఐ గురించి తెలుసుకుంటున్నారు, కొత్త పద్ధతులు ఉపయోగిస్తున్నారు. హోంవర్క్ ఇచ్చినా సరే తర్వాత క్లాస్ రూమ్లో మంచిగా ఇచ్చిన హోంవర్క్ని వివరించంటున్నారు, ఈ సమాధానం నీ మాటల్లో చెప్పంటున్నారు. ఇంకొందరు గ్రూప్ డిస్కషన్స్ పెడుతున్నారు, ప్రజెంటేషన్ చేస్తున్నారు, అంటే ఎందుకు చేస్తున్నారు, దాంట్లో మీనింగ్ ఏంటి అని చెప్పేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నారు విద్యార్థులని. ఇలా చేయడం వల్ల ఏమవుతుందనంటే, విద్యార్థి జస్ట్ ఒక హోంవర్క్ కంప్లీట్ చేశాడు అన్నది కాకుండా తను ఆ హోంవర్క్ని ఎలా అర్థం చేసుకుంటున్నాడు అని దానిపై ఫోకస్ చేయాలని టీచర్స్ ఉద్దేశం అన్నమాట. సంవత్సరాలు మొత్తం ఏఐతో హోంవర్క్ చేపించచ్చు, మనం ప్రాజెక్ట్స్ కూడా చేపించచ్చు, కానీ పరీక్షల్లో మాత్రం మీ పెన్ ఇంకా మెదడే వర్క్ చేయాలి కదా, అప్పుడు ఏఐ మీకు సహాయం చేయదు కదా. అందుకే మనమే సమాధానం వెతుక్కోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో

0: చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ఏఐ చెప్పేది నిజమేనా లేక మనమే తప్పు పడతామా? అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు ఏఐ చెప్పేది మొత్తం నిజమే, ఏఐ తప్పు చేయదు అని. కానీ అక్కడ తను అంటే ఏఐ ఇచ్చే సమాచారంలో కూడా తప్పులు ఉండొచ్చు. కొన్ని వివరాలు పాతవై ఉండొచ్చు, లేకపోతే కొన్ని మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ అయి ఉండొచ్చు. ఇలా మిస్టేక్స్ ఏఐ కూడా చేస్తూ ఉంటుంది. అందుకే ChatGPT లో కింద రాసి ఉంటుంది ఏఐ ఆల్సో క్యాన్ మేక్ మిస్టేక్స్ అని, వెరిఫైడ్ అని చెప్పేసి. అది మనం చూసుకోకుండా అక్కడ ఉన్నట్టు ఉన్నట్టు మొత్తం కాపీ కొట్టేస్తాం, అవునా కదా? ఇప్పుడు చరిత్ర, లేకపోతే సైన్స్, మెడిసిన్ అన్ని ప్రభుత్వ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఏవైనా కానివ్వండి. అప్పుడు మీరు ఎగ్జామ్లో కూర్చున్నారు, ఏఐ వచ్చి రాయదు కదా, ఎందుకంటే అవన్నీ జనరల్ బయట మీరు చూసే క్వశ్చన్స్ ఉంటాయి. ఏఐ వచ్చి చెప్పదు కదా మీకు ఎగ్జామ్లో, ఎందుకంటే ఆన్ స్పాట్ ఇస్తాయి. అప్పుడు మీరు ఎలా రాగలుగుతారు? అందుకే కొంచెం బ్రెయిన్కి పని చెప్పడం ఇంపార్టెంట్. అండ్ ఆల్సో నాకు ఒక థాట్ వచ్చింది, మనమందరం ఏఐ మీద డిపెండ్ అవుతున్నాం కదా, అంటే ChatGPT మీద డిపెండ్ అవుతున్నాం కదా. ఆ డిపెండెన్సీ ఏదో మన బ్రెయిన్ మీద పెడితే, అంటే మన బ్రెయిన్నే ఆ ఏఐ లాగా మార్చడానికి ట్రై చేస్తే, దాన్ని అడిగే ప్రశ్నలు మీ బ్రెయిన్నే అడిగితే ఎలా ఉంటుంది? అంటే మీరు నేర్చుకున్నట్టు అవుతుంది కదా, మీ బ్రెయిన్ ఎన్హాన్స్ అవుతుంది కదా అప్పుడు, అవునా కదా? ఇంకోటి, మీకు ఇప్పుడు హోంవర్క్ పూర్తి చేయడం కంటే జ్ఞానం ఇంపార్టెంటా లేదా? దానికోసం మీరు జస్ట్ మార్కులే కావాలి అని చెప్పేసి లైక్ పిల్లల మీద ఫోర్స్ చేయకుండా వాళ్ళు ఎంత నేర్చుకున్న వచ్చిన కొన్ని మార్క్స్ అయినా సరే లైక్ టాపే తెచ్చుకోవాలి, బట్టి కొట్టేసి చేసేసారని కాకుండా వాళ్ళు వచ్చిన కొన్ని మార్క్స్లో అయినా వాళ్ళు ఎంత నేర్చుకుంటున్నారు, ఏం నేర్చుకుంటున్నారు అని చెప్పి చూసుకోవాలి. సో ఇది మన ఈనాటి ChatGPT స్టోరీ. మీరు ChatGPT మీద డిపెండ్ అవ్వడం మానేసి మీ సొంత బ్రెయిన్ వాడాలని కోరుకుంటున్నాను. సో మళ్ళీ ఇక్కడే కలుసుకుందాం. వింటూనే ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి సమయం 12:30 కావస్తుంది. జాతీయ స్థాయిలో తెలుగులో వార్తలు విద్దాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ అంశంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యతో సహా పలు అంశాలపై ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య రాజ్యసభ 2:00 వరకు వాయిదా పడింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ఒడిశా చేరుకుంటారు. కటక్లో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారుల బృందం అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్,

0: గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నీట్ అంశంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యతో సహా పలు అంశాలపై ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు ఎగువ సభ సమావేశం కాగానే గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులను చైర్మన్ సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఈ కామన్వెల్త్ గేమ్స్లో భారత్ 39 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఈ అద్భుతమైన విజయం దేశానికి ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టిందని, ఇది భారతీయ క్రీడాకారుల ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు.
1: India secured an impressive 4th position in the Commonwealth Games medal tally, winning 39 medals overall. Scripted history by registering their best ever performance at the Commonwealth Para Games. The remarkable achievement has brought immense pride and honor to the nation and bear testimony to the growing excellence of Indian sportspersons.
0: ఆ తర్వాత రాధాకృష్ణన్ సభలో 0 అవర్ను ప్రారంభించారు. ఆ సమయంలో ప్రతిపక్ష సభ్యులు తమ డిమాండ్లపై నినాదాలు చేయడం ప్రారంభించారు. గందరగోళం మధ్యనే పలువురు సభ్యులు అత్యవసర ప్రాధాన్యత కలిగిన అంశాలను లేవనెత్తారు. గందరగోళం కొనసాగడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. మరోవైపు నీట్ నిరసనల వేళ విద్యార్థులపై జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యపై ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో లోక్సభ సైతం మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు లోక్సభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే గ్లాస్గోలో జరిగిన 23వ కామన్వెల్త్ గేమ్స్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన క్రీడాకారులను స్పీకర్ ఓం బిర్లా అభినందించారు. ఈ అద్భుతమైన ప్రదర్శన దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది యువతకు, క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు.
2: कल संपन्न हुए समापन समारोह के उपरांत राष्ट्रमंडल खेलों का बैटन भारत को सौंप दिया गया है. 23वें राष्ट्रमंडल खेलों में उत्कृष्ट प्रदर्शन से देश के करोड़ों युवाओं और खिलाड़ियों को प्रेरणा मिलेगी. मैं सदन की ओर से देश का मान बढ़ाने वाले खिलाड़ियों, उनके कोच एवं टीम इंडिया को हार्दिक बधाई और शुभकामनाएं देता हूँ.
0: ఆ తర్వాత బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించినప్పటికీ విద్యార్థుల నిరసనలపై పోలీసు చర్యల అంశాన్ని ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తారు. కొందరు ప్రతిపక్ష సభ్యులు సభా కార్యకలాపాలకు ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగించడంపై ఓం బిర్లా ఆందోళన వ్యక్తం చేశారు. సభ్యులందరూ తమ స్థానాల్లోకి వెళ్లి సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. అయినప్పటికీ గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026ను లోక్సభ ఈరోజు పరిశీలనకు చేపడుతుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యా చట్టం 1956ను మరింత సవరించి దేశ సర్వోన్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తుల సంఖ్యను ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి ప్రస్తుతం ఉన్న 33 నుండి 37కు పెంచేందుకు సంబంధించిన బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరోవైపు ఎంఎస్ఎంఈ సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు పరిశీలించనుంది. ఎంఎస్ఎంఈ 2006 చట్టాన్ని మరింత సవరించే లక్ష్యంతో ఈ బిల్లును పరిశీలనలోకి తీసుకుని ఆమోదించాలని ఆ శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ సభను కోరే అవకాశం ఉంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ఒడిశా చేరుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె కటక్లో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తారు. అలాగే భువనేశ్వర్, కటక్, గంజాం జిల్లాల్లో జరిగే పలు అధికారిక, విద్యా, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రేపు రాష్ట్రపతి గంజాం జిల్లాలోని తప్తపానీకి చేరుకుని అక్కడున్న మా కంథునీదేవి ఆలయం శివాలయంలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం గోలాబందలోని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కాలేజీలో రాష్ట్రపతి రాత్రి బస చేస్తారు. ఉజ్బెకిస్తాన్ రిపబ్లిక్ విదేశాంగ మంత్రి సైదోవ్ బక్తియార్ ఒదిలోవిచ్ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. ప్రాచీన వర్తక మార్గాల కాలం నుంచి భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక, నాగరికత సంబంధాలున్నాయని సామాజిక మాధ్యమ వేదికగా రాష్ట్రపతి ముర్ము

0: పేర్కొన్నారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య దౌత్య సహకారానికి సంబంధించిన కొత్త రంగాలను గుర్తించడానికి, వివిధ రంగాల్లో పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఒక మంచి అవకాశం కల్పిస్తుందని ఇరుపక్షాలు అంగీకరించినట్టు తెలిపారు. భారతదేశ అధ్యక్షతన బ్రిక్స్ కూటమి దేశాల జాతీయ గణాంక సంస్థల అధిపతుల సమావేశం ఈరోజు రేపు లక్నోలో జరుగుతుంది. ఈ ఏడాది భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే సమగ్ర ఇతివృత్తం ఆధారంగా ఈ సమావేశం జరుగుతోంది. ప్రధాన బ్రిక్స్ గణాంక ఉత్పత్తులను బలోపేతం చేయడం, జాతీయ గణాంక వ్యవస్థల్లో ఆవిష్కరణలు, సంస్కరణలు తీసుకురావడం, అలాగే డేటా వ్యాప్తి, అందుబాటును పెంచడం వంటి అంశాలపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారించనుంది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారుల బృందం అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రధాని భారత క్రీడాకారుల ప్రతిభ పట్ల గర్వంగా ఉందన్నారు. ఈ క్రీడల్లో భారతదేశం 13 స్వర్ణాలతో సహా మొత్తం 39 పతకాలు సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అద్భుతమైన విజయాలు సాధించిన పతక విజేతలందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారుల బృందం 4వ స్థానంలో నిలవడంపై యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రశంసించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన 2030లో జరగబోయే శతాబ్ది కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం సిద్దమవుతున్న తరుణంలో కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన క్రీడలు నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మాండవీయ స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రేపటి వరకు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, ఒడిశా, ఛత్తీస్గఢ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తా ఆంధ్ర, కేరళ, మాహే, లక్షద్వీప్, ఉత్తర కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో రేపటి వరకు ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బీహార్లోని బాంకీపూర్, గుజరాత్లోని మంజల్పూర్, మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గాలకు గత నెల 30వ తేదీన పోలింగ్ జరిగింది. బాంకీపూర్ స్థానానికి సంబంధించి జరిగిన మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపులో జన్ సూరజ్ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ కిషోర్ 800కు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ అంశంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యతో సహా పలు అంశాలపై ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. రాష్టపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ఒడిశా చేరుకుంటారు. కటక్లో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయాన్ని రాష్టపతి ప్రారంభిస్తారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారుల బృందం అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం

0: श्रोताओं, अभी आपने सुना कार्यक्रम राग शंकरा, और अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अब अजीत
1: और उमंग कार्यक्रम की तकनीकी टीम यानी
0: सौम्या मलिक,
1: जगबंधु और मुकुल के साथ विमलेश को आज्ञा दीजिए।
2: ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 1:10 ప్రాంతీయ వార్తలు.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలోత్సవాలు ఘనంగా జరిగాయని, రంగం భవిష్యవాణి కార్యక్రమంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని అమ్మవారు చెప్పారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. తమ విజ్ఞానాన్ని, మేధస్సును తెలంగాణ అభివృద్ధికి వినియోగించాలని, సింగిల్ విండో విధానంతో పెట్టుబడులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవాస భారతీయులకు భరోసా ఇచ్చారు. ఆల్ ఇండియా కోటా కింద ఎంబీబీఎస్, ఇతర వైద్య కోర్సుల ప్రవేశాలకు మొదటి విడత కౌన్సిలింగ్ రేపు ప్రారంభమవుతుంది. కామన్వెల్త్ గేమ్స్ వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి. 2030 కామన్వెల్త్ గేమ్స్కు అహ్మదాబాద్ వేదిక కానుంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలోత్సవాల్లో కీలక ఘట్టమైన రంగం కార్యక్రమం భక్తుల సమక్షంలో ఘనంగా జరిగింది. భవిష్యవాణి వినేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మాతంగి స్వర్ణలత రంగంలోకి వచ్చి అమ్మవారి తరఫున భవిష్యవాణి వినిపించారు. ఈ సందర్భంగా స్వర్ణలత మాట్లాడుతూ ప్రజల తీరుపై అమ్మవారు అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ఏ ప్రమాదాలు వచ్చినా తాను కాపాడుతున్నా ప్రజలు తన మాట వినడం లేదని అన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ప్రకృతి వైపరీత్యాలు, వర్షాలు, అగ్ని ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలకు ప్రజలు కొట్టుకుపోతారు, అగ్ని ప్రమాదాలు

0: పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు. ప్రజల ప్రవర్తన తనకు సంతోషం కలిగించడం లేదని అమ్మవారు పలికినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా పాల్గొన్నారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఉత్సవాలు ఘనంగా జరిగాయని, రంగం కార్యక్రమంలో అమ్మవారు సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని చెప్పినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. భక్తులకు అన్ని శాఖల సమన్వయంతో పూర్తి సౌకర్యాలు కల్పించామని, ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వల్ల మూడింతల భక్తులు వచ్చారని చెప్పారు. జోగినులను మున్సిపల్ కార్పొరేషన్లో సభ్యులుగా తీసుకోవడంతో పాటు ఉద్యోగాలు కల్పిస్తున్నామని, విగ్రహ ప్రతిష్టాపనపై నివేదిక ఆధారంగా ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటుందని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
1: ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. హైదరాబాద్ ప్రజలకు ధన్యవాదాలు, ఎందుకంటే మెహమాని నవాజీ మే కమీ నహి అనేది అని హైదరాబాద్ ప్రజలందరూ ఎప్పుడు కూడా ఇన్ని లక్షల మంది భక్తులకు ఇంత ట్రాఫిక్ ఇబ్బంది అయినా ఇతరత్ర సమస్యలు ఉన్నా ఈ బోనాల వేడుకల సందర్భంగా అందరూ కూడా సంతోషంతో సహకరిస్తారు. వారందరూ కూడా ధన్యవాదాలు.
0: అమెరికాలోని బాల్టిమోర్లో జరిగిన 19వ ఆట మహాసభలకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రవాస భారతీయులు తమ విజ్ఞానాన్ని, మేధస్సును తెలంగాణ అభివృద్ధికి వినియోగించాలని, సింగిల్ విండో విధానంతో పెట్టుబడులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 2047 నాటికి రాష్ట్ర సంపదను $3 ట్రిలియన్లకు పెంచే లక్ష్యంతో మూసీ పునరుజ్జీవం, రీజనల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నట్లు చెప్పారు. ప్రవాసుల సమస్యల పరిష్కారానికి చట్టబద్దతతో కూడిన ప్రత్యేక వ్యవస్థను తెస్తామని హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం, విదేశాల్లోని వారు ఆన్లైన్ ద్వారా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శ్రీశైలానికి కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి కృష్ణ ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. రోజుకు 12 టీఎంసీలకు పైగానే జలాశయంలో నిల్వ పెరుగుతోంది. ఆల్మట్టికి 1.03 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా దిగువకు 1.11 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. నారాయణపూర్కు 1.11 లక్షల క్యూసెక్కులు వస్తుండగా అంతే మొత్తం దిగువ వదులుతున్నారు. జూరాల వద్ద 1.56 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతుండగా దిగువకు 1.52 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం జలాశయ నీటి మట్టం 849.70 అడుగులకు చేరింది. మరోవైపు గోదావరిలో ప్రవాహం నెమ్మదించింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 10,358 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో నిల్వ 31.92 టీఎంసీలకు చేరుకుంది. కడెన్ నుంచి 4,000 క్యూసెక్కులు విడుదలవుతుండగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 8,326 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. దిగువకు అంతే మొత్తం విడుదల చేస్తున్నారు. భద్రాచలం ఎగువన ఉన్న సీతమ్మ సాగర్ బ్యారేజ్ వద్ద 8.53 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. భద్రాచలం వద్ద 2 రోజులు ఉధృతంగా ప్రవహించిన గోదావరి శాంతించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మన్వాడ వద్ద గల మిడ్మానేరు ప్రాజెక్టులోకి నీరు 12,903 టీఎంసీలకు చేరిందని ప్రాజెక్టు అధికారులు చెప్పారు. ఎల్లంపల్లి నుంచి నీటిని ఎత్తిపోస్తుండగా మానేరు మూలవాగుల నుంచి వరద నీరు చేరుతోందన్నారు. ప్రాజెక్టులోకి 12,670 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ఇందులో మూలవాగు, మానేరువాగు, వరద కలువ ఇన్లెట్స్ ద్వారా 1,270 క్యూసెక్కులు, ఎల్లంపల్లి నీటిని గాయత్రి పంప్ హౌస్ ద్వారా 11,450 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని అధికారులు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు చేప, రొయ్య పిల్లల కొనుగోలు కోసం 116 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు కూడా పిలుస్తుంది. ఆ తర్వాత చెరువుల్లో వాటిని విడుదల చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని 26 చెరువుల్లో పెంచేందుకు 88 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేస్తామని గతంలోనే సర్కార్ ప్రకటన చేసింది. ఇదిలుండగా వాస్తవానికి బడ్జెట్లో 18.94 కోట్ల రూపాయలు మాత్రమే చేపల పంపిణీకి ప్రభుత్వం కేటాయించింది. ఇప్పుడు మరో 116 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఆల్ ఇండియా కోటా కింద ఎంబీబీఎస్, ఇతర వైద్య కోర్సుల ప్రవేశాలకు మొదటి విడత కౌన్సిలింగ్ 4వ తేదీన ప్రారంభమవుతుంది. వైద్య కౌన్సిలింగ్ కమిటీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం 8వ తేదీన 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. సీట్ అప్గ్రేడేషన్ ఎంచుకునే విద్యార్థులకు భౌతిక హాజరు నిబంధనను రద్దు చేయడం సహా పారదర్శకత కోసం ఎంసీసీ పలు కీలక సంస్కరణలు చేపట్టింది. హనుమకొండ జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. జిల్లాలో మొత్తం 5,09,014 కుటుంబాలకు గాను 5 లక్షలు

0: లక్షల 2,509 కుటుంబాల సర్వే పూర్తయిందని జిల్లా అధికారులు చెప్పారు. దీంతో జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతి 98.22% చేరుకుంది. జిల్లాలోని పరకాల నియోజకవర్గంలో 100% ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి కాగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 97.73% నమోదైంది. ఇప్పటి వరకు శాశ్వతంగా వలస వెళ్లిన వారి జాబితాలో 73,912 మంది ఉన్నట్లు గుర్తించారు. జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027-28 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశాల ఆన్లైన్ దరఖాస్తు గడువును 2026 ఆగస్టు 7వ తేదీ వరకు పొడిగించారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న అర్హులైన విద్యార్థులు నవోదయ విద్యాలయ సమితి అధికారిక వెబ్సైట్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక శిక్షకి తారక రామారావు అన్నారు. యూత్ డిక్లరేషన్ పేరిట ప్రచారంతో కాంగ్రెస్ మభ్యపెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని, ఇంకా ఉద్యోగాలు మాత్రం భర్తీ చేయలేదన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో నిరాశ నిస్పృహలు నెలకొన్నాయని కేటీఆర్ విమర్శించారు.
1: యూత్ డిక్లరేషన్ ఏ ప్రాంగణంలో అయితే పెట్టారో సరూర్ నగర్ లో, అక్కడ పెట్టాం మీటింగ్. మేము కూడా పెట్టి గుర్తు చేయడానికి కాంగ్రెస్ పార్టీకి, అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానాలకు 4 ఏళ్ళు అయింది, మీ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన కాలం కూడా గడుస్తున్నది, ఎప్పుడు స్పందిస్తారు అని చెప్పి నిరుద్యోగుల సాక్షిగా ప్రశ్నించాం. 24 హామీలు ఇచ్చారు మీరు యూత్ డిక్లరేషన్ లో, ఒక్కటన్నా అమలైందా?
0: దాదాపు 11 రోజుల పాటు జరిగిన గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ సంబరంగనంగా ముగిసింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా, భారత్, స్కాట్లాండ్ పతకాల పట్టికలో అగ్రశ్రేణిలో 5 స్థానాలు నిలిచాయి. ముగింపు వేడుకల అనంతరం కామన్వెల్త్ గేమ్స్ బ్యాటర్ను భారత బృందం స్వీకరించింది. భారత ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిటి ఉషా, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవితో కలిసి జావెలిన్ థ్రో స్టార్ నీరజ్ చోప్రా అందుకున్నారు. 2030 కామన్వెల్త్ గేమ్స్కు అహ్మదాబాద్ వేదిక కానుంది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో 13 స్వర్ణాలతో సహా 39 పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. 2047 నాటికి అణు విద్యుత్ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ఐఐటి హైదరాబాద్ క్రిమ్సన్ ఎనర్జీ ఎక్స్పర్ట్స్ భాగస్వామ్యంతో అనుగ్యాన్ అనే 3 నెలల రెసిడెన్షియల్ కోర్సును ప్రారంభించింది. స్వచ్ఛ ఇంధన సాంకేతికతో నిపుణులను సిద్ధం చేయడం, స్వదేశీ సామర్థ్యాలను బలోపేతం చేయడం అణుగ్యాన్ అనే కార్యక్రమ ఉద్దేశం అని డైరెక్టర్ బిఎస్ మూర్తి చెప్పారు. వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అగ్నిమాపక సేవలన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చేందుకు ఆధునిక వెబ్సైట్ రూపొందించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న అధికారులను ఆదేశించారు. ఎన్ఓసీలు, అనుమతులు, సేవల ట్రాకింగ్, మార్గదర్శకాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచి ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా పారదర్శకంగా సేవలు అందించడమే లక్ష్యమని తెలియజేశారు. విశేషాలు మరొకసారి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలోత్సవాలు ఘనంగా జరిగాయని, రంగం భవిష్యవాణి కార్యక్రమంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని అమ్మవారు చెప్పారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. తమ విజ్ఞానాన్ని, మేధస్సును ప్రవాస తెలంగాణీయులు తెలంగాణ అభివృద్ధికి వినియోగించాలని ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క చెప్పారు. ఆల్ ఇండియా కోటా కింద ఎంబీబీఎస్, ఇతర వైద్య కోర్సుల ప్రవేశాలకు మొదటి విడత కౌన్సిలింగ్ రేపు ప్రారంభమవుతుంది. కామన్వెల్త్ గేమ్స్ వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: వనితా లోకం.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో సాఫ్ట్వేర్ పరిష్కారం కృష్ణకుమారి గారి కథానిక వింటారు.
1: సాఫ్ట్వేర్ పరిష్కారం. బెడ్రూమ్లో పడుకుంటారా వదిన? లంచ్ కాగానే ఆడబడుచు హైమౌతిని అడిగింది శారద. మధ్యాహ్నం నిద్ర అలవాట్లేదమ్మా అన్న హైమౌతి మాటలకి, అయితే ఇటు కాస్త నడుము వాల్చండి.

అంటూ హాల్లోని దివాన్ మీద దిండ్లు పక్కకి జరిపింది శారద. లాస్ట్ ఇయర్ దాకా ఉద్యోగం వల్ల మధ్యాహ్నం నిద్రకి అవకాశమే లేదు, ఇప్పుడు రిటైర్ అయినా కూడా అదే అలవాటు, దివాన్ మీద వాలుతూ అంది హైమవుతి. శారద, మోహన్ సోఫాలో కూర్చున్నారు. మీరు వారం రోజులు ఇక్కడే ఉంటాను అనగానే మీ తమ్ముడి ఆనందానికి అవధులు లేవు వదినా, అభిమానంతో కూడిన ఎగతాళితో అంది శారద. మరి ఉండదా ఏమిటి, అక్క పెళ్ళైనా ఈ 45 ఏళ్లలో ఎప్పుడూ ఇన్ని రోజులు ఎక్కడా ఉండలేదు, అసలు పుట్టింటి మొహమే చూడలేదు. ఎప్పుడైనా ఫంక్షన్లకు వచ్చినా ఆ రోజుకు ఆ రోజు రావటం, వెంటనే వెళ్ళటం. ఇన్నాళ్ళకి అమ్మలాంటి అక్క నా దగ్గర 4 రోజులు ఉంటానంటే ఆనందంగా ఉండదా, మోహన్ మాటల్లో హైమవతి పట్ల ప్రేమ గౌరవం తొణికిసలాడింది. ఏదో మీ అభిమానం అంతే, అవును అనుపమ వస్తున్నదిగా, మేనకోడల గురించి అడిగింది హైమవతి. ఆఫీస్ నుంచి ఇటే వస్తుంది వదిన, వాళ్ళ ఆయన వాళ్ళ అత్తగారితో కూడా చెప్పాను నీవు వచ్చావని, శనాదివారాలు అనుపమ ఇక్కడే ఉంటుందని సమాధానం చెప్పింది శారద. మంచి పని చేశావు అంది హైమవతి. ఏమిటో వదిన, పెళ్లి తర్వాత బాగా డల్ అయింది అనుపమ, పోనీ వర్క్ టెన్షన్ వల్ల అలా ఉంటుందేమో అనుకుని ఇక్కడికి వచ్చి 2 రోజులు ఉండి వెళ్ళమంటే రాదు అంది శారద. అవునా అంది హైమవతి సాలోచనగా. మేనత్త వచ్చిందని తెలిసి చూడటానికి వచ్చింది అనుపమ. ఎప్పుడూ గలగలా మాట్లాడే అనుపమ రిజర్వ్డ్గా ఉండటం గమనించింది హైమవతి. చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం వేసవి సెలవులకి హైమవతి దగ్గరే ఉండేది అనుపమ. అత్త దగ్గర చనువు ఎక్కువ, ఏ విషయమైనా ముందు హైమకే చెప్తుంది. రాత్రి తమ్ముడు మరదలు పడుకోగానే అనుపమ బెడ్రూమ్లోకి వెళ్ళింది హైమవతి. మేనత్త రాగానే ల్యాప్టాప్లో ఏదో వర్క్ చూసుకుంటున్న అనుపమ రా అత్త అంది. ఆఫీస్ వర్కా అడిగింది హైమవతి. లేదత్తా, ఏదో పర్సనల్ అని ల్యాప్టాప్ క్లోజ్ చేసి మంచం మీద పక్కకి జరిగి కూర్చుంది. హైమవతి వచ్చి అనుపమ పక్కనే కూర్చుని, అను నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్పు. నీవు సంతోషంగా లేవు, ప్రద్యుమ్న నిన్ను సరిగా చూసుకోవటం లేదా, లేక మీ అత్తమామలతో సమస్య, ఆఫీస్లో వర్క్ టెన్షనా అడిగింది హైమవతి. జీవితం బాగా బోర్ అనిపిస్తోందత్త, ప్రద్యుమ్నని లైఫ్ పార్ట్నర్గా సెలెక్ట్ చేసుకుని తప్పు చేశాను అనిపిస్తున్నది. ఆమె గొంతులోని వైరాగ్యానికి హైమవతి మనసు కదిలిపోయింది. నీవు ఎంచుకున్నవాడేగాను, సమస్య ఏంటి అంది హైమవతి. అతను డ్రింక్ చేస్తాడు, ఫ్రెండ్స్ ఎక్కువ అని ఇవన్నీ తెలిసినా మా ప్రేమకి అవి అడ్డుకావు అనుకున్నాను, పెళ్ళయ్యాక మారతాడనుకున్నా. కానీ అతని జీవితం అతనిదే అన్నట్లుంటాడు. నాకేమో వీకెండ్స్ వస్తే ఎక్కడికైనా సరదాగా వెళ్ళాలని ఉంటుంది, ప్లాన్ చేస్తాము. ఇంతలో ఎవరో ఫ్రెండ్ ఏదో ప్రోగ్రాం పెట్టాడు అని వెళ్తాడు. వీటికి తోడు మా అత్తగారు వాళ్ళది పెద్ద బలగం. వచ్చేవాళ్ళు పోయేవాళ్లతో శని ఆదివారాలు ఎలా గడుస్తాయో తెలియదు. ఇదేనా అత్త జీవితం? అనుపమ మీద అపరిమితమైన జాలి కలిగింది హైమవతికి. ఈ కాలం పిల్లలకి జీవితం వడ్డించిన విస్తరలా ఉండాలనుకుంటారు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవటం, ఆ తర్వాత ఏ సమస్య వచ్చినా పరిష్కరించుకోలేక డిప్రెస్ కావటం, వీళ్ళని డీల్ చేయాలంటే ఎంతో ఓపిక కావాలి. ఏదో ఫంక్షన్లో అనుపమ ప్రద్యుమ్న ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ఇష్టపడ్డారు. ఆర్థికంగా బాగా సెటిల్ అయిన వాళ్ళే, కుటుంబ పరంగా చాలా మంచివాళ్లే అని తెలిసింది. పిల్లవాడు కూడా చాలా మంచివాడే అన్నారు. కానీ ఒకటే లోపం, ప్రద్యుమ్న ఫ్రెండ్స్ సర్కిల్ చాలా పెద్దది. వీకెండ్ వస్తే చాలు ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంటు. మోహన్ శారద తను ఎంత వద్దని చెప్పినా అది ఒక సమస్యే కాదని వాదించింది. పైగా ఈ రోజుల్లో డ్రింక్ సహజం, హై సొసైటీలో అందరూ అందున సాఫ్ట్వేర్ రంగంలో ఇది సర్వసాధారణం అన్నది అనుపమ. ఆ రోజు అతనినే చేసుకుంటానని గొడవ, ఇప్పుడేమో ఇలా. అసలు తన జీవితం ముందు వీళ్ళ కష్టం ఎంత, హైమవతి మనసులో అనుకున్నది. అమ్మ వాళ్ళకి చెబితే నీవన్నట్లే ఇష్టమై చేసుకున్నావుగా, అనుభవించు అంటారని వాళ్ళకేమీ చెప్పను. నీవైతే అర్థం చేసుకుంటావు, సలహా ఇస్తావు అని నీకు చెప్పాను అత్త అంది అనుపమ. ఆలోచనలో ఉన్న హైమవతి అనుపమ మాటలతో ఈ లోకంలోకి వచ్చింది. మీ అత్తగారు వాళ్ళు ఎలా ఉంటారు అడిగింది హైమ. వాళ్లతో సమస్యే లేదు అంది అనుపమ. అను, నేను నీకు ఏ సలహా ఇవ్వలేను, కానీ నా జీవితం గురించి నీకు కొంత తెలుసు. అయినా ఇప్పుడు మళ్ళీ చెప్తాను, అందులో నీకేదైనా పరిష్కారం దొరుకుతుందేమో చూడు. నీకు తెలుసు మా నాన్నకి, నేను, మా చెల్లెలు

మీ నాన్న ముగ్గురు సంతానం. మా నాన్న గ్యాస్ కంపెనీలో అకౌంట్స్ రాసేవాడు. తిండికి బట్టకి సరిపోయే జీతమే కానీ పెద్ద అవసరాలు అంటే చదువులు, పెళ్ళిళ్ళ ఖర్చులు నాన్నని అమ్మని భూతంలా భయపెడుతుండేవి. 40 ఏళ్ల క్రితం ఆడపిల్లలు కూడా డిగ్రీ చదువుతున్న రోజులవి. నేను పీజీ చేసి లెక్చరర్గానో లేదా గవర్నమెంట్ ఉద్యోగమో చేయాలని కలలు కనేదాన్ని. కానీ మా ఆర్థిక పరిస్థితికి ఆ కళలు ఎలా తీరుతాయి అనే ఆలోచన కూడా లేని అమాయకత్వం ఉండేది. నాకు మొదటి నుంచి దైవభక్తి ఎక్కువ. మా ఇంటి పక్కనే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండేది. ప్రతిరోజు క్రమం తప్పకుండా అమ్మతో కలిసి గుడికి వెళ్ళేదాన్ని. ముఖ్యంగా ధనుర్మాసం వచ్చిందంటే వేకోజామున లేచి పెరట్లో పూలు మాలకట్టి తీసుకొని వెళ్ళేదాన్ని. మీ అమ్మాయికి సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే భక్తగా వస్తాడు అని వాళ్ళు ఆశీర్వదిస్తుంటే నేను మాత్రం దానికంటే ముందు నే కోరుకున్న చదువు చదవాలని దీవించండి అనేదాన్ని. ఈ రెండిట్లో దేనికైనా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి కదా అనేది అమ్మ. నా 10వ తరగతి పూర్తయింది. నా స్నేహితులందరూ కాలేజీలో చేరుతున్నారు. మా పరిస్థితి నాకు తెలుసు. కానీ ఏదో ఆశ. రోజూ ఆ స్వామిని ప్రార్థించేదాన్ని, ఏదో ఒక మార్గం చూపమని. నా ప్రార్థన భగవంతుడు ఆలకించి మార్గం చూపించాడు. అయితే అది నేను కోరుకున్నది కాదు, వేరే విధంగా మార్గం చూపించాడు. ఒకరోజు మా అమ్మ వాళ్ళ కజిన్ నా పాలిట పిడుగులాంటి వార్తతో వచ్చింది. వాళ్ళ అత్తగారు నన్ను గుళ్ళో చూసి వాళ్ళ అబ్బాయికి నన్ను చేసుకోవాలని అనుకున్నదట. అతను సివిల్ ఇంజనీర్గా చేస్తున్నాడు. అమ్మ ఆనందానికి అవధులు లేవు. ఎంత ఉత్సాహంగా అతని వివరాలు అడిగి ఫోటో చూసిన అమ్మ ఒక్కసారి కుప్పకూలింది. అతని వయసు 35 సంవత్సరాలు. భార్య 4 ఏళ్ల క్రితం చనిపోయింది. 2 పిల్లలు. మనిషి నల్లని నలుపు. చూస్తూ చూస్తూ రెట్టింపు వయసు ఉన్న అతనికి ఎలా ఇస్తాము అని అమ్మ నాన్న ఇద్దరూ ససేమిరా అన్నారు. వయస్తేముంది, నీకు మీ ఆయనకి లేదు 10 ఏళ్లపైన తేడా అంది అమ్మ వాళ్ళ పిన్ని. అందం కూడా లేదు కదా అంటే అందం కొరుకుతుంటామా అని సమర్థించారు. ఇది చిన్నపిల్లే, ఇంకా అతని పిల్లల్ని ఎలా చూడగలుగుతుంది అంటే అదేం బాధలేదు, వాళ్ళ అత్తగారు సాయం ఉంటుందిగా అన్నారు. జీతంతో పాటు బోల్డంత పై సంపాదన. మీ రెండో కూతురు పెళ్లికి కొడుకు చదువులకి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పగా చెప్పగా అమ్మా నాన్న కూడా ఆలోచనలో పడ్డారు. చాలా సంఘర్షణ అనంతరం నా పెళ్లి నిర్ణయించారు. 15 రోజుల లోపలే నా పెళ్లి మీ మామయ్యతో అయింది. చివరి నిమిషం వరకు ఆ స్వామి ఏదో చేసి ఈ పెళ్లి ఆపేస్తాడు అని భ్రమ ఉండేది. తాళి కట్టించుకుంటూ ఎవరిని ఏమీ అనలేక ఆ రంగనాథ స్వామిని తిట్టుకున్నాను. నిన్ను భర్తగా పొందాలని ఆ గోదాదేవి కాచాయని వ్రతం చేస్తే నీలో ఐక్యం చేసుకున్నావు, మరి నేను కూడా నీ వ్రతం చేశాని నాకెందుకు ఈ శిక్ష అని ఆక్రోశించాను. నా ద్వారా 2 కుటుంబాలకు మేలు జరగాలని భగవత్ సంకల్పం కాబోలు అనుకొని మనసుకు సరిపెట్టుకున్నాను. మీ మామయ్య చాలా మంచివాడు. పిల్లల పెంపకం అంతా మా అత్తగారే చూసుకునేది. దాంతో నాకు కాలేజీలో చేరి చదువుకోవాలనే కోరిక మళ్ళీ మొదలైంది. వచ్చే సంవత్సరం చేరు అన్నారు మీ మామయ్య. సరే అనుకున్నాను. కానీ మీ బావ కడుపున పడ్డాడు. 20 ఏళ్లకి 2 పిల్లలకి జన్మనిచ్చి వెరసి 4 పిల్లలకి తల్లినైనాను. ఈ లోపల అతని గురించి కొన్ని నిజాలు గుండెల్లో ముళ్ళుగుచ్చాయి. భార్య పోయాక తాగుడుకు అలవాటు పడ్డాడు. వయసు ప్రభావంతో ఆఫీసులో టైపిస్ట్కి దగ్గరైనాడు. నేను దూరంగా ఉంటే ఆ వ్యసనాలు ఇంకా ఎక్కువ అవుతాయని పుట్టింటికి కూడా వెళ్ళేదాన్ని కాదు. నాకు 30 ఏళ్ళు దాటాక డిగ్రీ కంప్లీట్ చేయటం, ఏజ్ బార్ ఏ సమయంలో గవర్నమెంట్ ఉద్యోగం రావడం అంతా మంచి జరిగింది. తర్వాత జీవితం యాంత్రికమైంది అని ఆలోచించే సమయం కూడా ఉండేది కాదు. ఏ సరదా లేదు. పుట్టింటికి అత్తగారింటికి అన్నీ బాధ్యతలే. పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయి విదేశాల్లో ఉన్నారు. డబ్బుకు కొదవలేదు. ఇంకా అంతా సుఖమే అనుకుంటున్న సమయంలో 2 ఏళ్ల క్రితం నా మానాన్న నన్ను వదిలేసి నిద్రలో శాశ్వతంగా నాకు దూరమైనారు మీ మామయ్య. అను, నా జీవితాన్ని నేను నిర్దేశించుకోలేదు. అయినా నేను ఎప్పుడూ డిప్రెస్ కాలేదు, ధైర్యంగా నిలబడ్డాను. మరి అలాంటప్పుడు నీ జీవితాన్ని నీవే ఎంచుకున్నావు, నీవెందుకు సర్దుకోలేకపోతున్నావు అడిగింది హైమావతి. అత్త చెప్పిన కథని విన్నది అనుపమ. అత్త, ఆ కాలం పరిస్థితులు వేరు, ఈ కాలం పరిస్థితులు వేరు. నీకు గత్యంతరం లేక సర్దుకుపోయినావు, కానీ నాకు ఆ పరిస్థితి లేదు. నేను చదువుకున్నాను, ఉద్యోగం చేస్తున్నాను అంది అనుపమ. మరేం చేస్తావు? డైవర్స్ అంటుందేమోనని కాస్తంత కంగారుగా అడిగింది హైమావతి.
అదే

0: అర్థం కావట్లేదత్తా అంది అనుపమ వేలగా. హైమావతికి అనుపమ మనస్సు అర్థమైంది. కొంతమంది ఆడపిల్లలకి పెళ్లి తర్వాత కూడా వాళ్ళ స్వేచ్ఛ స్వాతంత్రాలకి భంగం కలగకుండా ఉండాలనుకుంటారు. అలా జరగకపోతే డైవోర్సే. కానీ అనుపమ లాంటి సున్నిత మనస్కులు, సాంప్రదాయాలకు విలువ ఇచ్చేవాళ్ళు ఎదురు తిరగలేక ఏం చేయాలో అర్థం కాక ఇలా డీలా పడిపోతుంటారు. ఒక్కొక్కసారి డిప్రెస్ అయిపోతుంటారు. ఇటువంటి వాళ్ళని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి అనుకుంది హైమ. అను, నీవు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఎన్నో సమస్యల్ని పరిష్కరిస్తున్నావు. నీకు ఒక ప్రాజెక్టు వస్తుంది, దాని మీద నీకు పెద్ద అవగాహన ఉండదు, కానీ పట్టుదలగా నేర్చుకొని విజయం సాధిస్తావు కదా. సాధిస్తున్నావు కూడా. అలాగే నీ సమస్యను ఛాలెంజ్గా తీసుకొని అతనిని మార్చే ప్రయత్నం చెయ్యి. నీవు అతనిని ఈ ఫ్రెండ్స్కి దూరంగా తీసుకెళ్ళు, అంటే కంపెనీ మారి వేరే సిటీ వెళ్ళిపోండి. తర్వాత అతనికి మెల్లగా నచ్చ చెబుతూ కౌన్సిలింగ్కి తీసుకెళ్తే కొంతవరకు తన అలవాట్లు మార్చుకోవచ్చు. దేనికైనా ఓపిక అవసరం. ప్రయత్నిస్తే అసాధ్యం ఏదీ ఉండదు. నీవు తప్పక సక్సెస్ అవుతావనే నమ్మకం నాకుంది. చెప్పటం ఆపి అనుపమ వైపు చూసింది హైమావతి. తన మాటలు తప్పకుండా అనుపమకు టానిక్లా పనిచేస్తాయని తెలుసు హైమావతికి. మౌనంగా తల ఊపింది అనుపమ. సరిగ్గా 1 ఏడాది తర్వాత అనుపమ మేనత్తకు ఫోన్ చేసింది. అత్తా, మేం బెంగళూరు వచ్చిన ఈ ఏడాదిలో ప్రజ్ఞలో చాలా మార్పు వచ్చింది. అంతేకాదు, అసలు హైదరాబాద్ వదిలి రానని, బెంగళూరు రానని మొండికేసిన ప్రజ్ఞ ఇప్పుడు కౌన్సిలింగ్కి కూడా ఒప్పుకున్నాడు. నేను అతనిని మార్చుకోగలను అనే నమ్మకం కలిగింది. చాలా థ్యాంక్స్ అత్తా అన్న మేనకోడలి మాటలకి నిశ్చింతగా ఊపిరి పీల్చుకొని, ఇదే సాఫ్ట్వేర్ పరిష్కారం అంటే అంది హైమావతి చిన్నగా నవ్వుతూ.
1: మీరింతవరకు సాఫ్ట్వేర్ పరిష్కారం కృష్ణకుమారి గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీవాణి శైలజ గారు పాడిన లలిత గీతాలు.

0: आणि या गीताबरोबरच आजचा आपला निशिगंध मराठी कार्यक्रम समाप्त होत आहे. पुन्हा भेट आहेच याच आठवड्यात बुधवारी दुपारी 2:30 आपल्या निशिगंध मराठी कार्यक्रमात एका नवीन विषयासह आणि नवीन मान्यवरांसह. तोपर्यंत मेघनाचा नमस्कार.
1: जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
4: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 August. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2360555 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.
5: గుడ్ మార్నింగ్ పిల్లలు.
6: గుడ్ మార్నింగ్ మేడం.
7: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
8: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
2: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
9: PM జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 20 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? అగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే చల్లుతున్నావు ఏంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చిన రా. ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
1: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో, ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చాయి. డాక్టర్ డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
5: మేరా జూతా హై జపానీ ఎప్పటిలోను ఇంగ్లీష్.
6: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
7: సమాచార సంధ్య 8:45 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో 7:15 లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. వ్యవసాయ సూచనల్లో ఎత్తుమడుల పద్ధతిలో సోయా చిక్కుడు పంట సాగు వివరాలు 6:50 తెలుసుకుందాం. ఆకాశవాణి సమయం 3:00. వార్తల ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య పెంపు బిల్లుకు లోక్సభ ఆమోదం తెలియజేసింది. ప్రధాన న్యాయమూర్తి సహా జడ్జీల సంఖ్య 34 నుంచి 35కి పెంచేందుకు ఈ బిల్లును తీసుకొచ్చారు. పదే పదే విపక్షాల నిరసనలతో బిల్లుపై చర్చ లేకుండానే స్పీకర్ ఆమోదించారు. అనంతరం లోక్సభను రేపటికి వాయిదా వేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ నుంచి 3 రోజుల పాటు ఒడిషాలో పర్యటిస్తారు. కటక్లో జగద్గురు కృపాళ విశ్వవిద్యాలయాన్ని ఆమె ప్రారంభిస్తారు. అలాగే భువనేశ్వర్, కటక్, గంజాం జిల్లాలో జరిగే పలు అధికారిక విద్యా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలోత్సవాల్లో కీలక ఘట్టమైన రంగం కార్యక్రమం భక్తుల సమక్షంలో ఘనంగా జరిగింది. భవిష్యవాణి వినేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మాతంగి స్వర్ణల తరంగంలోకొచ్చి అమ్మవారి తరఫున భవిష్యవాణి వినిపించారు. తమ విజ్ఞానాన్ని, మేధస్సును ప్రవాస భారతీయులు తెలంగాణ అభివృద్ధికి వినియోగించాలని అమెరికాలోని బాల్టిమోర్లో జరిగిన 19వ ఆట మహాసభలో ఉప ముఖ్యమంత్రి పట్టు విక్రమార్క చెప్పారు. రాష్ట్రంలో 20,000 పోలీసు ఉద్యోగాల ఖాళీలుంటే 7,000 పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడమేంటని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆలిండియా కోటా కింద ఎంబీబీఎస్, ఇతర వైద్య కోర్సుల ప్రవేశాలకు మొదటి విడత కౌన్సిలింగ్ రేపు ప్రారంభమవుతుంది. జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027-28 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాల ఆన్లైన్ దరఖాస్తు గడువును 7వ తేదీ వరకు పొడిగించారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న అర్హులైన విద్యార్థులు నవోదయ విద్యాలయ సమితి అధికారిక వెబ్సైట్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. దాదాపు 11 రోజుల పాటు జరిగిన గ్లాస్కో కామన్వెల్త్ క్రీడలు ఘనంగా ముగిశాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా, భారత్, స్కాట్లాండ్ పతకాల పట్టికలో టాప్ 5లో నిలిచాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తమైన వార్తలు సాయంత్రం 4 గంటలకు.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
2: కొంతకాలం కొంతకాలం
1: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 3:03 దాటి 4 సెకండ్లు అయింది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకి 406.5 మీటర్లు 238 కిలోహెర్ట్స్ మీడియం వైపు మనం మళ్ళీ కలుసుకుందాం. అందక సెల్వ మరి అందరికీ నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. 406.5 మీటర్లు 238 కిలోహెర్ట్స్ మీడియం వైపై మన సాయంకాలం ప్రసారం ప్రారంభమవుతుంది. అందరికీ నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 2023లో డిజిటల్ ప్రతిజ్ఞా పోర్టల్ను ప్రారంభించినప్పటి నుంచి 3 ఏళ్లలోనే భారతదేశం 5 లక్షలకు పైగా ఆధార్ ధృవీకరించిన అవయవ దాన ప్రతిజ్ఞలు సాధించింది. న్యూఢిల్లీలో జరిగిన 16వ భారత అవయవ దాన దినోత్సవం కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో భారతదేశంలో అవయవ మార్పిడులు ఏటా 20 వేలకు పెరిగాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ ప్రసంగం ద్వారా అవయవ దానాన్ని ప్రోత్సహించడంలో చేస్తున్న ప్రయత్నాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. భారత అధ్యక్షతన బ్రిక్స్ కూటమి దేశాల జాతీయ గణాంక సంస్థల అధిపతుల సమావేశం ఈవేళ రేపు లక్నోలో జరుగుతోంది. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు సంఘ సంస్కర్త ఉత్కళమణి పండిట్ గోపబంధు దాస్ విగ్రహాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఆవిష్కరించారు. గోపబంధు దాస్ స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన ఒక ప్రముఖ పాత్రికేయుడు. 1919లో ద సమాజ్ అనే ఒడియా వార్తాపత్రికను స్థాపించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ భారత ఉజ్బెకిస్తాన్ ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోలేదని ఆరోపించారు. హైదరాబాద్లో ఈ రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సూచించారు. అత్యవసర పరిస్థితులు మినహా అనవసర ప్రయాణాలు చేయవద్దని, బయట ఉన్నవారు వర్ష తీవ్రత పెరగకముందే సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారుల బృందం 4వ స్థానంలో నిలవడంపై కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య హర్షం వ్యక్తం చేశారు. 2030లో జరిగే శతాబ్ది కామన్వెల్త్ గేమ్స్కు వేదిక అయ్యేందుకు భారతదేశం సిద్ధమవుతున్న తరుణంలో కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన క్రీడలు నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడిందని మాండవ్య స్పష్టం చేశారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో నల్లపోచమ్మ కథ ఒగ్గు కథ మూడవ భాగం వినిపిస్తారు శ్రీ సాయిల్ల వెంకటయ్య బృందం వారు.

0: పానం తోడి ఒక పార్వతిని ఒక అగ్నిగుండాల పాలు చేసినాం, అయినా పార్వతి చచ్చిపోయింది. ఇక మనం సరిగంగా స్నానానికి వెళ్దాము తమ్ములాలా అని చెప్పి మరి ఏనాడికైనా సరిగంగా స్నానానికి మరి ఇద్దరు తమ్ముల ఎంబడి పెట్టుకొని పానం పాట పట్టుకొని 5 అడుగులు ఏనాడు చేసినాడో అయినా శంకరుడా నువ్వెంత బలపంటువో నేనంత బలపంటును అయినా నువ్వు గంగ పాట గంగ లోపల స్నానం చేస్తావని చెప్పి వెళ్ళిపోతున్నాం వాటిని కాలు లేవని అని ఒక అమ్మవారు పుట్టినేసిన పుట్టిన మంత్రాలు పుట్టక నేసిన 1,00,000 మంత్రాలు కాళ్ళ మీద మచ్చు కొట్టినది. అరే అరే అరే అరే తమ్మి
1: ఏమైందన్నా?
0: అరే గంగ స్నానానికి వెళ్ళిపోదాం అంటే నా కాలు ఎత్తలేవురా.
1: కాలు ఎత్తలేవా? ఏమైంది?
0: అరే ఏమైందో నా కాలు ఎత్తలేవురా.
1: కాలు లేత్తలేవానంటే ఇక్కడ కాస్టమ్ లోపలేమో ఆడపిల్లల ఏడుపులు పడుతున్నాయన్నా, కావు కావు బావల కావుకూతలేస్తాంది, ఆడపిల్లల మాటలు పడుతున్నాయన్నా.
0: అయితే బిడ్డని చేత పట్టి మరి తల్లిని చేపడతానని మొక్కు అంటున్నా.

0: నాడు మచ్చగొట్టిందో, ఎప్పుడోళ్ళు శంకరుడు ఏనాడు అయిపోతా ఉన్నాడు
1: అన్న. పార్వతి నుండి మన బిడ్డను తీసుకుని పోదాం బాయ్.
0: లేదు లేదు, మరి మళ్ళా గంగ స్నానం పోదామా అని ఏనాడు వెళ్ళిపోతా ఉంటే కైలాస మానుభావుడు మాత్రం అనగానేమి రాజు ఏనాడు ఒక ఎన్నో అవ్వడం

నిన్ను అష్టమ కష్టాలు పిండమ శరాలు పెట్టబోద నా పేరు ఒక అగ్గిల విట్టిన ఆకండ జ్యోతి బొగ్గుల విట్ట బుగ్గ పోషవ్వా నన్ను కోకురా. మరి ఫస్ట్ ఏమో మరి దొన్నిత్తులో పోసింది అటెనక మక్కిత్తులో పోసింది, మరి అటెనక మరి కందిత్తులో పోసి కాగులు కడవలాయే.

మంటలకు జాలలేను తమ్ముడా, ఈ మంటలకు నిలవలేను, కడవలైపోతున్నాయి తమ్ముడా. మరి ఏనాటికైనా గాని ఒక్క రడగప్పు వాసన పెడగప్పు వాసన వస్తున్న శరీరం అంతా మరి ఒక ఏనాటి కాగులు కడవలైపోతా ఉన్నాయి. శంకరుడు ఏనాడు బుద్ధి గల్ల భూమి మీద వండుకొని

0: మొక్క అన్న నువ్వు అంటున్నావు మళ్ళా తక్కువైనాక మళ్ళీ ఎత్తలేవు, అందుకొరగా ఈ ప్రకారంగా మన బిడ్డ మహిమలు ఉన్నాయన్నా.
1: మరి బిడ్డ

0: బ్రహ్మదేవ నేను మొక్కినా నిర్వందన అయింది అయినా తమ్మి
1: అన్నా
0: మన బిడ్డను తీసుకుని పోదామంటే
1: దేవతల
0: పోలికెళ్ళలేము.

0: ఈ పిల్లనన్న పట్టుకో, పొత్తిపేగులు అన్న పట్టుకోమంటావా?
1: పట్టుకో నా రా ప్రాణేశ్వరుడా.
0: అయితే పిల్లని పట్టుకొని ఆ తమ్మి ఆ పోరి మంచిగా లేదురా, ఈ పొత్తి పేగులు పట్టుకుంటా.
1: పట్టుకో అన్న, ఏవో ఒకటి పట్టుకో.
0: మరి భార్య భర్తలైన బిడ్డని తీసుకొని కలియేడు మాడకేనాడు ఎరవచ్చిర్రు. కలియేడు మేడకు తీసుకువచ్చినాక కలియేడు మాడ లోపల పచ్చన పల్లాకి 10 మంది పెత్తలతోటి అందుకొరకే అంటారు ఏ తల్లికైనా ఏ తండ్రికైనా పిట్ట పిల్ల పిట్టకే ముద్దంటారు, కాకి పిల్ల కాకికే ముద్దంటారు. తన కొడుకు తనకే ముద్దంటారు, ఏ బిడ్డ దొంగైన తన తల్లికే ముద్దంటారు. అయ్యా 60 ఏళ్ళ కొడుకైనా గాని తల్లి గడ్డవాపే అంటారు. నీ రూపు మంచిగా లేదా అని, నీ రాగలు మంచిగా లేవా అని తా బిడ్డ నిన్ను అనరా అని మాటలు అంటారు బిడ్డ అని చెప్పి బిడ్డను ఏనాడు బావు కట్టుకున్నదో ఆ తల్లి.

మంచినీళ్ళ బిందం అట్టుకొని మరి ఒక సోనాల బాయికి పోయే చటాలకు దేవ సంగమయ్య ఏం చేసినాడు? పాడువాడా ఈ పూరి మీద మన్నవయ్య, మన రూపులు కాదు మన రాకలు కాదు, దేవతల పోలికలు లేవు దేవతల, మరి ఒక రాకలు లేవు, పూరి కలి ఏడు మేడల్లో

గోగుల్లో పుట్టింది ఆ సవడలవ్వ, గోగుల్లో పుట్టింది గోగు సవడలవ్వ, మర సవడలవ్వకి ఏనాడు కష్టం వచ్చింది అడవి లోపల? మరి ఈయనని పూనని ఇచ్చామన్నారు రెండు తేనెలు గువ్వ గుడ్డంతా పొదుగు చేసి.

దేనివలైనా మరి ఒక పడపడపడపడ పట్టంత పసుపై బాలంత రూపాయి కులుపు కుసుమలు బొగిచ్చి పాలసేపులు వచ్చినట్టు మరి పాలధారలు పడుతుంటే అడవి వనవాసంకి ఇక రెండు బ్రహ్మ రెండవ లోపల క్యావు క్యావు బాల కావు కూతలేసే అడవిలా మరి ఏనాడు దగ్గరికి వచ్చి మరి నాలుగాళ్ళు పబ్బ తల్లి

లోపల తల్లి పెరగని గాని మరి కలి ఏడు మాడల్ల పారుతుండే పంచాదిగిరిలల్లాశవ్వ ఏనాడికైనా గాని ఒక అక్కడ మారేసి పారుతుండే పరమశాలకు వచ్చి దేవసంగం అయ్యా బొచ్చవీధి మట్టి తీసి ఇసురికాయంతం ఉండే చేసి ఎర్రభూషమని ఎప్పటోలు ఏనాడు చేసి పల్లాకి లోపల మరి ఒక తొట్టు లోపల వంట పెట్టిండు. పార్వతమ్మ కళ్ళ చూసిన ఆడంగ పాడంగ అంబరాస గొలుసు నిలవాడి నడవంగ నిలుగు టంగరాకలు మరి మెరుగుమల్లె సుక్క మేఘాల ఇది ఎల్ల ఉంగురాలు ఎట్టి ఉంగురాలైనా తలుపు కొల్లెం అందుకొని లాలి కోలలు వట్టి తెలిసి నేర్చినది ఎండు మంటలు వట్టి.

శిరాయి ఏనాడు అయితే ఉండదు, కైలాస మహానుభావుడు కళ్ళ చూసినాడు. నాదా ప్రాణేశ్వర కైలాస మహానుభావుడా, తండ్రి తండ్రి యొక్క పాకుళ్ళు బిడ్డాక మరి తండ్రి యొక్క పాకుళ్ళు కొడుకత్తనాట, కొడుకు పాకుళ్ళు తండ్రికి అత్తే తండ్రికి బరువు ఉంటదాట, మరి బిడ్డ రవికే తల్లికి అత్తే తల్లికి బరువు ఉంటదాట. నాదా మరోలా ఇంటికి ఆడ కుండుంటే పది మంది కొట్టి చూస్తారట. నాదా ఎదిగిన అడవిల్ల ఇంటి మీద ఉంటే పది మంది అడిగి చూస్తారు. నాదా మన బిడ్డకు ప్రేమతోడి కళ్యాణం చెయ్యన్న అన్నప్పుడు మరి కైలాస మహానుభావుడు ఏమంట ఆలోచన చేసిండు. మరి ఊరు ఊరికల్ల ఉత్తరాలు వేసినట్టు, పల్లె పల్లెకల్ల పత్రాలు వేసినట్టు, మరి దేశపతి రాజులైనా నా బిడ్డని కళ్యాణం చేస్తానని ములారు ముంతవాం పుటానికి ఆకలి పుల్లయ్యను తయారు చేసిండు తండ్రి. ఆ సాకలి పుల్లయ్యను తయారు ఏనాడు చేసినాడు, ఆకలి పుల్లయ్య తయారు చేసి ములారు ముంతబట్టుకొని ఏనాడు వెళ్ళిపోతా ఉంటే తల్లి ఏనాడికైనా పొలమారగా చెప్పోత లింగన్న తోటి ఏనాడు చెప్పుకున్నదో. మరి అమ్మవారు చూసినవా, మరి ఏనాడికైనా కాని పోతలింగడి కళ్ళ చూసి సాకలి పుల్లి కాని ప్రాణం తీయపోతే నా పేరు పొలమారు మీద పోతలింగడు కాదా అని ముద్ద పట్టుకపోయటోని అవతారం లోపలంగా తల్లి పోషమ్మ తల్లి ఏనాడు. మరి ఒక్క సాకలి వాని ఎదురుగా మరి దగ్గరికి వచ్చినప్పుడు మాటలు సాకలి పుల్లిగాడు అన్నప్పుడు ఎక్కడ ఓతివి తమ్ముడా పోతరాదా అని అది చెయ్యంగానే పోతరాది ఏనాడు వారు

పుల్లయ్యను ఒక గాగు వట్టినట్టు మరి గిరగిర దింపి ధరణి కేసి కొట్టంగా విలివిల ప్రాణాలు ఎల్లిపోతా ఉన్నాయి. సాగలి పుల్లయ్య ఇక్కడ జీవనం ఏనాడు ఎల్లిపోయినాదో. దేశపతి రాజులకు మరి ఆ తల్లి పోషవ తల్లికి

కోశం ఒక కళ్యాణం చేసినప్పుడైనా గోపురాలు కట్టుకొని అన్నాడు ఉండంగా లోకాల శంకరుడి కళ్ళ చూసి నా బిడ్డకు లేని గుళ్ళు గోపురాలు ఈ నల్ల మోసమ తల్లికి నా రూపులే ఉన్నారు రకలే గుళ్ళు గోపురాలు ఎందుకని చెప్పి

కల్ల కలియుగం కలింగతాపారం మీద ఉప్పున్న ఒక చోట ఉడికేది ఉన్నది, ఊళ్ళు మాలు కట్టేది ఉన్నది. కలియుగం లోపల కూడా నీ గుళ్ళు గోపురాలు ఉండద్దు అని ఒక శివుడు ఒక శాపించినట్టు, మరి ఆ తల్లి ఒక దేశంగి రాజుకు నువ్వు దేవి పోషవ్వ తల్లికి, మరి ఏనాటికైనా కళ్యాణం.

0: మీరింతవరకు జానపద సంగీత కార్యక్రమంలో నల్లపోచమ్మ కథ ఒగ్గు కథ మూడవ భాగం విన్నారు. వినిపించిన వారు శ్రీ సాయిల్ల వెంకటయ్య బృందం వారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
3: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
4: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో. నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు. ముందుగా మిస్సమ్మ చిత్రం కోసం వసుంధరాదాస్ ఆలపించిన గీతం విందాం. గీత రచన భువనచంద్ర, సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

0: చిత్రసీమలో ఇప్పుడు హనుమాన్ జంక్షన్ చిత్రం కోసం శంకర్ మహదేవన్, స్వర్ణలత ఆలపించిన గీతం విందాం. గీత రచన వేటూరి, సంగీతం సురేష్ పీటర్స్.
1: ఖుషి ఖుషిగా ఉంది సుమ, మదనుడికే మనోరమ. ఖుషి ఖుషిగా ఉంది సుమ, మిసమిసల ఒయ్యారమ. మదనుడికే మనోరమ, మనసిస్తే యమాయమా.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. 6:50 వ్యవసాయ సూచనలు. అంశం ఎత్తుమడుల పద్ధతిలో సోయా చిక్కుడు పంట సాగు వివరాలు. 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో పశువుల దానా నిల్వలో శిలీంధ్రాలు నిర్వహణ ఈ అంశాన్ని గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ఉంటుంది. ఈ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమంలో రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ సుధీర్ బాబు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు తెలియచేస్తారు. ఈ కార్యక్రమ అనుసంధానకర్తగా డాక్టర్ వీరన్న భూక్య వ్యవహరిస్తారు. శ్రోతలు మీ సందేహాల నివృత్తికై ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2324-0852, 2324-0853, ఎస్టీడీ కోడ్ 040, 2324-0852, 2324-0853, ఎస్టీడీ కోడ్ 040. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సెంటర్ల తీరుతెన్నుల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. 8:15 పార్లమెంట్ కార్యకలాపాల సమీక్ష, 9:15 స్పాట్లైట్, 9:30 పబ్లిక్ స్పీక్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయం రికార్డింగ్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి.

ఇక రేపటి ప్రసారాలలో భాగంగా ప్రభాత ప్రసారంలో 6:10 భావన కార్యక్రమంలో బద్ధకం గురించి డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి లఘు ప్రసంగం ప్రసారమవుతుంది. 6:15 భక్తరంజని కార్యక్రమంలో హనుమత్ పంచరత్నం ఆంజనేయ స్థుతి ప్రసారమవుతాయి. 6:35 పొలం పనులు అంశం ఎల్నినో ప్రభావంలో అనుకూలమైన పంటలు శాస్త్రవేత్త కె సమత గారి ప్రసంగం ఉంటుంది. 7:00 సంగారెడ్డి జిల్లా సమాచార లేఖ అందిస్తున్నవారు సిహెచ్ నరహరి. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో శ్రీ పల్లెర్ల రామ్మోహన్ రావు గారిచే కవితా పఠనం. ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన ఆర్థరైటిస్ సమీకృత వైద్య విధానం. డాక్టర్ నేలపట్ల సుధీర్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఎనిమిది 30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి జి శ్రీవిద్య గారి గానం ప్రసారమవుతుంది. ఇక 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో కె హిమజ గారి గానం. 11:30 సుగం సంగీత్ కార్యక్రమంలో శ్రీమతి బేగం అక్తర్ గారిచే గజల్స్ ప్రసారమవుతాయి. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ సందర్భంగా తల్లిపాలు పిల్లల హక్కు ప్రపంచ తల్లిపాలు వారోత్సవాల సందర్భంగా శ్రీమతి ఘండికోట లక్ష్మీ మంజుష గారితో ప్రత్యేక కార్యక్రమం. కస్తూరి కన్నడ కార్యక్రమం 2:30 సాయంత్రం. 5:03 జానపద సంగీత కార్యక్రమంలో యశోదరాణి కథ ఒగ్గు కథ 1వ భాగం వినిపిస్తారు శ్రీ బొల్లి మనోజ్ కుమార్ బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యాచరణ బృందం రెండో సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు హైదరాబాద్లో జరుగుతుంది. PKOC-2 డీప్ సైడ్ బొగ్గు బ్లాక్ సింగరేణికి దక్కడం సంతోషకరమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో నిమ్స్ ఆసుపత్రిలో గడిచిన 2.5 ఏళ్లలో 1000 రోబోటిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి కావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్యులు సిబ్బందిని అభినందించారు. వాతావరణ శాఖ ఈరోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 18 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యాచరణ బృందం 2వ సమావేశం రేపు ప్రారంభమవుతుంది. బ్రిక్స్కు భారత్ అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో రేపు ఎల్లుండి జరిగే ఈ సమావేశాలకు కేంద్ర సిబ్బంది శిక్షణ విభాగం ఆతిథ్యం ఇస్తోంది. సభ్య దేశాల ప్రతినిధులు, విధాన రూపకర్తలు, అవినీతి నిరోధక సంస్థల అధికారులు ఇందులో పాల్గొంటారు. ఆస్తుల రికవరీ, సీమాంతర అవినీతిని అరికట్టడం, పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో అవినీతి ప్రమాదాలను ఎదుర్కోవడంపై చర్చలు జరుగుతాయి. చివరి రోజు సాంకేతిక ఆధారిత నైతిక పరిపాలనపై ప్రత్యేక సమావేశం కూడా నిర్వహిస్తారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవాల్లో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సతీమణి జానకి శుక్లా పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన గవర్నర్ దంపతులు రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలు కలగాలని ప్రార్థించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సమీపంలోని PKOC-2 డీప్ సైడ్ బొక్కు బ్లాక్ సింగరేణికి దక్కడం సంతోషకరమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సింగరేణి కార్మికులు, యాజమాన్యం, కార్మిక సంఘాల ప్రతినిధులు తెలంగాణ ప్రజలకు ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ బ్లాక్లో సుమారు 180 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయని, 25 ఏళ్ల పాటు ఏటా 60 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ద్వారా సుమారు 2000 మందికి ఉపాధి లభించడంతో పాటు రాష్ట్రానికి గణనీయమైన ఆదాయం సమకూరుతుందన్నారు. నైని, తాడిచెర్ల 2 PKOC-2 బ్లాక్లు సింగరేణికి లభించడం వల్ల సంస్థకు దీర్ఘకాలిక ఇంధన భద్రత, ఆర్థిక బలం, ఉద్యోగ భద్రత మరింతగా పెరుగుతాయని కేంద్ర మంత్రి చెప్పారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో గడిచిన 2.5 ఏళ్లలో 1000 రోబోటిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి కావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఘనత సాధించిన నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్, వైద్య బృందం, నర్సింగ్ సిబ్బంది, ఆపరేషన్ థియేటర్ సిబ్బందిని ఆయన అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలను సామాన్య ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. నిమ్స్లో నిర్వహించిన రోబోటిక్ శస్త్రచికిత్సల్లో 90% పైగా ఆరోగ్యశ్రీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇటీవలే 2000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల మైలురాయిని చేరుకున్న నిమ్స్ ఇప్పుడు 1000 రోబోటిక్ శస్త్రచికిత్సలు పూర్తి చేసి మరో రికార్డు నెలకొల్పిందని ముఖ్యమంత్రి చెప్పారు. దివంగత మాజీ మంత్రి పెద్ది సుదర్శన్ రెడ్డి విషయంలో బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి జీవించి ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనను నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. ఆయన మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అధికారిక పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించి గౌరవించిందన్నారు. ఉద్యమకారులను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం బీఆర్ఎస్కు అలవాటేనని మంత్రి వ్యాఖ్యానించారు. స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన సమన్వయ సమావేశంలో ఆయన ఏర్పాట్లు సమీక్షించారు. 15 తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ సైనిక్ స్మారక్ వద్ద అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారని జాజు చెప్పారు. భద్రత, ట్రాఫిక్, వేదిక, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య, అగ్నిమాపక తదితర ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి రాష్ట్ర ప్రతిష్టకు తగిన విధంగా వేడుకలను విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలు గణనీయంగా పెరిగాయి. 2026-27 విద్యా సంవత్సరంలో ఇంటర్ మొదటి సంవత్సరంలో 85,400

0: 3,53 మంది విద్యార్థులు చేరగా గత ఏడాదితో పోలిస్తే ఇది సుమారు 14% పెరుగుదలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ తెలియజేసింది. ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొదటి 2 సంవత్సరాలు కలిపి 164,700 మంది విద్యార్థులు చదువుకుంటున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో మీ సేవా కేంద్రాలను మరింతగా పటిష్టపరిచి ప్రజలకు నాణ్యమైన డిజిటల్ సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో ప్రపంచ బ్యాంక్ డిజిటల్ ఏషియా పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ మహేష్ ఉత్తమ్ చందానితో జరిగిన సమావేశంలో డిజిటల్ గవర్నెన్స్, కృత్రిమ మేధస్సు, సైబర్ భద్రత, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్స్ ఏర్పాటు తదితర అంశాలపై ఆయన చర్చించారు. డిజిటల్ రంగంలో పెట్టుబడుల కోసం సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలు సిద్ధం చేయాలని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు సూచించారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. కామారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్తో పాటు జగిత్యాల, భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, యాదాద్రి, భువనగిరి సహా 18 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. మారుపాక గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ సౌందర్య మాట్లాడుతూ,
1: పుట్టినప్పటి నుండి 6 నెలల వరకు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి, ఎలాంటి పదార్థాలు ఇవ్వకూడదు, పాలు నీళ్లు వంటివి కూడా ఇవ్వరాదు. తల్లి పాల వలన బిడ్డకు వ్యవధి కూడా పెరుగుతుంది, తల్లులు కూడా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క తల్లి పాలు తప్పకుండా ఇవ్వాలి.
0: ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన పెంచాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రూపొందించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించే పోస్టర్ను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కూడా ఈరోజు ఆవిష్కరించారు. శిశువుకు సహజ రోగ నిరోధక శక్తిని పెంపొందించి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు బలమైన పునాది తల్లిపాలు వేస్తాయని ఆయన అన్నారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు HPV టీకా తప్పనిసరిగా వేయించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏంజల్ ఆల్ఫ్రెడ్ సూచించారు. ప్రభుత్వం బాలికలకు ఉచితంగా టీకా అందిస్తుందని, జిల్లాలోని అన్ని ఏరియా ఆసుపత్రులు, CHC, PHCల్లో ఈ వ్యాక్సిన్ ఉచితంగా అందుబాటులో ఉందని చెప్పారు. కోమరం భీమా సిఫాబాద్ జిల్లా కేంద్రంలో నెహ్రూ యువ కేంద్రం, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల సంయుక్తంగా నిర్వహించిన నషాముక్త యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమంలో శాసనసభ్యురాలు కోవలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వికసిత్ భారత్ కావాలంటే ముందు నషా ముక్తి యువత ఉండాలని అన్నారు. విషాదంలోనూ మానవత్వాన్ని చాటిన అవయవదాతల కుటుంబాలు మానవత్వానికి నిలువెత్తిన నిదర్శనమని నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా అవయవదానం చేసిన కుటుంబ సభ్యులను ఆయన ఈరోజు సత్కరించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరి వాణినగర్ విజయ గణపతి ఆలయంలో బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గంలోని 230 ఆలయాలకు 76 లక్షలను విప్ బీర్లాయలయ్య, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అందజేశారు. ములుగు జిల్లాలో గత నెలలో చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 129 మంది వెట్టి చక్కెర చేసే పిల్లలను రక్షించామని ముస్కాన్ జిల్లా ఇన్ఛార్జ్ అధికారి కిషోర్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: బాబు, నిన్న నా మేనల్లుడి ఇంటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా 2 ఫ్రిడ్జ్లు, అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? 0. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
3: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
2: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. pmsuryaghar.gov.in.
4: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. లోకసభయా సర్వోచ్చ న్యాయాలయస్య న్యాయాధీశానాం సంఖ్య

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్ లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు, తెలంగాణ రాష్ట్రంలో సోయా చిక్కుడు పంటను ఎక్కువగా ఎత్తుమడుల పద్ధతిలో సోయా పంట సాగు చాలా లాభదాయకంగా ఉంటుందని, మనకు మన రైతు సోదరులకు వివిధ రకాలైన సూచనలు చేస్తున్నారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో సోయా చిక్కుడు పంటను ఎక్కువగా వర్షాధారంగా నల్లరేగడి భూముల్లో సాగు చేస్తున్నారు. గత 4-5 సంవత్సరాల నుండి వర్షాలు ఆలస్యంగా జూన్ చివరి వారంలో కురవడం వలన రైతులు ఎక్కువగా సోయా చిక్కుడు సాగుపై మొగ్గు చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు సోయా సాగు చేయడం ప్రారంభించారు. ప్రతి సంవత్సరం సోయా సాగు విస్తీర్ణం తెలంగాణ రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతుంది. కానీ వర్షాలు సరైన రీతిలో కురవకపోవడము, పంట పెరుగుదల దశ, కోత సమయంలో అధిక వర్షాలు కురవడంతో రైతులు సోయా పంట సాగులో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పంట పెరుగుదల దశలో అధిక వర్షాలకు పంట నష్టపోవడంతో రైతులు సోయా పంటను భూమిలో కలియదునుతున్నారు. దీనివలన రైతులు విత్తనం ఖరీదు, విత్తే ఖర్చు కలుపుకొని దాదాపు 5,000 నుండి 6,000 వరకు నష్టపోతున్నారు. కోత సమయంలో అధిక వర్షాలు కురవడం విత్తనము నాణ్యత తగ్గి రైతులు నష్టపోతున్నారు. ఈ విధంగా సోయా సాగు చేసే రైతులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు సోయా పంటను ఎత్తుమడుల పద్ధతిలో సాగు చేసి లాభాలు పొందవచ్చు. ఈ పద్ధతిలో భూమిని సమాంతరంగా దున్ని చదును చేసిన తర్వాత రైతులు ట్రాక్టర్తో నడిచే బ్రాడ్ బెడ్ ప్లాంటర్ ద్వారా విత్తనం విత్తుకోవాలి. ఈ పద్ధతిలో యంత్రం నేలను ఎత్తుమడులలో విభజిస్తూ విత్తనాలను విత్తుతుంది. ఈ విధంగా విత్తుకున్నప్పుడు ఎకరానికి 20 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఈ యంత్రంతో మడి మడికి మధ్య దూరాన్ని, మడిపై విత్తే మొక్క వరుసకు మధ్య దూరాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. సోయా చిక్కుడు పంటకు 90 సెంటీమీటర్లు ఎడములో మడులు, 2 మడుల మధ్య 15 సెంటీమీటర్ల లోతు, 30 సెంటీమీటర్ల ఎడం గల కాలువ తయారు చేసుకొని ప్రతి మడి మీద 2 వరుసల్లో సోయాను విత్తుకోవాలి. మరి ఈ విధంగా విత్తుకోవడం వలన ఎటువంటి లాభాలు వస్తాయి అన్న వివరాలు ఇలా అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. సాధారణ పద్ధతిలో అధిక వర్షాలు కురిసినప్పుడు నీరు పంట పొలాల్లో నిలబడి ఉండడం వలన మొక్క ఎదుగుదల తగ్గి దిగుబడి తగ్గిపోతుంది. అలాగే వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు బెట్ట పరిస్థితులు పంటపై ప్రభావం చూపిస్తాయి. కానీ ఎత్తుమడల పద్ధతిలో సోయా సాగు చేసినప్పుడు, అధిక వర్షాలు కురిసినప్పుడు నీరు మడల మీద నుండి కాలువలోకి చేరి మొక్క నీటి ముంపుకు గురి కాకుండా కాపాడుతుంది. కాలువలో నిలిచిన నీరు మొక్క వేరు మండలంలోకి క్రమముగా చేరడం వలన మొక్క బెట్టకు గురి కాకుండా ఉంటుంది. ఈ పద్ధతిలో మొక్క బలంగా పెరిగి ఎక్కువ దిగుబడిని ఇచ్చే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు చెప్పిన విధంగా మొక్క ఆరోగ్యంగా పెరగడం వలన చీడపీడల బెడద, రోగాల తాకిడికి తక్కువగా ఉంటుంది. ఈ పద్ధతిలో బాగా ఎత్తుగా పెరిగి ఎక్కువ కొమ్మలు వేసే రకాలు సాగు చేసుకోవాలి. అధిక వర్షాలు కురిసే ప్రాంతాల్లో, నల్లరేగడి నేలల్లో ఇప్పుడు చెప్పిన విధంగా లాభదాయకంగా సోయా సాగు చేసుకోగలరని సూచన అందిస్తున్నారు. ఇక తొలకరిలో సోయా చిక్కుడు తర్వాత శనగ, గోధుమ, జొన్న, మొక్కజొన్న లేదా ఆవాలు, మినుము మొదలగు పంటలను సాగు చేసి ఏక పంటగా సాగు చేసే వాణిజ్య పంటల కంటే అధిక ఆదాయము పొందవచ్చు. తర్వాత ఈ సోయా చిక్కుడు పంటలో సమగ్ర ఎరువులను ఏ విధంగా మనం నిర్వహించుకోవాలన్న వివరాలు అందిస్తున్నారు. భూసార పరీక్ష ఫలితాలను దృష్టిలో పెట్టుకుని రసాయనిక ఎరువుల మోతాదును వినియోగించాలి. సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని పాటించడం ద్వారా పంట పెట్టుబడి ఖర్చును ఆదా చేయవచ్చు. ఎకరాకు 25 కిలోల నత్రజని, 24 నుండి 30 కిలోల భాస్వరం, 16 నుండి 20 కిలోల పొటాషినిచ్చే ఎరువులను చివరి దుక్కిలో వేయాలి. ఆ తర్వాత సిఫారసు చేసిన నత్రజని ఎరువులలో 50% నత్రజనిని పైపాటుగా కాయలు అభివృద్ధి చెందే దశలో, అనగా 45 నుండి 50 రోజుల సమయంలో వేసి మట్టితో కప్పాలి. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేస్తే 11% గంధకం, 21% కాల్షియం కూడా అదనంగా లభ్యమవుతుంది. ఎకరానికి 20 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్ను చివరి దిక్కులో వేయాలి. జింకు ధాతులోప లక్షణాలు కనబడినచో లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను వారం రోజుల వ్యవధిలో 2 సార్లు

0: పిచికారీ చేసుకోవాలి. కాయలు ఏర్పడే సమయంలో యూరియాని 2%, నీటిలో కరిగే ఎరువులైన 13.045 లేదా 3.19 లేదా 20/20/20% 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసినట్లయితే అధిక దిగుబడిని పొందవచ్చు. ఇక సమగ్రమైన కలుపు నివారణ చర్యలు ఈ విధంగా: పంట మొదటి దశ 45 రోజుల వరకు కలుపు సమస్య లేకుండా జాగ్రత్త పడాలి. విత్తే ముందు ఎకరాకు ఫ్లూక్లోరాలిన్ 45% వేసి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసి భూమిలో బాగా కలియదున్నాలి. పెండిమిథాలిన్ 30% వేసి 1.4 లీటర్లు లేదా 38.8% వేసి 700 మిల్లీలీటర్లు లేదా అలాక్లోర్ 50% లేదా అలాక్లోర్ 50% వేసి 1 లీటరు లేదా డైక్లోసులుం 84% WDG 12.4 గ్రాములు ఎకరానికి చొప్పున విత్తిన 48 గంటలలోపు పిచికారీ చేయాలి. విత్తిన 20-25 రోజులకు గొర్రుతో అంతర్కృషి చేయాలి. అంతరకృషి చేయలేని పక్షంలో విత్తిన 20-25 రోజులప్పుడు కలుపు మొక్కలు 2-3 ఆకులు తొడిగిన దశలో క్విజలాపాపిథైల్ 9% 400 మిల్లీలీటరు లేదా ప్రొపాక్విజాసాఫ్ 10% వేసి 250 మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున పిచికారీ చేసి గడ్డి జాతి మొక్కలను నిర్మూలించుకోవచ్చు. ఇలాగే ఇమాజితాఫిర్ 10% వేసి 300 మిల్లీలీటర్లు లేదా ఎసిఫోర్ఫెన్ 16.5% ఇంకా సోడియం క్లోడినాపాప్ ప్రోపర్జిల్ 8% వేసి 400 మిల్లీలీటర్లు లేదా ఇమాజితాఫిర్ ఇంకా ఇమాజామాక్స్ 40 గ్రాములు లేదా ప్రొపాక్విజాఫాస్ ఇంకా ఇమాజితాఫిర్ 800 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారీ చేసి వెడల్పాకు గడ్డి జాతి కలుపును నిర్మూలించుకోవచ్చు. గడ్డి ముదిరిన పక్షంలో ఈ కలుపు మందుల వినియోగం లాభదాయకంగా ఉండదు. సమగ్ర కలుపు చీడపీడల యాజమాన్యంలో భాగంగా ఇమాజితాఫిర్ 300 మిల్లీలీటర్లు క్విజలాపాప్ ఇథైల్ 400 మిల్లీలీటర్లు గడ్డి మందును క్లోరాంట్రో నిలిప్రోల్ 40 మిల్లీలీటర్లు లేదా ఇండాక్సాకార్బ్ 120 మిల్లీలీటర్లు లేదా క్వినాలాపాస్ 400 మిల్లీలీటర్లు పురుగుల మందుల మిశ్రమాన్ని కలిపి పంట 25 రోజుల సమయంలో పిచికారీ చేయడం వలన అన్ని రకాలైన గడ్డి జాతులు పంట మొదటి దశలో ఆశించు కాండపు ఈగ పెంకు పురుగు సమస్యను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక నీటిని ఏ విధంగా మనం అందించాలి ఈ పంటకు? సోయా చిక్కుడు ప్రధానంగా వర్షాధారపు పంట. సుమారుగా 350 నుండి 400 మిల్లీమీటర్లు నీరు ఈ పంటకు అవసరం ఉంటుంది. బెట్ట పరిస్థితులు ఎదురైనప్పుడు 12-15 రోజులకు ఒకసారి 1-2 నీటి తడలను ఇచ్చి అధిక దిగుబడులు సాధించాలి. పుష్పించు దశ నుండి గింజ అభివృద్ధి చెందే దశ 45-75 రోజుల మధ్య తేమ సున్నిత దశ. ఈ దశలో నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఎత్తుమడల పద్ధతిలో సోయా పంటను సాగు చేసుకొని రైతులందరూ చక్కటి లాభాలు పొందగలరని ఆశిస్తున్నారు.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 August. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
2: PM జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఇప్పుడొక సినీ గీతం.

రాబోయే చందమామ చిత్రం నుంచి పాట విన్నారు. ఆకాశవాణి సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే బిల్లు వల్ల న్యాయ వ్యవస్థ సామర్థ్యం పెరిగి కేసుల పరిష్కారం వేగవంతమవుతుందని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారు. నీట్ మొదలైన అంశాల

ఆర్టీసీపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయసభలు రేపటికి వాయిదాపడ్డాయి. మన దేశ రక్షణ వ్యవస్థ సజావుగా పనిచేసేందుకు సైనిక పౌర విభాగాలు రెండూ సమన్వయంతో పనిచేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పాకిస్తాన్ సైనిక బలగాలకు వ్యతిరేకంగా పౌర నిరసనలు పెరగడంతో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో శాంతి భద్రతల పరిస్థితి మరింతగా దిగజారింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026ను లోక్సభ ఆమోదించింది. భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి సుప్రీంకోర్టు

0: మేలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కు పెంచేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక ఆర్డినెన్స్ జారీ చేశారు. ఈరోజు లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు రెండోసారి వాయిదా పడ్డ తర్వాత సమావేశమైనప్పుడు కేంద్రం తరఫున న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి దూరదృష్టితో కూడిన నాయకత్వంలో సంస్కరణ, పనితీరు, పరివర్తన అనే మంత్రం సమర్థవంతంగా అమలవుతోందని అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ సందర్భంగా అన్నారు. న్యాయ వ్యవస్థలో జరుగుతున్న సంస్కరణల ప్రక్రియలో ఈ బిల్లు ముఖ్యమైన ముందడుగని మంత్రి పేర్కొన్నారు.
1: आज प्रस्तुत ये विधेयक भी न्याय क्षेत्र में उसी सुधार श्रृंखला की एक महत्वपूर्ण कड़ी है. वर्तमान परिप्रेक्ष्य में माननीय सर्वोच्च न्यायालय में लंबित मामलों की बढ़ती संख्या तथा न्याय कार्य प्रणाली को अधिक एफिशिएंट एवं इफेक्टिव बनाने के उद्देश्य से इस अमेंडमेंट बिल में चीफ जस्टिस ऑफ इंडिया सहित अन्य न्यायाधीशों की संख्या 34 से बढ़ाकर 38 किए जाने का प्रावधान किया गया है.
0: సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా న్యాయ వ్యవస్థను మరింత సమర్థవంతంగా, ప్రభావవంతంగా తీర్చిదిద్దేందుకు బిల్లు తీసుకొచ్చినట్లు మేఘ్వాల్ చెప్పారు. ఈ చర్య న్యాయపరమైన సామర్థ్యాన్ని మరింతగా బలోపేతం చేస్తుందని, కేసుల సత్వర పరిష్కారానికి ఉతమిస్తుందని, పౌరులకు సకాలంలో న్యాయం అందించడంలో మైలురాయిగా నిలుస్తుందని అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారు. ఈ ఏడాది జనవరి 1 నాటికి సుప్రీంకోర్టులో 92,000 పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. 2019 నుంచి దాదాపుగా మంజూరైన పూర్తి సామర్థ్యంతో 34 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నప్పటికీ గత ఏడాది 65,000 పైగా కేసుల పరిష్కారానికి గాను సుప్రీంకోర్టులో 75,410 కొత్త కేసులు దాఖలయ్యాయి. కేసులు దాఖలు కావడానికి, వాటి తుది పరిష్కారానికి మధ్య నిరంతరం అంతరం ఉండే అనేది డాకెట్ నిర్వహణలో ముఖ్యంగా పాత పెండింగ్ విషయాలు పెద్ద ధర్మాసనాల ద్వారా విచారణ జరగాల్సిన కేసుల విషయంలో కొనసాగుతున్న సవాల్ను స్పష్టం చేస్తోందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల బ్యాక్లాగ్ పరిష్కరించడానికి కోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం అత్యవసరమైన సాధ్యమైన పరిష్కారాల్లో ఒకటి. అంతకుముందు మొదటి వాయిదా తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు సభాధ్యక్షుడి స్థానంలో ఉన్న కృష్ణప్రసాద్ తెనేటి ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లెజిస్లేటివ్ వ్యవహారాలు చేపట్టేందుకు ప్రయత్నించారు. గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రి రావేంద్రజీత్ సింగ్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ బిల్ 2026 ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్కు సమగ్ర చట్టపరమైన రూపాన్ని ఇచ్చేందుకు, స్టాటిస్టికల్ సైన్సెస్ అనుబంధ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కేంద్రంగా రాణించేలా చేయాలని ప్రతిపాదించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్ 2026ను ప్రవేశపెట్టారు. ఇదిలా ఉండగా నీట్ సమస్యపైన విద్యార్థుల నిరసన సమయంలో జరిగినట్లు ఆరోపించిన పోలీస్ చర్యపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు ముందు భాగంలోకి దూసుకొచ్చారు. తమ సీట్లకు వెళ్లవలసిందిగా సభాధ్యక్షుడు సభ్యులను కోరారు. సభలోకి ప్లాకార్డులు, బ్యానర్లు తీసుకురావడం తగదని, సభ్యులు పార్లమెంటరీ మర్యాదలు పాటించాలని ఆయన అన్నారు. గందరగోళం కొనసాగడంతో లోక్సభ ముందు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది.
2: विपक्ष से कई सदस्यों ने अपोज करने का नोटिस दिया है. अभी मैं उनके नाम भी पढ़ा हूँ. आप उनको मौका देंगे नहीं देंगे, आप सोचिएगा. इस तरह ये प्लेकार्ड लेके आना, पहली बार कई बार बोल चुके हैं, इट इज अगेंस्ट द नॉर्म्स ऑफ द पार्लियामेंट, यू कैन नॉट डू दिस. अगर आप इसी तरह चलते हैं तो कैसे आगे चलेगा.
0: అయితే సభలో గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఆమోదించింది. 2006 నాటి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి చట్టాన్ని సవరించేందుకు ఈ బిల్లును రూపొందించారు. చెల్లింపుల్లో జాప్యాన్ని పరిష్కరించేందుకు, వివాద పరిష్కారాన్ని సులభతరం చేయడానికి ఈ బిల్లును రూపొందించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల నుంచి వస్తువులు లేదా సేవల కొనుగోలుకు సంబంధించి ప్రతి ప్రభుత్వ రంగ సంస్థ ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టంలో అన్ని ఇన్వాయిస్లను పరిష్కరించాలని బిల్లులో నిర్దేశించారు. ఈ బిల్లు ప్రకారం వివాదం విషయంలో మధ్యవర్తిత్వం విఫలమైతే మధ్యవర్తిత్వం ముగిసిన తేదీ నుండి 30 రోజుల్లోపు రెఫరెన్స్ చేయాలి. అలాగే విచారణ పూర్తయిన తేదీ నుంచి 90 రోజుల్లోపు తీర్పు ఇవ్వాలని కూడా బిల్లులో నిర్దేశించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖలోని సైనిక పౌర విభాగాల మధ్య మరింత సమన్వయం అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో ఈరోజు 85వ ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ సివిలియన్ సర్వీస్

0: సర్వీసెస్ డే వేడుకను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఇది మారుతున్న భద్రతా సాంకేతిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటుందన్నారు. యూనిఫామ్ ధరించిన వారు, సివిల్ సర్వీసులు రెండో దేశమే ప్రథమం అనే ఒకే నిబద్ధతను పంచుకుంటాయని, లక్ష్యం ఒకటే అయినప్పుడు వ్యవస్థలోని ప్రతి అంశం జాతీయ శక్తిగా మారుతుందని రక్షణ మంత్రి అన్నారు.
1: आज भारत में यूनिफॉर्म और सिविल सर्विस दोनों का एक ही कमिटमेंट है, राष्ट्र प्रथम, नेशन फर्स्ट. जब उद्देश्य एक हो तो व्यवस्था की हर शक्ति राष्ट्रीय सामर्थ्य में बदल जाती है. सिविलियन और मिलिट्री ऑफिसर्स के बीच स्ट्रक्चर्ड क्रॉस एक्सपोजर को और अधिक बढ़ाने की आवश्यकता है.
0: కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ రోజు ఢిల్లీలో ఉజ్బెకిస్తాన్ పెట్టుబడులు పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి లజీజ్ కుద్రాదోవ్తో సమావేశమయ్యారు. తమ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, ఫార్మాస్యూటికల్స్, కనెక్టివిటీ, డిజిటల్ టెక్నాలజీ, తయారీ రంగాల్లో సహకారాన్ని పెంపొందించడం ద్వారా భారత్ ఉజ్బెకిస్తాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై తాము చర్చలు జరిపినట్లు పీయూష్ గోయల్ సోషల్ మీడియాలో తెలియజేశారు. నిరంతరంగా సంస్థాగత సంస్కరణలు, సాంకేతికత ఆధారిత పాలన, నిరంతర పర్యవేక్షణ దేశంలో విజిలెన్స్ ఫ్రేమ్వర్క్ను గణనీయంగా బలపరిచాయని సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పదవీ విరమణ చేస్తున్న కేంద్ర విజిలెన్స్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ్తో సమావేశం సందర్భంగా మంత్రి మాట్లాడారు. సుమారు 3 నుంచి 4 ఏళ్లలో క్రమశిక్షణ కేసుల పెండింగ్ సంఖ్య 4,000 నుండి దాదాపు 700కు గణనీయంగా తగ్గడానికి ఈ సంస్కరణలు కారణమని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో నిరసనకారులు తమ ప్రదర్శనలు కొనసాగించడంతో భద్రతా బలగాలు ఆందోళనకారులపై కాల్పులు జరిపారన్న ఆరోపణలతో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో భద్రతా పరిస్థితి రాత్రికి రాత్రి మరింతగా దిగజారింది. ముజఫరాబాద్, రావల్కోట్ ప్రాంతాల్లో భద్రతా బలగాలు అర్ధరాత్రి ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపాయని, కాల్పులు జరిగాయని అక్కడి నుంచి మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ నిరసనల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, పిల్లలు చేరుకోవడంతో ఈ కాల్పులు జరిగాయని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి ఒకరు తెలియజేశారు. గడిచిన 50 రోజులుగా అనేక మంది మహిళలు, పిల్లలు నిరసన జరుగుతున్న ప్రదేశంలో ఉండిపోగా నిన్న అనేక డజన్ల మంది ఆ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో నలుమూలల నుంచి ప్రజలు ఈ నిరసన ప్రదర్శనలో భాగస్వాములవుతుండడంతో ఆ ఉద్యమం ఆ ప్రాంతం అంతటా వేగంగా విస్తరిస్తుంది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నిన్న వెలువరించిన గణాంకాల ప్రకారం ఇంతవరకు మొత్తం 80 మందికి పైగా ఈ నిరసన ప్రదర్శనలో మరణించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త ఉత్కళమణి పండిట్ గోపబంధు దాస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఉత్కళమణిగా ప్రసిద్ది చెందిన గోపబంధు దాస్ తన జీవితాన్ని స్వాతంత్ర్యోద్యమం, విద్య, సామాజిక సేవ, పేదలు, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం అంకితం చేశారు. శిషాలు మరొకసారి. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే బిల్లు వల్ల న్యాయ వ్యవస్థ సామర్థ్యం పెరిగి కేసుల పరిష్కారం వేగవంతమవుతుందని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారు. ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. మన దేశ రక్షణ వ్యవస్థ సజావుగా పనిచేసేందుకు సైనిక, పౌర విభాగాలు రెండూ సమన్వయంతో పనిచేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో నిరసన ప్రదర్శనలు కొనసాగడంతో శాంతి భద్రతల పరిస్థితి మరింతగా దిగజారింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో పశువుల దానా నిల్వలో శిలీంధ్రాలు నిర్వహణ ఈ అంశాన్ని గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం. ఈ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమంలో రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ సుధీర్

0: బాబు గారు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి అనుసంధానకర్తగా డాక్టర్ వీరన్న భూక్య గారు వ్యవహరిస్తున్నారు. శ్రోతలు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 23240852 23240853, ఎస్టీడీ కోడ్ 040 ఫోన్ నెంబర్లు మరోసారి 23240852 23240853. ఈ రెండు నెంబర్లకు ఫోన్ చేయొచ్చు, ఎస్టీడీ కోడ్ 040ను జత చేసి. పశువుల దాణా నిల్వలో శిలీంధ్రాలు నిర్వహణ ఈ అంశాన్ని గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. కార్యక్రమంలోకి వెళ్లే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 23680555 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
0: ఇక ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలోకి వెళదాం.
2: సార్ నమస్కారం. సార్
3: నమస్తే అండి.
2: ప్రస్తుతం పశువుల దాణా నిల్వలో శిలీంధ్రాల నిర్వహణ, ప్రధానంగా అసలు శిలీంధ్రాలు అనేవి ఏ విధంగా వచ్చి చేరుతుంటాయి, అవి ఎలా ఏర్పడుతుంటాయి, అంటే ఈ శిలీంధ్రాల నిర్వహణ అనేది ఎలా చేయాలి?
3: తప్పకుండా చెప్తానండి. రైతు సోదరులకు నమస్కారం. ఈ శిలీంధ్రాలని మనము ఇంగ్లీష్లో ఫంగై అంటాము. మనకి సాధారణంగా తెలుసు, మనకి మన ఇళ్లలో చూస్తూనే ఉంటాం మనము. సర్వసాధారణమైన అంశము లేదా పదార్థం మన ఇంట్లో బ్రెడ్ మీద ఎప్పుడైనా మీరు చూసే ఉంటారు, నిల్వ ఉంచిన లేకపోతే ఒక డేట్ మారిన తర్వాత కూడా ఉంచితే బ్రెడ్ పైన బూజు పడుతుంది. ఇదే బూజుని మనము ఇంగ్లీష్లో ఫంగై అంటాము లేదా మోల్డ్ అంటాము. అదే మనకి తెలుగులో అయితే మనము శిలీంధ్రం అంటాము. ఈ శిలీంధ్రము మనకి ముఖ్యంగా దేనివల్ల వస్తుందంటే, ఏ రకం వల్ల వస్తుందంటే, ఆస్పర్జిల్లస్. ఈ ఆస్పర్జిల్లస్ అనే శిలీంధ్రము లేదా ఫంగస్ వలన అది ప్రొడ్యూస్ చేసే టాక్సిన్, ఈ విష పదార్థము మన దాన ముడి సరుకులు ఏవైతే పత్తి చెక్క కావచ్చు లేకపోతే సన్ఫ్లవర్ అంటే మన ఏమంటారంటే మనకి పల్లి చెక్క, పత్తి చెక్క, ఇట్లా చెక్కల మీద ఎక్కువగా ఈ శిలీంధ్రము ఫంగస్ చేరి తగిన అంటే మాయిశ్చర్ ఎప్పుడైతే మనకి ఈ వర్షాకాలంలో ముఖ్యంగా వర్షాకాలంలో ఈ శిలీంధ్రము తన యొక్క ఈ ఎన్విరాన్మెంట్లో ఉన్న మాయిశ్చర్ని, తర్వాత ఈ ఉష్ణోగ్రత అంటే తక్కువ ఉష్ణోగ్రత, తర్వాత ఎండ లేకపోవడం లేకపోతే పొడి వాతావరణం లేకపోవడము, వీటన్నిటి కారణాల వల్ల ఈ శిలీంధ్రము ఫంగస్ యొక్క ఉధృతి లేదంటే గ్రోత్ ఎక్కువగా ఉండి, ఏదైతే ఈ దాన ముడి సరుకులు ఉంటాయో నిల్వ చేసిన ప్రదేశంలో కానీ పదార్థాలమైన కానీ ఈ శిలీంధ్రాలు ఎక్కువగా పెరిగి వాటి యొక్క బై ప్రోడక్ట్ అంటే ఎఫ్లాటాక్సిన్ అంటారు, ఆ టాక్సిన్ని ప్రొడ్యూస్ చేసి తద్వారా ఈ దాన ముడి సరుకుని పాడు చేస్తుంది. ఎప్పుడైతే ఈ పశువు ఈ శిలీంధ్రము వలన వచ్చిన ఈ టాక్సిన్ ఏదైతే దానాలో ఏర్పడుతుందో, ఆ దానాన్ని ఎప్పుడైతే పశువు తింటుందో దాని ద్వారా వచ్చే హెల్త్ ఎఫెక్ట్స్ అంటే రోగం లేదంటే పాల ఉత్పత్తి మీద జరిగే ప్రభావం లేదంటే ఏదైతే పశువు యొక్క గ్రోత్ అంటే దూడల యొక్క ఎదుగుదల లేదంటే రిప్రొడక్షన్ అంటే అది ఎదక రావడము ఎదక రాకపోవడము వీటన్నిటి మీద కూడా వాటి యొక్క ప్రభావం కనిపిస్తుంది. కాబట్టి పశుగ్రాసము లేదా దానాలో ఈ శిలీంధ్రాలు మనము చేరకుండా నివారించడం అనేది ఒకటే ఒక ఉపాయం ఒకటి. లేదంటే ఈ శిలీంధ్ర చేరిన తర్వాత ఏ విధంగా మనము దీన్ని దానా కానీ లేదా పశుగ్రాసాన్ని మనము ఆ శిలీంధ్రాల యొక్క ఎఫెక్ట్ వాటి యొక్క ప్రభావాన్ని తగ్గించే విధంగా ఏ విధంగా చేసుకోవాలన్నది కూడా ఒక స్టెప్.
2: ప్రధానంగా ఈ ఆఫ్లాటాక్సిన్స్ వల్ల వచ్చేటటువంటి అంటే ఇది మేతలో కలిపి ఉంటుంది శిలీంధ్రం అనేది ఆహారం మీద ఏర్పడటం వల్లనే నష్టాలు ఎక్కువగా వస్తాయనేది మీరు చెప్తున్నారు. మరి ఈ నష్టాలన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి సార్?
3: అయితే ఈ శిలీంధ్రాలు ముఖ్యంగా ఈ పశువుల యొక్క లివర్ అంటే మనకి కార్జం ఉంటారు కదా, ఆ లివర్లో ఉన్న రోగ నిరోధక శక్తిని తగ్గిస్తాయి. కాబట్టి మనం

0: మనం ఏమనాలంటే వాటి యొక్క నివారణతో పాటు ఈ హెల్త్ ఎఫెక్ట్స్ని మనం చూడాలి. అయితే ఈ శిలీంధ్రాల యొక్క డైరెక్ట్ ఎఫెక్ట్ లివర్లో ఉండడం వల్ల అక్కడి నుంచి ఈ యానిమల్ యొక్క గ్రోత్ తర్వాత పాల ఉత్పత్తి మీద సరాసరి వాటి యొక్క ప్రభావం పడుతుంది.
1: మీరు చెప్పినటువంటి ఈ నష్టాలతో పాటు పశువులపైన ఉండే ప్రభావం ఏ విధంగా ఉంటుంది?
0: ప్రభావం అంటే మనకి కావాల్సిన హెల్త్ హెల్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
1: ఇప్పుడు ఒక రైతు లైన్లో ఉన్నారు సార్, మాట్లాడండి సార్. హలో,
2: నమస్కారం అండి.
1: హలో సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నమస్కారం సార్, చౌగాన్ సోమయ్య, కందగట్ల గ్రామం, ఆత్మకురేష్ మండల్, సూర్యాపేట జిల్లా నుండి అండి.
1: ఓకే, నమస్కారం అండి. సోమయ్య గారు, సార్తో మాట్లాడండి. సార్ మాట్లాడండి,
0: చెప్పండి సార్.
2: నమస్కారం సార్.
0: నమస్కారం అండి
2: సార్. ఇప్పుడు ఈ పశువుల దాణం మీద శిలీంధ్రాల ప్రభావం
0: ఎస్ సార్
2: ఎంతవరకు ఉంటుంది? ముఖ్యంగా ఉన్న ప్రాణాంతకం, ముఖ్యంగా ఈ ఆవులు కానీ ఈ మేకలు గొర్రెల మీద ఉన్న ప్రాణాంతకమా?
0: ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇది ఒక విష పదార్థం అండి, ఎఫ్లోటాక్సిన్ అంటారు. ఇది వచ్చేసి మనకి క్రమేణి మనకి ఏంటంటే స్టోరింగ్ అవుతుందండి లివర్లో. మనకి మనకి ఏంటంటే లివర్లో అది క్రమంగా స్టోర్ అయ్యి ఉంటుంది. స్టోర్ అయ్యి అదొక అంటే ఒక 3 నెలలు 6 నెలలు అట్లా జరిగిన తర్వాత పశువు తన యొక్క ఎదుగుదల తర్వాత పాల ఉత్పత్తి ఇవన్నీ కూడా తగ్గిపోతుంది. ఇంకో విషయం కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ శిలీంధ్రాల యొక్క అంటే ఈ శిలీంధ్రాల ద్వారా వచ్చే టాక్సిన్ ఏదైతే ఉంటుందో అది మనకి పాలలో కూడా కనిపిస్తుంది. కాబట్టి మనం ఏంటంటే చాలా జాగ్రత్త తీసుకోవాలి. తేమ తర్వాత గాలి ఇవన్నీ తగిలే విధంగా మన పదార్థాలని అంటే మన యొక్క స్టోరేజ్ని చేసుకుంటే దీని నుంచి రక్షించుకోవచ్చు. ఖచ్చితంగా ఏంటంటే శిలీంధ్రాల వల్ల మాత్రం పశువులకి హెల్త్ ఎఫెక్ట్ చాలా ఉంటుందండి.
2: సార్ ఇంకొక విషయం సార్,
0: చెప్పండి.
2: ఇప్పుడు పాలల్లో కూడా కనిపిస్తుంది అంటారు కదా?
0: అవునండి.
2: పాలు తీసుకునేప్పుడు మన మీద ఏమైనా ప్రభావం ఉంటుందా?
0: అంటే అదే చెప్తున్నా అండి, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అండి. అంటే చాలా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ దీర్ఘకాలికంగా ఉంటుందండి. ఇది సడన్ గా రాదు. అందుకే మనం ఏంటంటే పశువు మేత నుంచే మనము దీని యొక్క చూసుకుంటా ఉండాలి. పశువు ఏ విధంగా మేత ఇస్తున్నారు, ఆ మేతలో మరి ఈ శిలీంధ్రాలు ఉన్నాయా లేవా, లేకపోతే అవి బూజు పట్టినవి ఉన్నాయా లేవా చూసుకుంటూ అక్కడి నుంచి మొదలు పెట్టాలండి.
1: అలాగే రైతులు మరియు పెంపకందారులు ఈ నష్టాల నుంచి బయటపడటం కోసం ఏం చేస్తే బాగుంటుంది?
0: నియంత్రణ అండి. ఈ శిలీంధ్రాల యొక్క ఏంటంటే మనకి పశుగ్రాసాలు లేదా దానాల్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇది తేమ గాలి లేకపోవడం వల్ల జరిగే లేదా దానివల్ల వచ్చే ఈ శిలీంధ్ర యొక్క గ్రోత్ వల్ల పెంపుదల వల్ల తద్వారా వాటి యొక్క బై ప్రోడక్ట్ అంటే విష పదార్థాలు చేర్చుకోవడం వల్ల జరిగే నష్టం అండి. కాబట్టి మనం ఏంటంటే స్టోరేజ్ని మనం ప్రాపర్గా చేసుకోవాలి. ఒకటి దీంట్లో చాలా విషయాలు చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఈ పశుగ్రస దానాల్లో ముఖ్యంగా అసలుకి సీజనల్ చేరకుండా నివారించాలి. తర్వాత దాని ద్వారా ఏమవుతుందంటే ఏదైతే దానా సురక్షితంగా మనకి ఉంటుందో దాని ద్వారా మనకి ఏమంటారు శిలీంధ్రం యొక్క ఉత్పత్తి ఉండదు కాబట్టి ఎఫ్లోటాక్సిన్ ఉండదు. దీంట్లో మనకు కావాల్సిన పద్ధతులు ఏంటంటే ఒకటి తేమ శాతం నియంత్రించడం. దీంట్లో ఏంటంటే దాన నిల్వ చేసేటప్పుడు అందులో అంటే ఇప్పుడు దాన తెచ్చుకున్నాం మనం ముఖ్య ఫస్ట్ తెచ్చుకుంటాము. తెచ్చుకున్న తర్వాత ఏమవుతుందంటే తెచ్చుకునేటప్పుడే మనము దానాలో కనీసం 10 నుంచి 12% లోపల ఉండే తేమని మాత్రము మనం గుర్తించి అదే దానం తెచ్చుకుని నిల్వ ఉంచుకోవాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే మాత్రం మనం దానాన్ని తీసుకోవద్దు, ముఖ్యంగా ఇట్లాంటి వర్షాకాలంలో. అదొకటి. తర్వాత ఒకవేళ మనకు తప్పలేదు దానా తెచ్చుకోవాల్సిన అవసరం పడ్డ దానిలో తేమ వచ్చేసి 12% కానీ ఎక్కువ ఉందనుకోండి, రైతు సోదరులు గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఎండబెట్టి తర్వాతనే నిల్వ చేసుకునే విధంగా మనము ప్రయత్నం చేసుకోవాలి. తర్వాత పొడి వాతావరణం అంటే మన పశుగ్రాసాలు కానీ దానాలు కానీ ఎప్పుడు కూడా ఆ గదిలో తేమ లేకపోవడం, గోడలు కొన్ని ఇట్లా వర్షాకాలంలో కొన్ని తడి అయ్యి తర్వాత ఆ చెమ్మ చేరుతూ ఉంటుంది, అట్లా తడి లేకుండా గోడలు ఉండే విధంగా చూసుకుని ఎక్కడైతే మనము ఈ దానాను స్టోర్ చేస్తామో అక్కడ తడి లేకుండా ఉండటం వల్ల కూడా మనము ఈ దానా పదార్థాలని మనము శిలీంధ్రం నుంచి తప్పించవచ్చు. ఇది కూడా ఒకటి. ఇంకోటి ఎక్కడైతే మనకి స్టోరేజ్ రూమ్ అంటామో లేకపోతే ఎక్కడైతే మన దానాన్ని మనం స్టోర్ చేసుకుంటామో అక్కడ గాలి తర్వాత వెలుతురు పుష్కలంగా

0: ఉండాలి ఒకటి. తర్వాత ఎప్పుడు కూడా దానా పదార్థాలని డైరెక్ట్గా నేలపైన ఉంచకూడదు. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు తెలియకుండానే నేలలో చాలా చెమ్మ చేరు ఉంటుంది. ఆ చెమ్మ ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్గా ఈ దానా యొక్క బస్తాల్లో చేరి అక్కడ వరకు శిలీంధ్రాలు బాగా గ్రోత్ పెరిగి అది పై వరకు కూడా పాకుతుంది. కాబట్టి మనము ఎప్పుడు కూడా ఏదైతే స్టోరేజ్ అయితే నిల్వ ఉంచే ప్రాంతంలో మనము దానా బస్తాలని ఎప్పుడు కూడా డైరెక్ట్గా నేల మీద ఉంచకూడదు ఒకటి. నెక్స్ట్ ఎప్పుడు కూడా ఒకవేళ పొరపాటున గోడకు చెమ్మ తగిలినా సరే అది మనకి మన దానా బస్తాలకి తగలకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఒక అడుగు దూరంలో మన దానా బస్తాలని మనకి నిల్వ ఉంచుకునే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఇది ఒకటి. తర్వాత ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఒకటి ఏంటంటే మనం నెలకి 2 నెలలకి మనము దానాలు తెచ్చుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే అంటే ఫస్ట్ అంటే ఇప్పుడు నెలలో మొదటి వారం తెచ్చిన దానాన్ని మొదటిగా అదే వాడాలి. అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, అంటే మొదటిగా తెచ్చిన దానా యొక్క ఇంగ్రీడియంట్స్ని మొదటిగా వాడేస్తుంటే మనకేమవుతుందంటే నిల్వ ఉంచే టైంని తగ్గించుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ వచ్చిన దాన్ని మనం నెల లోపల వాడేస్తుంటాం, అదే నెలలో వచ్చిన 4వ వారంలో వచ్చిన మేతని అదే మళ్ళీ ఫస్ట్ దాని యొక్క సీక్వెన్స్ ప్రకారంగా అది వాడతాం అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రకారంగా మనం చేసుకోవచ్చు. అదే అండి. ఈ విధంగా ఇంకా తర్వాత ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి మన స్టోరేజ్ తర్వాత షెల్ఫ్ లైఫ్ పెంచడం కోసము, అట్లా చేసుకోవాలండి మనం.
1: సార్ ఇప్పుడు ఈ టాక్సిన్ బైండర్స్ మార్కెట్లో లభ్యత గురించి ఏ విధంగా ఉంటుంది, ఇవి ఎన్ని రకాలుగా దొరుకుతాయి, రైతులు ఏ విధంగా వీటిని వాడాలి?
0: అదే అండి, మనకి ఇప్పుడు తప్పలేదు మనకి ఇప్పుడు మనకేమంటారు ఎఫ్లోటాక్సిన్స్ ఆల్రెడీ పదార్థాలు అంటే మేతలో చేరి ఉన్నాయి. తర్వాత మనకేంటంటే ఈ ఏదైతే పశువు యొక్క జీర్ణకోశంలో ఆ టాక్సిన్స్ యొక్క ఎఫెక్ట్ తగ్గించాలి. కాబట్టి అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మనము ముఖ్యంగా ఏదైతే దానా మనము దానాలో కలిపే ముందు మనము ఈ టాక్సిన్ బైండర్స్ అంటారండి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. అవి వచ్చేసి మనకి రకరకాలుగా ఉంటాయి, ఒకటేమో ఇనార్గానిక్ ఒకటేమో ఆర్గానిక్ ఈ విధంగా ఉంటాయి. ఇవేంటంటే జంతువుల జీర్ణ వ్యవస్థలో ఇవి అయితే ఈ టాక్సిన్ బైండర్స్ ఉంటాయో అవి ఈ టాక్సిన్స్ బైండ్ అయిపోయిన తర్వాత అవి పశువు యొక్క రక్తంలో కలవకుండా వాటిని పట్టుకొని తర్వాత అయితే మన మూత్రం కానీ మలంలో కానీ అవి బయటకు వచ్చేస్తాయండి. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ టాక్సిన్ బైండర్స్ ఈ ఆఫ్లోటాక్సిన్ ఏదైతే శిలీంధ్రాల యొక్క ఎఫెక్ట్ ఉంటుందో వాటిని తగ్గిస్తాయి అనమాట అండి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి అది కమర్షియల్గా. ఇప్పుడు హిమాలయ వాళ్ళవి ఒక హిమ్టాక్స్ అని లేకపోతే గ్రోవెల్ టాక్సిన్ బైండర్ అని తర్వాత యావిటాక్ వాళ్ళది అబ్జార్బర్ అంటే రకరకాలుగా ఉన్నాయి. మీరు ఒకటే మనం ఏం అర్థం చేసుకోవాల్సిందంటే ఏదైతే మనకి ఈ ఆఫ్లోటాక్సిన్ ఉన్నాయో వాటికి సంబంధించి మార్కెట్లో టాక్సిన్ బైండర్స్ అవైలబుల్ ఉన్నాయి, వాటిని ఉపయోగించి మనము ఈ శిలీంధ్రాల యొక్క ఒక ఎఫెక్ట్ని మనము తగ్గించవచ్చు.
1: ప్రధానంగా ఈ పశుగ్రాసం లేదా దాణాలో శిలీంధ్రాలు ఏ విధంగా చేరకుండా నివారించాలి?
0: అదే నిన్ను చెప్పినట్టు మనకి ఒకటేమో గాలి వెలుతురు ఒకటి, తర్వాత చెమ్మ మాయిశ్చర్ తగలకుండా చూడాలి. ఇది కాకుండా మనము ఒక పద్ధతి చేయవచ్చు ఏంటంటే తెచ్చుకున్న దానా దినుసులను లేదా దానా యొక్క ఇంగ్రీడియంట్స్ని మనము ఈ ప్రోపియోనిక్ యాసిడ్ ఎసిటిక్ యాసిడ్ ఇట్లా కొన్ని ఉంటాయండి వాటిని మనము కలుపుకుని పెట్టుకోగలిగితే ఏమవుతుందంటే ఈ శిలీంధ్ర యొక్క ప్రభావము లేదా గ్రోత్ తగ్గి ఆ తర్వాత వచ్చే వాటి యొక్క ఆఫ్లోటాక్సిన్ మోతాదుని తగ్గించవచ్చు అండి. ఈ విధంగా ముందుకు వెళ్ళాలి మనం.
1: వర్షాకాలంలో అదేవిధంగా రైతులు ఈ అఫ్లాక్సిన్ ప్రభావాన్ని తగ్గించడానికి మేపులు తీసుకోవాల్సినటువంటి మెలకువలు ఏ విధంగా ఉండాలి?
0: ఇప్పుడు చెప్పినట్టు టాక్సిన్ బైండర్స్ని వాడుకోవచ్చు. దీంట్లో ఒక టాక్సిన్ బైండర్స్ని ఒక టన్నుకి అంటే మనకి టాక్సిన్ బైండర్స్ అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయో మనకి సాధారణంగా ఒక టన్ను ఏదైతే దానా ఉంటుందో వాటి మేతకు ఒక 500 గ్రాముల నుంచి ఒక 1.5 కిలోల టాక్సిన్ బైండర్ని వాడుకోవచ్చు. తర్వాత ఇది కాకుండా మనకి ఇందము చెప్పినట్టు ఆర్గానిక్ బైండర్స్ అంటారు అంటే ఈస్ట్ సెల్ వాల్స్ కానీ లేకపోతే జియోలైట్స్ అంటారు లేదంటే సోడియం కాల్షియం అమోనియా సిలికేట్ లేదంటే బెంటో

0: క్లే అంటారు, లేదంటే మనకి ఇంకా ఏదైతే సహజంగా దొరికే అసిటిక్ యాసిడ్, ప్రొపియానిక్ యాసిడ్ ఈ విధంగా. అంటే ఇదొక మార్గం అండి. ఇది లేకపోతే మన ఫిజికల్గా అంటే మనకి ఏదైతే కెమికల్ పద్ధతి వద్దు అనుకుంటే మనము ఫిజికల్ మెథడ్ అంటే తేమ శాతం తగ్గించడం, అంటే ప్రాపర్గా డ్రై చేసుకోవడము, లేదంటే ఏదైతే ఒకవేళ ఎఫెక్ట్ అయిన దానా ఉందనుకోండి, ఆ దానాలో ఏదైతే మంచి భాగం ఉంటుందో దాన్ని సార్టింగ్ చేసుకుని, ఏదైతే సోకి ఉంటుందో లేకపోతే సిలిండర్ సోకి ఉంటుందో వాటిని పక్కన పెట్టడము, ఫిల్టరింగ్ చేసుకుని, అయితే మనం ఏమంటారంటే మనం జల్లెడ పట్టుకోవడము, లేదంటే మనం ఏం చేస్తామంటే ఉడక అంటే మనకు కొంచెం వేడి చేసి వేయించడము, ఈ విధంగా చేసి చేస్తే కూడా మనకి శిలీంద్రియాల యొక్క ఎఫెక్ట్ని తగ్గించవచ్చండి.
1: ఇప్పుడు వర్షాకాలం సార్, ప్రస్తుతానికి మరి ఎక్కడికి వెళ్ళినా కానీ నీటిలో చాలా కలుషితం ఉంటుంది. ప్రధానంగా ఈ కలుషితం నుంచి పశువులు బయటపడటం కోసము, వాటికి ఎటువంటి జబ్బులు రాకుండా, వ్యాధులు సోకకుండా జాగ్రత్త పడటం కోసం స్వచ్ఛమైన నీరు అనేది ఏ విధంగా, సురక్షితమైన నీరు ఏ విధంగా అందుబాటులో ఉంచాలంటారు?
0: ఖచ్చితంగా మనకి ఈ వర్షాకాలంలో ఈ నీటి ద్వారా వచ్చే రోగాలు అధికంగా ఉంటాయండి. కాబట్టి ఈ సమయంలో సురక్షితమైన స్వచ్ఛమైన నీరు అందించడం అనేది మన బాధ్యత. కాబట్టి దీంట్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, వర్షపు నీరు ఏదైతే ప్రవహిస్తూ ఉంటుందో దాని యొక్క చేరే కుంటలు కానీ గుంతలు కానీ, తర్వాత నిలవ ఉంచిన ఏదైతే మన కొట్టంలో ఉన్న నీళ్ళు ఉంచే తొట్టి కానీ, వాటిలో ఈ నీరు బురద కానీ చేరకుండా ఉండాలి. వాటిని ఈ పశువులు తాకకుండా మనం నివారించాలి. ఇదొకటి. తర్వాత మంచి నీటి వనరులు అంటే మనకి ఏంటంటే, ఇప్పుడు బోర్బావులు ఉన్నాయి.
1: ఒక రైతు ఫోన్ లైన్లో ఉన్నారు,
0: చెప్పండి.
1: హలో
2: హలో, నమస్కారం సార్. నా పేరు కె సాయిరెడ్డి, సైదపల్లి గ్రామం, పరిగి మండలం, వికారాబాద్ జిల్లా. సార్
1: సార్ నమస్కారం అండి. సార్ ఇప్పుడు మీకున్నటువంటి
2: 10 బర్రెలు ఉన్నాయి సార్.
1: ఓకే, మీకున్నటువంటి ప్రశ్న ఏంటి?
2: తన మక్క గిండికి వచ్చిస్తా, ప్లస్ భువనగిరి సెంటర్ దానా పెడతా సార్.
0: ఓకే అండి.
2: అది ఎంతసేపు నానా పెట్టాలి సార్?
0: అంటే మీరు ఇప్పుడు అది పౌడర్ చేస్తారు కదా, అంటే దాన్ని పిండి పట్టించారు కదా, పిండి పట్టిస్తే
2: మక్కలు
0: పిండి పట్టించిన తర్వాత ఇంకా నానబెట్టాల్సిన అవసరం లేదు, సరిపోతుంది.
2: ఈ భువనగిరి దానా సప్లై సార్, మిల్క్ సెంటర్ నుంచి.
0: అదేనండి, అంటే మీకు మీకు మక్కలు పిండి బట్టి ఇస్తున్నారు కదా, అంటే గరుకుగా ఇస్తున్నారా లేకపోతే మొత్తం పిండి పిండికి ఇస్తున్నారా? గరుకు పట్టిస్తే ఏం కదండి, దాన్ని నానబెట్టాల్సిన అవసరం లేదు మనకి. కలిపి పెట్టచ్చు అంటే దాంట్లో ఇంకా అది ఏం పెట్టట్లేదా, అది అది సరిపోతుంది దాని పశువుకి. దాంతోపాటు ఇంకా చాలా ఇంకా చెక్క పెట్టచ్చు మీరు, తర్వాత తౌడు పెట్టవచ్చు, ఇవన్నీ కలిపి పెట్టవచ్చు కదా. తర్వాత మిందర్ మిక్సర్ ఖనిజ లవణం మిశ్రమం యాడ్ చేస్తున్నారా, ఉప్పు కానీ లవణం కానీ యాడ్ చేస్తున్నారా?
2: 100 రూపాయలకు కేజీ ప్యాకెట్, 25 కిలోల బస్ తెస్తా సార్ మిల్క్ సెంటర్ నుంచి.
0: ఓకే,
2: అందులో మొలాసిస్ కి అంతా మంచిగా ఉంటుందని ఇస్తాడు సార్ మా మేనేజర్.
0: ఓకే అండి, ఓకే అండి. అయితే అయితే నా యొక్క సజెషన్ అయితే మాత్రం మీరు నానబెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి పశువుకి ఎంత ఇస్తున్నారండి, ఎంత, 1/2 కిలో ఇస్తున్నారా, కిలో ఇస్తున్నారా?
2: ప్రతి పశువుకు 2 కిలోలు వేస్తాం సార్. 6 పశువులు ఉన్నాయి, పూట 12 కిలోలు పెడతా సార్.
0: అంటే ఎంత ఇస్తుంది, అంటే పాలు ఇస్తుందని చెప్పారు, ఎంత ఇస్తుంది చెప్పలేదు నాకు.
2: పాలు ఇప్పుడు 2 పూటలు కలిసి 20-22 సెంట్లు అయితే
0: సార్. అయితే ఓకే అండి, అయితే ఓకే అండి, ఇవ్వండి ఇవ్వండి. అయితే నా దేశం వరకు అయితే దాన నానబెట్టాల్సిన అవసరం లేదు, గరుగు ఉంటుంది కాబట్టి కొంచెం తడి చేయండి, దుమ్ము దుమ్ము లేకుండా కొంచెం తడి చేసి పెట్టేసేయండి.
2: అవి తడి నానబెట్టకపోతే మొత్తం కింద చల్లేస్తాయి సార్, ఇట్లా మంచిగా తినాయన్నమాట, మొత్తం వేస్ట్ అయిపోతుంది గంధకడు.
0: అట్లా అంటారా, అయితే ఇక అలవాటు ప్రకారం ముందుకెళ్ళండి. అయితే మరి అలవాటు ప్రకారం ముందుకెళ్ళండి. ఒక్క పద్ధతి ఏంటంటే మరీ తడి చేయకుండా కొంచెం నీళ్ళు చల్లితే దుమ్ము రాకుండా, ముక్కులో పోకుండా ఉంటుందని నేను అన్నాను. ఒకవేళ అది ఆ పశువు అట్లా అలవాటు అయ్యి ఉంటే మాత్రం మీరు నానబెట్టే ఇవ్వండి, 2 గంటలు 3 గంటలు సరిపోతుంది.
2: మనవి సార్ ఆకాశవాణికి, నాకు 2018లో మా కేసీఆర్ బర్రెని ఇచ్చింది సార్, మన సీఎం గారు ఇస్తే ఇన్సూరెన్స్ ఉండేది కానీ నాది రిజెక్ట్ అయింది. ఆ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ పెట్టండి సార్ ఒకసారి దయచేసి.
1: అలాగేనండి, అలాగేనండి సార్. ఇప్పుడు ఈ కాలంలో మేత కొత్తగా చిగురిస్తూ ఉంటుంది, వర్షాలు పడుతున్నాయి, ఈ చినుకులకి పశువులు కూడా తడిచిపోతూ ఆ మేతను ఆవగా తినే అవకాశం కూడా ఉంది. ఇవి తినేటప్పుడు మేతతో పాటు ఇంకా మరికొన్ని ఇతర రకాల

0: లేనటువంటి ఈ పచ్చగా ఉండే పదార్థాలను కూడా తినే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భంలో రైతులకు వచ్చే అంటే ఈ పశువులకు వచ్చేటటువంటిది వ్యాధులు ఎలాగా ఉంటాయి, అలాగే రైతులు ఈ విషయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలంటారు?
1: ఈ వర్షాకాలంలో ముఖ్యంగా పశువుకి అయితే మీరు చెప్పిన విధంగా ముందుకెళ్తే తేమ ఎక్కువ ఉండడం వల్ల పచ్చిగడ్డిలో కానీ లేకపోతే అనుసంధానంగా వచ్చే ఇంకా గడ్డితో ద్వారా కానీ వాటరీ డంగ్ అంటారండి, అంటే ఏంటంటే నీల విరోచనాలు అది ఎక్కువ పశువులో మనకి ఈ వర్షాకాలంలో కనిపిస్తూ ఉంటుంది. అంటే వర్షాకాలంలో లభించే మీరు అన్నట్టు లేత పచ్చిగడ్డిలో నీటి శాతం లేదా తేమ శాతం వచ్చేసి 80 నుంచి 85% వరకు ఉంటుంది. అంటే ఎండుగడ్డి మోతాదు వచ్చేసి ఓన్లీ 15% ఉంటుంది. అంటే ఇంత తేమ ఉన్న లేత గడ్డి తినడం వల్ల పశువు ఖచ్చితంగా ఈ వాటరీ డంగ్ లేదా నీల విరోచనాలకి గురవుతుందండి. కాబట్టి దీంట్లో ఏంటంటే మనము పశుగ్రాసము తర్వాత నీటి అంటే నీటి సమతుల్యత లేదా వాటర్ బ్యాలెన్సు తర్వాత ఎండుగడ్డి, అంటే మనకేందంటే ఎండుగడ్డి మనకేంది పచ్చి మేత దొరుకుతుంది కదా అనే పచ్చి మేత మీద డిపెండ్ అయి ఉండకూడదు. కనీసం 20 నుంచి 30% వరకు ఎండుగడ్డి కూడా ఇవ్వాలి, అంటే ఎండుగడ్డి కూడా ఈ పచ్చి మేతతో కలపాలన్నమాట. ఎందుకంటే పశువులకి తమకి ఎట్లా అంటే పశువులు తమ యొక్క శక్తిని తర్వాత తమ యొక్క మాంసకృతుల యొక్క రిక్వైర్మెంట్ కంటే పొట్ట నిండుదనం గురించి తింటాయన్నమాట. అదే మీరు పచ్చిగడ్డి ఇచ్చారనుకోండి, పచ్చిగడ్డిలో తేమ ఎక్కువ ఉండడం వల్ల తనకి ఏంటంటే పొట్ట నిండిన అది ఫీలింగ్ రాదు. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఎండుగడ్డిని పచ్చిగడ్డితో కలపడం వల్ల పశువులకి తమ పొట్ట నిండినట్లు అనిపిస్తుంది. తర్వాత తనకి కావాల్సిన పోషకాలు తగు మోతాదులో అందుతాయి. తర్వాత ఇప్పుడు పైన చెప్పిన ఏదైతే నీల విరోచనం అంటే అవి అదుపు చేసినట్టు అవుతుంది. తర్వాత ఎండుగడ్డి లేదా పొడి దానాను మనం కలిపి ఇవ్వడం వల్ల దానికి కావాల్సిన పోషకాలు ఇంతకుముందు రైతు చెప్పినట్టు నానబెట్టని ఇవ్వచ్చు లేదంటే పొడిగా ఇవ్వచ్చు, కానీ దాన్ని ఖచ్చితంగా దాంట్లో ఖనిజ లవణ మిశ్రమము ఉప్పు ఇవన్నీ కలిపి ఇవ్వడం వల్ల మనకు కావాల్సిన రోగ నిరోధక శక్తి తర్వాత ఏదైతే తన యొక్క మినరల్స్ని అంటే కాల్షియము ఫాస్ఫరస్ ఏదైతే పాలు కోల్పోతుందో అవి తిరిగి పొందడము ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటుంది. తర్వాత తగు విధంగా మనము ముందుకు అంటే తగు విధంగా మనము పచ్చిగడ్డి అంటే లేత పచ్చిగడ్డి ఇచ్చినా సరే దాని యొక్క ఎఫెక్ట్ని తగ్గించవచ్చు.
0: మీరు చెప్తున్నటువంటి ఈ జాగ్రత్తలతో పాటు అంటే వర్షాకాలం కాబట్టి బురద ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా పశువులు అంటే ఆ పాకలోనే విసర్జన చేయటము, అలాగే పోసినటువంటి యురినేషన్ వీటి వల్ల కూడా అంటే వాటికి ఒకరి నుంచి ఒకరికి కూడా వ్యాధులు సోకే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి సందర్భంలో రైతులు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఆ పశువులకు కావాల్సినటువంటి ఆ షెల్టర్ని అంటే నివాసాన్ని ఏ విధంగా శుభ్రంగా ఉంచితే బాగుంటుందంటారు?
1: మనకి రెండు రకాలుగా మీరు చెప్పినట్టు రెండు రకాల ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఒకటి ఏమంటే మనకి కీటకాలు అదే మనకి దోమలు కావచ్చు ఈగలు కావచ్చు ఇదొక రకమే. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు క్లీనింగ్ మేనేజ్మెంట్ అనమాట, అంటే ఏ విధంగా మనము కొట్టాన్ని క్లీన్ చేస్తూ ఉన్నాము ఇవన్నీ చూసుకోవాలి. అంటే క్రమబద్ధమైన క్లీనింగ్ అనేది టాప్ ప్రయారిటీ అండి. ఏదైతే ఈగలు కానీ లేకపోతే దోమలు కానీ లేకపోతే ఫ్యూమిగేషన్ అంటారు లేదంటే పాకలో మనము డెటాల్ నీళ్ళు చల్లడము లేకపోతే ఈ ధూమం అంటే మనకి పొగ పెట్టడము ఇవన్నీ చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి. ఇదొక పద్ధతి. తర్వాత ఏదేమైనా సరే కొట్టం అనేది క్రమ పద్ధతిలో ఉదయం కానీ సాయంత్రం కానీ రెండు పూట్ల కూడా క్రమ పద్ధతిలో మనకి క్లీనింగ్ చేయడము, ఎక్కడ కూడా నీరు చేరకుండా ఉండడము, తర్వాత గచ్చును ఎప్పుడు కూడా మనకి క్లీన్గా అంటే పొడిగా ఉండే విధంగా చూసుకోవడము, తర్వాత ఏదైతే నీటి తొట్టి ఉంటుందో ఏదైతే నీళ్లు మనము పశువుకి అందుబాటులో ఉంచుతామో తాగడానికి ఆ నీటి తొట్టిని కనీసం వారానికి ఒకసారి బాగా తోమి కడగడము, తర్వాత వీలైతే క్లోరినేషన్ లేదా బ్లీచింగ్ అంటారు ఈ వీలైతే క్లోరినేషన్ బ్లీచింగ్ కూడా మనము నీళ్ళలో కలపడం ద్వారా మనకి ఏదైతే బ్యాక్టీరియా ఉంటుందో వాటిని నివారించవచ్చు. అదొక పద్ధతి. లేదంటే మనకి పొటాషియం పర్మాంగనేట్ అని దొరుకుతుందండి, ఆ పొటాషియం పర్మాంగనేట్ కలిపి మనము వాటిని నీటిని శుద్ధి చేసి తర్వాత మనము పశువుకి ఇవ్వచ్చు. ఇది కాకుండా కూడా నేను చూసినది ఏంటంటే తరచూ ఈ క్లీనింగ్ లేకపోవడం వల్ల ఈ నాచు అంటారు పేరుకుపోతూ ఉంటుంది ఈ తొట్ల అంటే ఆల్గే అంటారు వాటిని, ఈ నాచు కానీ ఈ పాచు కానీ పేరుపోకుండా చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఈ సరాసరి ఈ నాచు కానీ పీచు కానీ

0: కానీ సరాసరి పశువు యొక్క జీర్ణ ప్రక్రియపై సరాసరి తన ప్రభావం చూపిస్తుందండి. కాబట్టి ఖచ్చితంగా మనము ఒకటేమో మీరు అన్నట్టు కొట్టం యొక్క శుభ్రత, తర్వాత నీటి తొట్టుల యొక్క శుభ్రత, ఈ రెండు కూడా మనము ఈ వర్షాకాలంలో టాప్ ప్రయారిటీ తీసుకోవాలండి. ఈగలు దోమలు లేకుండా మనము కూడా మనము చాలా కేర్ తీసుకోవాలండి.
1: ప్రధానంగా ఇప్పుడు ఈ లేగదూడలు అలాగే అప్పుడే ఈనటువంటి పశువులు ఏవైతే ఉంటాయో, ఇది వర్షాకాలం కాబట్టి అవి ఎక్కడ పడితే అక్కడ కూర్చునే అవకాశం ఉంది. ప్రధానంగా బర్రెలు అనేవి బురదలో దొరలటం లేదా అంటే బయటికి వెళ్ళినప్పుడు కూర్చోవటం లాంటివి జరిగినప్పుడు ఈ లేగదూడలకి పాలు తాగేటప్పుడు వాటికి అంటే చేరినటువంటి ఆ బ్యాక్టీరియా కానివ్వండి, వైరస్ కానివ్వండి, పొదుగు ద్వారా చేరే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే ఈ లేగదూడలకి ఇబ్బంది కలగకుండా చూసుకోవచ్చు, అదేవిధంగా తల్లినటువంటి బర్రెలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు అంటారు?
0: అదే అండి, మనకి యాజమాన్య పద్ధతి అండి, చాలా ఇంపార్టెంట్ అది. ఒకటి మనకి క్లీన్ అంటే స్వచ్ఛమైన పాలు తీసుకోవడం కూడా ఒక ఒక పద్ధతి అండి. మీరు అన్నట్టు పొదుగుని ఎప్పుడైతే మనము పొదుగుని మనము పితికే ముందు లేదా పాలకి దూడని మనము పంపించే ముందు మన పొదుగుని పశువుని ముందైతే పశువుని పూర్తిగా మనము క్లీన్ చేసుకోవడం ఒక పద్ధతి, లేదంటే పొదుగు వరకైనా మనం ఖచ్చితంగా మనము శుభ్రమైన నీటితో లేదంటే పొటాషియం పర్మాంగనేట్ అది దాంతో కానీ లేకపోతే మైల్డ్ సోప్ వాటర్ అంటే ఆ సోప్ వాటర్తో పొదుగుని మనము మీరు అన్నట్టు ముందుగా మనము అంటే పరిశుభ్రం చేసుకుంటే మనకి ఏదైతే దూడ కానీ అది తాగే క్రమం ఉంటుందో అప్పుడు మీరు అన్నట్టు ఈ పెండ కానీ లేకపోతే ఈ యొక్క బ్యాక్టీరియా కానీ ఇవన్నీ కూడా మనకి దూడకు వచ్చే ప్రభావాన్ని మనము లేదా సంక్రమించే ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఇదొకటి. తర్వాత పాలను కూడా మనము చాలా స్వచ్ఛంగా మనము పితకవచ్చు. తర్వాత ఈ పాలు యొక్క ఏమంటారు మనకి షెల్ఫ్ లైఫ్ అంటే మనకి ఎక్కువ నిల్వ ఉంచే ఉంటుంది, అంటే నా 3 నుంచి 4 గంటలు ఏదైతే ట్రాన్స్పోర్ట్లో సరిపోతుందో, ఏదైతే క్లీన్ మిల్క్ ప్రొడక్షన్ అవుతుంది కాబట్టి స్వచ్ఛమైన పాలు మనం తీయగలుగుతాం కాబట్టి పొదుగుని మనము క్లీన్ చేసుకుని అదే పాలు పితుక్కుని ఆ తర్వాత మనము ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకి ఈ అయితే రోగం అంటే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఇవన్నీ కూడా పాలలో చేరవు. తర్వాత అదేవిధంగా దూడ కానీ లేకపోతే ఆ తర్వాత మనము పాలు మనము అమ్మిన తర్వాత కూడా కస్టమర్ కూడా ఏమీ రాదండి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము పొదుగుని మనము పాలు పితికే ముందే మనము మైల్డ్ సోప్ కానీ పొటాషియం పర్మాంగనేట్తో కానీ లేదంటే హాట్ వాటర్తో కానీ కొంచెం క్లీన్ చేసుకుంటే మంచిదండి.
1: చివరిగా రైతు సోదరులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు?
0: అదండి, తప్పకుండా మీరు ఏంటంటే యాజమనే పద్ధతులు, తర్వాత దానాన్ని మనము తీసుకునే క్రమంలో ఏదైతే ఉన్నాయో అవి చూసుకోవాలండి. తర్వాత ఈ స్టోరేజ్ మెథడ్స్ కూడా మీరు ఖచ్చితంగా పాటించాలండి.
1: పశువుల దాణా నిల్వలో శిలీంధ్రాలు నిర్వహణ. రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ సుధీర్ బాబు గారు రైతుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సార్, రైతులకు చక్కటి సలహాలు సూచనలు, వాటితో పాటు నిర్వహణ ఏ విధంగా చేయాలనే సలహాలు సూచనలు ఇచ్చారు. ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు అండి.
2: ఇల్లు వాక్లీ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 7:45 ప్రకటించిన కార్యక్రమం వెంటనే.
3: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సెంటర్ల అమలు తీరుతెన్నుల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
4: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ప్రజల సౌలభ్యం కోసం కేంద్ర ప్రభుత్వం వినూత్నమైనటువంటి పథకాలు స్కీమ్స్ అందుబాటులోకి తీసుకువస్తుంది. దీనిలో భాగంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అనే పథకాన్ని కూడా ప్రజలకి ముఖ్యంగా వాళ్ల ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ స్కీమ్ ని తీసుకువచ్చింది. ఇది మన రాష్ట్రంలో కూడా ముఖ్యంగా మన జిల్లాలో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రజలకి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. మరి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం, అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయబడుతుంది ఇత్యాది విషయాలు మనకి వివరంగా అందించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా DMHO డాక్టర్ తుకారాం రాథోడ్ గారు మన స్టూడియోస్ కి విచ్చేశారు. నమస్కారం అండి.

0: డాక్టర్ గారు
1: నమస్కారం అండి.
0: ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటారు?
1: గ్రామీణ ప్రజలకి అట్లాగే ట్రైబల్ ఏరియాస్ లో, నాట్ రీచబుల్ ఏరియాస్ లో ఆరోగ్య సేవలు ఎఫెక్టివ్ గా వాళ్ళకి అందాలనే ఉద్దేశంతో ఈ ఆమ్ సెంటర్స్ ని గవర్నమెంట్ ప్రారంభించడం జరిగిందండి. దీని ముఖ్య ఉద్దేశం ఆరోగ్య సేవలు, అన్ని రకాల ఆరోగ్య సేవలు కూడా రీచ్ అవ్వని ఏరియాలో, అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ లేని ఏరియాలో, పెద్ద ఆసుపత్రులు లేని ఏరియాలో అన్ని రకాల ఆరోగ్య సేవలు జనాలకు అందాలనేది గవర్నమెంట్ ఉద్దేశం అండి.
0: మరి ఇంతవరకు ప్రైమరీ ఆరోగ్య కేంద్రం లేదు, పల్లె దవాఖానా లేని ప్రాంతాల్లో ఈ సేవలు అందాలనంటే ఆమ్ సెంటర్స్ ని మరి అక్కడ నెలకొల్పాలనంటే ఏ విధంగా చర్యలు చేపడుతున్నారు మీరు?
1: ఇప్పుడు మనకి ఆల్రెడీ గవర్నమెంట్ లెవెల్ నుంచి సబ్ సెంటర్స్ ఉన్నాయి. సబ్ సెంటర్స్ లో ఏఎన్ఎంస్ ఉన్నారు, మేల్ హెల్త్ అసిస్టెంట్స్ ఉన్నారు, ఆశాలు ఉన్నారు. వీళ్లు కాకుండా కొన్ని ఐడెంటిఫైడ్ ప్లేసెస్ లో, కొన్ని సబ్ సెంటర్స్లలో మనకు దాదాపు 276 సెంటర్స్ ఉన్నాయి, సబ్ సెంటర్స్ ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా. వీటిలో 153 సెంటర్లలో వాటిని మాడిఫై చేసి అక్కడ సౌకర్యాలు పెంచి అక్కడ ఒక CHO కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ని అక్కడ పెట్టడం జరిగింది. ఆమ్ సెంటర్ లో ప్రధానంగా ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ యొక్క విధులు చాలా రకాలుగా అక్కడ పేద ప్రజలకు గాని, నాన్ రీచబుల్ ఏరియాలో ఉన్న జనాలకు గాని అందే రకంగా డిజైన్ చేయడం జరిగింది.
0: అంటే దీనికి ప్రత్యేకంగా ఆమ్ సెంటర్స్ ని ఏర్పాటు చేసినప్పుడు లొకేషన్స్ మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఆశా వర్కర్లు ఇంతకుముందు షెల్టర్ తీసుకున్న కేంద్రాల్లోనే CHOని మీరు అపాయింట్ చేస్తున్నారు?
1: అవునండి.
0: దీనికి సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించడానికి, ఆమ్ సెంటర్ ఇక్కడ ఉంది అని తెలియచేయడానికి అక్కడ ఏమైనా మనకి బోర్డ్స్ కానీ సైన్స్ కానీ మనకి అందుబాటులో ఉంటాయంటారా?
1: అవునండి. ఈ సబ్ సెంటర్ ని మళ్ళీ రీమాడిఫికేషన్ చేయడం జరిగింది, రిపేర్లు చేయడం జరిగింది, కొన్నింటిని అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఈ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడం జరిగింది, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. చేయడంతో పాటే వీటికి సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది, అట్లాగే బ్రాండింగ్ కూడా చేయడం జరిగింది. దీని కలర్ కూడా డిఫరెంట్ గా ఉంటుందండి.
0: డాక్టర్ గారు, మన జిల్లాలో మీరు ఐడెంటిఫై చేసినప్పుడు ఎన్ని ఈ ఆమ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది?
1: ప్రస్తుతం 153 ఆమ్ సెంటర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది.
0: దీని ప్రామాణికం ఏ విధంగా తీసుకుంటారు?
1: ఇవి నాన్ రీచబుల్ ఏరియా, అంటే జనాలకి అంత యాక్సెస్ లేని ఏరియాలో, అంటే రోడ్ సరిగా లేని ఏరియాలో, జనాలకి బాగా ఇబ్బంది ఉన్న ఏరియాలో, అలాగే కొన్ని మూఢనమ్మకాలు మరియు సరిగా ట్రీట్మెంట్ అందని ఏరియాలో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది.
0: ఈ ఆమ్ సెంటర్స్ యొక్క ముఖ్యమైన విధులు ఏంటి?
1: దీని యొక్క ముఖ్య విధులను మనం చూస్తే, మొదటిది తల్లి శిశు ఆరోగ్య సేవలు, RCS సర్వీసెస్ అంటాం మనం. దీంట్లో గర్భిణీ స్త్రీలకు ANC చెకప్లు, అట్లాగే ప్రసవానంతర పరీక్షలు PNC సర్వీసెస్, అలాగే చిన్నపిల్లలకు టీకాల కార్యక్రమం, అట్లాగే పోషణ సలహాలు అనేది దీంట్లో అతి ముఖ్యమైన ఒక పాయింట్.
0: అంటే ఇంతకుముందు మనకి ANMs ఉన్నారు, ఆ తర్వాత అంగన్వాడీ వాళ్ళు కూడా చూస్తున్నారు కదా, వాళ్లలో భాగంగానే ఇది మనం కొనసాగిస్తున్నామా, దీనికి ప్రత్యేకమైన సిబ్బందిని మనం ఏర్పాటు చేస్తామా?
1: దీంట్లో మనం సపరేట్ గా CHOని ఏర్పాటు చేయడం జరిగింది, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళకి అదనంగా, అంటే వీళ్ళని కలుపుకునే వీళ్లతో పాటే తను కూడా పనిచేయాలి, కాకపోతే తనకి కొంచెం హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంది. దీంట్లో ఈవెన్ MBBS డాక్టర్లను కూడా వాళ్ళు ఎవరైతే కోరుకుని వస్తామంటే MBBS డాక్టర్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయుష్ డాక్టర్లకు కూడా రెండవ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. వారు మనకు అవైలబుల్ లేని ఏరియాలో మనకు స్టాఫ్ నర్సెస్, నర్సింగ్ ఆఫీసర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
0: యామ్ సెంటర్స్ లో ఇప్పుడు మాతా శిశు ఆరోగ్య సేవలు అన్నారు, అలాగే గర్భిణీ స్త్రీలకు సేవలు అన్నారు, ఎంత వరకు వాళ్ళకి సర్వీస్ అందిస్తారు?
1: వాళ్ళకి మొదటగా పీరియడ్ మిస్ అయిందని తెలియగానే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసిన తర్వాత నమోదు చేసుకోవడం జరుగుతుంది. నమోదు చేసుకున్న వెంటనే వారికి ఆమ్ స్థాయిలో, ఆ సబ్ సెంటర్ స్థాయిలో మొదటి పరీక్ష చేసి వాళ్ళకి టీకాలు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ప్రైమరీ లెవెల్ అక్కడ మెడిసిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి కాబట్టి మన రక్తహీనత నుంచి మనం రక్షించడానికి ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే బి కాంప్లెక్స్, కాల్షియం, ఈ టాబ్లెట్స్ కూడా ఆమ్ సెంటర్ లెవెల్లో అందుబాటులో ఉన్నాయి. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడము, అట్లాగే హిమోగ్లోబిన్ టెస్ట్ చేసి ఎనిమియా ఎంత ఉందో నిర్ధారించే ప్రాథమిక స్థాయి పరీక్షలు అందుబాటులో ఉండడము, వాళ్ళకి ఇంకేమైనా ఫీవర్ లాంటి చిన్న చిన్న జబ్బులు ఏమైనా ఉంటే వాటిని గుర్తించే ఏర్పాటు కూడా అక్కడ రెడీ టు డయాగ్నోస్ టెస్ట్ కిట్స్ కూడా అక్కడ అందుబాటులో ఉంచాం. వాటితో చిన్న చిన్న రుగ్మతలకు ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతకు మించి వైద్య సలహాలు మరియు కొన్ని స్కాన్స్ చేయాల్సి ఉంటుంది కొన్నిసార్లు. అట్లాంటి వాటికి హయ్యర్ సెంటర్ కి వాళ్ళు రిఫర్ చేయడం జరుగుతుంది.
0: రిఫర్ చేసినప్పుడు వాళ్ళకి అంబులెన్స్ సౌకర్యం గానీ లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం గానీ మనం ఏర్పాటు చేస్తున్నామా?
1: ఉందండి, మన వైపు నుంచి కూడా ఉంది. దీంట్లో 102 అంబులెన్స్, దీనికి మాతా శిశు సర్వీసెస్ కి ముఖ్యంగా 102 సర్వీసెస్ మన గవర్నమెంట్ అందుబాటులో ఉంచింది. ఈ అంబులెన్స్ కి కాల్ చేసి 102 కి కాల్ చేస్తే వెంటనే వాళ్ళు వస్తారండి. ఇది టోల్ ఫ్రీ నంబర్ ఇది.

0: 102 కాల్ చేస్తే 108 లానే అంబులెన్స్ వస్తుంది. వీళ్ళని తీసుకుని హయ్యర్ సెంటర్ తీసుకెళ్లి అక్కడ గర్భిణీ స్త్రీల చెకప్లు కానీ పిల్లల చెకప్లు కానీ డెలివరీ తర్వాత వాళ్ళని తీసుకొచ్చి రిటర్న్ దించడం కానీ ఇట్లాంటి సర్వీసెస్ ఈ 102 అంబులెన్స్ చేస్తుందండి.
1: ఇంటీరియర్ ప్లేస్ అనగానే గుర్తుకొచ్చేది ఏంటంటే వాళ్ళకి ఆరోగ్యంపై అవగాహన అనేది చాలా తక్కువగా ఉంటుంది, అవేర్నెస్ ఉండదు. ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోవాలి, ఇలా హైజీనిక్ గా ఉండాలి అనే ఆలోచన ఉండదు. దీనికి గాను ఈ ఆర్మ్ సెంటర్స్ నుంచి వాళ్ళకి ఎలాంటి మనం గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటాం?
0: ఆర్మ్ సెంటర్ లో పనిచేస్తున్న స్టాఫ్ కి, మరి ఏఎన్ఎంలకి, సూపర్వైజర్లకి, వీళ్ళందరికి కూడా పీరియాడిక్ గా జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా మేము క్లస్టర్ స్థాయిలో కూడా వెళ్లి అక్కడ కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళు సుశిక్తులైన సిబ్బంది మా వాళ్ళు. వీళ్ళు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే రిజిస్ట్రేషన్ తర్వాత వాళ్ళకి వెంటనే కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది.
1: ఓకే,
0: నార్మల్ డెలివరీ గురించి, సేఫ్ డెలివరీ గురించి, బర్త్ అటెండెంట్ గురించి, బర్త్ ప్రిపేర్డ్నెస్ గురించి, ట్యాగ్డ్ ఫెసిలిటీ గురించి, ఏ ఆసుపత్రిలో వీళ్ళు కానుకోవాలి, వాళ్లకున్న ఆరోగ్య ఇబ్బందుల దృష్ట్యా ఏ ఆసుపత్రికి అయితే సేఫ్ గా డెలివరీ అవుతారు వీళ్ళు అనేది, ఇవన్నీ కూడా మేము వాళ్ళకి ఎంసీపీ కార్డ్ అనేది ఒకటి ఇచ్చి దాంట్లో నమోదు చేసి ఇవన్నీ సలహాలు సూచనలు కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే నార్మల్ డెలివరీ గురించి, సుఖప్రసవం గురించి వాళ్ళకి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఎట్లాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఎలాంటి యోగాసనాలు చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఆ గ్రోత్ లోపల ఏదైతే బిడ్డ గ్రోత్ ఉందో దానికి సరిపడా ఫుడ్ ఎట్లా తీసుకోవాలి, బ్యాలెన్స్ డైట్ అంటే ఏంది, ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఏం చేయాలి, ప్రోటీన్ డెఫిషియన్సీ రాకుండా ఏం చేయాలి, రేపు పుట్టబోయే పిల్లల్లో ఈ పోషకాహార లోపంతో పిల్లలు పుట్టకుండా ఏం చేయాలి అనే ఆరోగ్య సలహాలు, సూచనలు మరియు కొన్ని ఎక్సర్సైజెస్ కూడా అక్కడ ఆర్మ్ సెంటర్ లో వాళ్ళకి ప్రాక్టీస్ చేయించడం కూడా జరుగుతుందండి.
1: ఎంత మనం డైట్ మెయింటైన్ చేస్తున్నాడు కూడాను, మరి ప్రజల ఆరోగ్య దృష్ట్యా ప్రభుత్వం అనేక రకాలటువంటి టీకా కార్యక్రమాలు మనకి దఫల్ దఫలుగా అందిస్తూ ఉంటుంది సీజనల్ గా. మరి ఈ టీకాల కార్యక్రమం ఆర్మ్ సెంటర్స్ నుంచి ప్రజలకు చేరువ అవుతుందంటారా?
0: ఈ ప్రెగ్నెంట్ లేడీస్ కి మేము ఇచ్చే టీకాలు టీటీ ఇవ్వడం జరుగుతుంది, రెండు మోతాదులు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే పిల్లలకు కూడా 0-5 ఇయర్స్ ఉన్న పిల్లలందరికీ కూడా టీకాల కార్యక్రమాన్ని మేము ఆర్మ్ సెంటర్స్ లోనే నిర్వహిస్తున్నామండి. ప్రతి బుధవారం అక్కడ ఆర్మ్ సెంటర్ లో చేస్తాం. అట్లాగే ప్రతి శనివారం రోజు ఆర్మ్ సెంటర్ కింద ఉన్న హ్యాబిటేషన్స్ ఏవైతే చిన్న చిత్క హ్యాబిటేషన్స్ ఉన్నాయో అవుట్ రీచ్ అంటాం వాటిని, అవుట్ రీచ్ లో కూడా వెళ్లి అక్కడ కూడా వ్యాక్సినేషన్ చేస్తామండి.
1: ప్రధానంగా మారుమూల ప్రాంతాలలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు కేర్ తక్కువగా తీసుకుంటారు కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులని మనం నియంత్రించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం?
0: మనకి అంటువ్యాధుల్లో ముఖ్యమైనది టీబీ. దీని టీబీ ముక్త భారత్ కింద సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి హ్యాబిటేషన్ లో కూడా టీబీ అనుమానితులుగా ఉన్న ఎవరైనా 2 వారాలకు పైన దగ్గు ఉండి, 2 వారాలకు పైన జ్వరం ఉండి, 2 వారాలకు పైన వాళ్ళకి బరువు తగ్గుతా ఉన్నా, ఆకలి లేకపోయినా, రాత్రిళ్లు చెమటలు వస్తా ఉన్నా, సరే నిద్ర పట్టకపోయినా, బోన్ పెయిన్స్ అట్లాంటివి ఉన్నా, ఇవన్నీ లక్షణాలు టీబీ కావచ్చు అని చెప్పేసి వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ల నుంచి స్పుటన్ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేసి హయ్యర్ సెంటర్స్ కి పంపించి టెస్టులు చేయడం జరుగుతూ ఉంది. ఆ టెస్టుల రిపోర్ట్ ని, రిజల్ట్ ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్, 6 నెలల ట్రీట్మెంట్ కూడా ఇంటి దగ్గరికి మందులు కూడా సప్లై చేయడం జరుగుతుంది. అట్లాగే మలేరియా కూడా పాజిటివ్ గా తెలిస్తే ఆ ట్రీట్మెంట్ అక్కడే స్టార్ట్ చేయడం జరుగుతుంది. హయ్యర్ సెంటర్ అవసరం అని కూడా హయ్యర్ సెంటర్ రిఫరల్ జరుగుతుంది. డెంగ్యూ కూడా ఈ దోమల ద్వారా వచ్చే జబ్బుల గురించి టెస్టులు చేసి అక్కడికక్కడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అవసరాన్ని బట్టి హయ్యర్ సెంటర్ కి రిఫర్ చేయడం జరుగుతుంది. అట్లాగే కుష్టు కూడా స్పర్శలేని మచ్చలు అట్లాంటి వాటిని గుర్తించి వీటికి సంబంధించి అక్కడికక్కడే మేము మా నాలెడ్జ్ ని, అక్కడున్న స్టాఫ్ నాలెడ్జ్ ని బట్టి అక్కడే టెస్ట్ చేయడం, లేదా మా డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళకి రిఫర్ చేయడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి ఫీల్డ్ లోనే వచ్చి అక్కడే టెస్ట్ చేసి వాళ్ళకి వైద్యం, వాళ్ళు కూడా 6 మంత్స్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి తగ్గిపోయే జబ్బులు. అర్లీ స్టేజ్ లో ఆర్మ్ సెంటర్ లెవెల్ లో డిటెక్షన్ జరుగుతుంది, వీటికి ట్రీట్మెంట్ కూడా ఉంది, రిఫరల్ కూడా చేస్తా ఉన్నాం.
1: ఈ మధ్య కాలంలో మీరు కుష్టి వ్యాధి యొక్క నిర్ధారణ పరీక్షలకు వాళ్ళని గుర్తించేందుకు జిల్లా వ్యాప్తంగా ముమ్మరైనట్టు సర్వే కూడా నిర్వహించారు?
0: అవునండి, చేయడం జరిగింది.
1: అప్పుడున్న గణాంకాల ప్రకారం ఈ కుష్టి వ్యాధి అనేది గతంతో పోలిస్తే ఏ విధంగా ఉందంటారు?
0: గతంలో డిటెక్షన్ సరిగా లేదు, గుర్తించబడలేదు. కొన్ని కేసులు హిడెన్ కేసెస్ ఉండే, అవన్నీ కూడా ఈ 15 డేస్ క్యాంపెయిన్ లో మేము కొత్త కేసులని, దాదాపు 30 పైగా కేసులని మేము కొత్తవి డిటెక్ట్ చేయడం జరిగింది. వాటికి ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి.
1: డాక్టర్ తుకారాం గారు, మరి ఇప్పుడు మీరు చెప్పిన అనుకున్నాను అంటువ్యాధులు, అంటువ్యాధులు కాకుండా దీర్ఘకాలంగా ఉండేటువంటి వ్యాధులు బీపీ, షుగర్ లాంటివి, మరి దీనిని నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
0: మన దగ్గర మన జిల్లాలో స్పెసిఫిక్ గా చెప్పాలంటే సికిల్ సెల్ డిసీజ్ అనేది ఎనీమియా ఒకటి ఉంది, థలసిమియా అనేది కూడా ఉంది. వాటికి సపరేట్ స్పెషల్ స్క్రీనింగ్స్ మనకు ట్రైనింగ్ కలెక్టర్ గారు సౌరభ్ గారు దీనికి ప్లాన్ చేసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మన దగ్గర దాదాపు 143 మంది చిన్నపిల్లలను డిటెక్ట్ చేయడం జరిగింది. కొన్ని ఫ్యామిలీస్ లో కూడా ఈ వ్యాధిని డిటెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి సదరన్ కార్డ్స్ ఇవ్వడానికి కూడా క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళ

0: ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా అందేటట్టు మందులు కూడా వాళ్ళకి సప్లై అవుతా ఉన్నాయి, ఇవి చేస్తా ఉన్నాం. అట్లాగే మీరు అన్నట్టు బీపీ, షుగర్, క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా రెగ్యులర్ గా జరుగుతూ ఉంది, ఈ ఆమ్ సెంటర్లలో జరుగుతూ ఉంది. ప్రతి గురువారం రోజు చేస్తాం, ఇవి ప్రతిరోజు కూడా ఎవరు వచ్చినా గానీ టెస్ట్ చేస్తాం కానీ పర్టికులర్లీ గురువారం రోజు ఎల్డర్లీ స్క్రీనింగ్ అని చెప్పేసి వయో వృద్ధుల స్క్రీనింగ్ 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి స్క్రీనింగ్ గురువారం రోజు చేస్తాం. ఈ అంటని వ్యాధులు అంటే NCD నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ని 30 సంవత్సరాల పైన వయసు ఉన్న వాళ్ళందరికీ కూడా బీపీలు, షుగర్ టెస్ట్ చేయడము, క్యాన్సర్ లక్షణాలు ఏమైనా ఉంటే వాళ్ళకి రిఫర్ చేయడము, మన GGH లో వాళ్ళకి రిఫరల్ ట్రీట్మెంట్ ఇప్పించడం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నామండి.
1: విద్యా ప్రమాణాలు మెరుగుపడేందుకు మారుమూల ప్రాంతాలలో కూడాను హాస్టల్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం వారు. మరి ఇక్కడ కూడా అంటువ్యాధులు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది విద్యార్థుల్లో. మరి అలాంటి సెంటర్స్ లో ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడడానికి ఆమ్స్ సెంటర్స్ పరిధిలోకి వస్తాయంటారు అవన్నీ కూడా?
0: అవన్నీ ఆమ్ పరిధిలోకి వస్తాయండి. మా వాళ్ళందరూ కూడా ఈ ఆశ్రమ స్కూల్స్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్, కాలేజెస్ ఇవన్నీ కూడా రెగ్యులర్ గా విజిట్ చేస్తా ఉన్నారు. వీటికి మేము మానిటరింగ్ కూడా చేస్తా ఉన్నాం. వాళ్ళలో ఎట్లాంటి జబ్బులు ఉన్నా వెంటనే సంబంధిత రిఫరల్ సెంటర్ పంపించి ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళకి ఐసోలేట్ చేయడం కూడా జరుగుతా ఉంది. నేను కూడా తరచుగా ఈ హాస్టల్స్ కి వెళ్తా ఉన్నా, వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తా ఉన్నా, పిల్లలకి హెల్త్ చెకప్స్ కూడా రెగ్యులర్ గా జరుగుతా ఉన్నాయి. వాళ్ళు క్యాంప్ మోడ్ లో మా వాళ్ళు చేస్తా ఉన్నారు.
1: కుటుంబ నియంత్రణ విషయానికి వస్తే,
0: కుటుంబ నియంత్రణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత కూడా కాబట్టి వీటికి సంబంధించిన అన్ని రకాల సర్వీసెస్ కూడా, గర్భనిరోధక సాధనాల ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము సబ్ సెంటర్ లెవెల్లో అందుబాటులో ఉంచాం. వాటి గురించి అక్కడ వచ్చే జనాలకి ఒక డెలివరీ తర్వాత స్పేసింగ్ కావాలనుకున్నా గానీ, మన మ్యారేజ్ తర్వాత కొంచెం టైం తర్వాత ప్రెగ్నెన్సీ కావాలనుకున్న వాళ్ళకి గానీ, పిల్లలు ఇద్దరు అయిన తర్వాత కూడా ఎట్లాంటి తీసుకోవాలి, ఇంకా ఫర్దర్ గా పిల్లలు వద్దనుకున్న వాళ్ళకి గానీ సర్వీసెస్ ఇవ్వడానికి అన్ని రకాల సాధనాలు సబ్ సెంటర్ ఆమ్ లెవెల్లో మేము పెట్టడం జరిగిందండి.
1: ప్రణాళికాబద్ధంగా మీరు ముందుకు వెళ్తూ ఉన్నా కూడాను మీరు చేస్తున్నది రైటా రాంగా అనే విషయాన్ని ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే మీ సబ్ స్టాఫ్ తో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఉండాలి జిల్లా వ్యాప్తంగా. మరి ఈ ఆమ్ సెంటర్స్ యొక్క విషయ పరిజ్ఞానాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు సమీక్షా సమావేశాలు మీరు ఎప్పుడెప్పుడు నిర్వహిస్తుంటారు? దీంట్లో ఎలాంటి చర్యలు చేపట్టబోతుంటారు?
0: మేము సమీక్షా సమావేశాల్లో నేను ప్రతి నెల మొదటి వారంలో సమీక్ష ప్రతి కేటగిరీ వైజ్ గా డైలీ ఒక కేటగిరీతో నేను మీటింగ్ పెట్టుకుంటానండి. పెట్టుకుని ఈ సమీక్ష వాళ్ల గణాంకాలు చూడడమే కాదు, వాళ్లను కూడా ఎఫిషియెంట్ గా తీర్చిదిద్దే దానిలో భాగంగా వాళ్ళని నేను అందరి ముందు మాట్లాడి ఈ విషయాన్ని అందరికి అర్థమయ్యేటట్టు చెప్పండి, మీకు ఏం అర్థమైందని చెప్పేసి కూడా వాళ్ళతో మాట్లాడించడం, హెల్త్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎంత బాగా చెప్పగలుగుతున్నారు దాన్ని కరెక్షన్ చేయడం, అట్లాగే ప్రతి చోట అమలవుతుందా లేదా, మరి ఆ రిజిస్టర్లలో నమోదు చేస్తున్నారా లేదా, ఆ మినిట్స్ చూడడం, ఇవన్నీ కూడా నేను చేస్తా ఉన్నా. ప్రణాళికబద్ధంగా వాళ్ళకి రివ్యూస్ చేయడము, గణాంకాలు చూడడము, వాళ్ళకి తర్ఫీది ఇవ్వడం, అదే వాళ్ళు ఫీల్డ్ లో పోయి డెలివరీ చేస్తున్నారా లేదా అనేది కూడా చూడడం జరుగుతా ఉందండి.
1: బాగుందండి. మరి ఈ రోజు మా స్టూడియోస్ కి విచ్చేసి ముఖ్యంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఆరోగ్య శాఖ ద్వారా ఈ DMHOగా మన జిల్లాకి మీరు అందిస్తున్న సేవలు, ప్రధానంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఏర్పాట్లు, అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు, అది ప్రజలకు ఏ విధంగా చేరువవుతుంది, మరి సమీక్ష సమావేశాల ద్వారా వాళ్ళకి ఎలాంటి మన సలహాలు సూచనలు అందించే వీలుంటుంది ఇత్యాది విషయాలన్నీ కూడాను చాలా వివరంగా అందించినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ అండి. నమస్తే.
2: మీరింతవరకు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సెంటర్ల అమలు తీరుతెన్నుల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కులిపక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి సమయం 8 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య పెంపు బిల్లుకు లోక్సభ ఆమోదం తెలియజేసింది. ప్రధాన న్యాయమూర్తి సహా జడ్జీల సంఖ్య 34 నుంచి 35కి పెంచేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. పదే పదే విపక్షాల నిరసనలతో బిల్లుపై చర్చ లేకుండానే బిల్లును ఆమోదించారు. అనంతరం లోక్సభను రేపటికి వాయిదా వేశారు. ముఖ్యమైన బిల్లులపై జరిగిన చర్చల్లో ప్రతిపక్షాలు పాల్గొనలేదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. ఈరోజు లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు ఆమోదం పొందిందని, అయితే ఈ చర్చలో ప్రతిపక్ష పార్టీల సభ్యులెవరూ పాల్గొనలేదని అన్నారు. అలాగే రాజ్యసభలో సూక్ష్మ, చిన్న, మత్స్యతరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లు ఆమోదం పొందినప్పటికీ ప్రతిపక్షాలు చర్చలో పాల్గొనలేదని ఆయన చెప్పారు. హైదరాబాద్లో బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యాచరణ బృందం నిండు సమావేశం రేపు ప్రారంభం.

అవుతుంది. బ్రిక్స్కు భారత్ అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో రేపు ఎల్లుండి జరిగే సమావేశాలకు కేంద్ర సిబ్బంది శిక్షణ విభాగం వేదికగా ఉంది. రాష్ట్ర సాగునీటి భవిష్యత్తుకు అత్యంత కీలకమైన 4 ప్రధాన ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు సాధించే ప్రక్రియను ఇకపై కాలపరిమితితో కూడిన కార్యాచరణగా ముందుకు తీసుకోవడాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించే అభివృద్ధి కార్యక్రమాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద, అలాగే దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఇటీవల జరిగిన విద్యార్థుల ఆందోళనలలో పాల్గొన్న నిరసనకారులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు మూసివేయడానికి లేదా ఉపసంహరించుకోవడానికి ఢిల్లీ ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛ ఉందని సుప్రీంకోర్టు ఈరోజు స్పష్టం చేసింది. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఎంబీఏ, ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 5వ తేదీతో ముగుస్తుంది. ఈ కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే తెలంగాణ ఐసెట్ లేదా విశ్వవిద్యాలయం నిర్వహించే ప్రవేశ పరీక్షలు అర్హత సాధించవలసి ఉంటుంది. ఈ రాత్రి వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే హైదరాబాద్ సహా 22 జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని యెల్లో అలర్ట్ జారీ చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు ఉదయం 7:05 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు. చందమామ చిత్రం కోసం రాజేష్ ఆలపించిన గీతం విందాం. గీత రచన పెద్దాడమూర్తి, సంగీతం కెఎం రాధాకృష్ణన్.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారతఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

0: వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయండి ఆకాశవాణి ద్వారా. నంబర్ 0402324052 0402324052. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే బుక్ చేసుకోండి.
1: ఇప్పుడు వినబోతున్న పాట సత్యం చిత్రం కోసం చక్రీ ఆలపించింది. గీత రచన భాస్కర్ భట్ట రవికుమార్, సంగీతం చక్రీ.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: ఆకాశవాణి చిత్రసీమ. ముందుగా అడవి దొంగ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం విందాం. గీత రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

ఇప్పుడు ఆఖరి పోరాటం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన గీతం విందాం. గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: చిత్రసీమలో ఇప్పుడు క్షణక్షణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం విందాం. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం MM కీరవాణి.

శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం వింటారు. ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారి గాత్రం, శ్రీ తిరుపతి పొన్నారావు గారు వయోలిన్, శ్రీ వి కమలాకర్ రావు గారు మృదంగం. ముందుగా వినండి ఇంత మోడీ సారంగ రాగంలో వర్ణం ఆదితాళం, శ్రీ తిరువొత్తియూర్ త్యాగయ్యర్ రచనా.

ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని ని

ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద ఇదా పద

వింటున్నారు శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారి గాత్రం, శ్రీ తిరుపతి పొన్నారావు గారు వయోలిన్, శ్రీ వి కమలాకరరావు గారు మృదంగం. ఇప్పుడు వినండి సుందరి నీ దివ్య రూపము, కళ్యాణి రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కీర్తన.

మీరింతవరకు శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారి గాత్రం విన్నారు. శ్రీ తిరుపతి పొన్నారావు గారు వయోలిన్, శ్రీ వి కమలాకరరావు గారు మృదంగం. ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: 6 for 15 days starting 29th of July, an order which was upheld by the Cauvery Management Water Management Authority later. Union Home Minister Amit Shah has said that Indian athletes have scripted joyous history by making India the fourth highest medal winning nation at the Glasgow Commonwealth Games 2026. In a social media post, Mr. Shah said that this meteoric success scales to an even greater height as India now officially takes over the proud host nation of Commonwealth 2030 to be held in Ahmedabad. The minister congratulated every athlete and all citizens on this moment of double delight. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రభాత ప్రసారంలో 6:10 భావన కార్యక్రమంలో బద్ధకం గురించి డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి లఘు ప్రసంగం ఉంటుంది. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో హనుమత్ పంచరత్నం ఇంకా ఆంజనేయ స్తుతి ఉంటాయి. 6:35 పరంపరలు, ఎల్నినో ప్రభావంలో అనుకూలమైన పంటలు, శాస్త్రవేత్త కె మమత గారి ప్రసంగం. 7:00 సంగారెడ్డి జిల్లా సమాచార లేఖ అందిస్తున్నవారు సిహెచ్ నరహరి. 7:15 ఉదయ తరంగిణిలో శ్రీ పల్లెర్ల రామమోహన్ రావు గారిచే కవితా పఠనం, ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన ఆస్తమా సమీకృత వైద్య విధానం. ఈ అంశాన్ని గురించి డాక్టర్ నేలపట్ల సుధీర్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి జి శ్రీవిద్య గారి గానం. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో కె హిమజ గారి గానం ప్రసారమవుతుంది. 11:30 సుగం సంగీత్ కార్యక్రమంలో శ్రీమతి బేగం అక్తర్ గారిచే గజల్స్ ప్రసారమవుతాయి. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో తల్లిపాలు పిల్లల హక్కు, ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా శ్రీమతి ఖండికోట లక్ష్మీ మంజుష గారితో ప్రత్యేక కార్యక్రమం. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. 5:03 జానపద సంగీత కార్యక్రమంలో యశోదరాణి కథ ఒగ్గు కథ 1వ భాగం వినిపిస్తారు శ్రీ బొల్లి మనోజ్ కుమార్ బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు అంశం, వానాకాలంలో కంది పంటల సాగు వివరాలు. 7:15 ఇల్లువాకిలీ కార్యక్రమంలో గొర్రెలు మేకలు కాలిపుండు వ్యాధి నివారణ చర్యల గురించి రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల సహాయ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ గోపాల్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. 7:45 ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గురించి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ దామెర శాఖ బ్రాంచ్ మేనేజర్ శ్రీ ఎస్ నిఖిల్ చక్రవర్తి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి టి సంయుక్త. ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణలో ఈ కార్యక్రమం. 8:15 పార్లమెంట్ కార్యకలాపాల సమీక్ష. 9:15 స్పాట్లైట్. 9:30 మనీ టాక్ అండ్ మంథన్ ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం రికార్డింగ్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 11:13 దాటి 8 సెకండ్లు అయింది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై రేపటి ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవామరి. నమస్తే. జై హింద్.